ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 8వ రోజు క్రీస్తుశకం 2026 సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాన్లో 100.2 MHz పై ఈఎల్టి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

7.2 FM மனசு நின்று ఈఎల్టీ కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10:11 గంటేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ 10:07 అమ్మటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం, చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు, పోషక విలువలు, పోషకాహార శాస్త్రవేత్త ఏ పోషాద్రి ప్రసంగము, ఉద్యమ కవి మగ్ధూమ్ సామల రాజవర్ధన్ ప్రసంగము, కైత పి పవన్ కుమార్ స్వీయ కవితలు, ఇంకా మరికొన్ని అంశాలుంటాయి. ఇక 8:00 హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 బాసరజులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవితా పంక్తులు ప్రసారమవుతాయి. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. పొద్దుగల 10:00 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. పగటికి 3:00 దాకా 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. ఇక మాట చెప్పు రిపాట నుండి కార్యక్రమంలో పద్యమాట 5:30 అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి ఒక మంచి లక్షణం కథ ప్రసారమవుతుంది. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టి శ్రవంతి. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి పులి మామ పెళ్లి కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. శక్తి స్త్రీల కార్యక్రమంలో పజమట్టు 5:45 చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలం వడ్డాల్ గ్రామానికి చెందిన మహిళలు జమున, శ్రావణి, సుజాత, నిర్మల్లోని బోయవాడకు చెందిన లక్ష్మి, రాధతో కె లినిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక గిరిపదం కార్యక్రమంలో పజమట్టు 6:20 భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యబాయి బృందం పాడిన జోలపాటలు రెండో భాగము, తలమడుగు మండలం నర్సాపురి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం ఆడుతూ పాడుకునే పాటలు రెండో భాగం ప్రసారమవుతాయి. పొద్దుకి 7:00 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత, విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన రావుతో ముచ్చట, పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతులు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం ప్రసారమవుతుంది. రచన మరియు పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. 9:45 గీతం కి బహార్ పాత హిందీ చిత్రాలలోని మాతృ గీతాలతో రూపొందించిన కార్యక్రమాన్ని సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. 9:00 కార్యక్రమంలో 10:10 మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లి బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 5వ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు సింగిడి, మాట చెప్పున రిపాటైన హుషారు, మధురిమ ఈ కార్యక్రమాలలో మీరు సినిమా పాటల్ని కూడా వినవచ్చు. ఇవి ఈఎల్టీ కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి అంబటాల సంగతుల కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది 7:00 ఆకాశవాణి ఆదిలాబాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్యాబిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. ఇది రైతుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని వల్ల మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11780 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ జా.

0: अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी गतदिने जनजातीय प्रतिनिधिभिः सह मिलितवान्। ह्यः नवदिल्ल्याम् आयोजितस्य जनजातीय सुरक्षा कल्याण मञ्चस्य विषये सामाजिक संचार माध्यमेन श्री मोदी उक्तवान् यत् आदिवासी समुदायं प्रति तस्य समर्पणं यथार्थतया प्रशंसनीयम्। केन्द्रीयः गृह सहकारिता मन्त्री अमित शाहः पुनरेकदा अवैध प्रवासिनाम् अभिज्ञानार्थं निर्वासनार्थं सीमा सुरक्षां च सुदृढीकर्तुं सर्वकारस्य प्रतिबद्धतां दृढतया प्रतिपादितवान्। गतवासरे गुजराते गांधीनगरे चत्वारिंशदधिक त्रिशत कोटि रूप्यकाणां विकास परियोजनानां उद्घाटनस्य शिलान्यासस्य च अनन्तरं जनसभां सम्बोधयन् श्री शाहः पश्चिम बंगाल सर्वकारस्य अपि प्रशंसाम् अकरोत्, यतः शासनेन एक सप्ताहाभ्यन्तरे सीमा सुरक्षाबलाय 600 हेक्टर परिमिता भूमिः प्रदत्ता। वीर सावरकर महोदयस्य जन्मवार्षिक्याः अवसरे गृहमन्त्री तस्य योगदानाय त्यागाय च तस्मै श्रद्धांजलिं प्रदत्तवान्। गुजरात राज्यस्य त्रिदिवसीय यात्रायां श्री शाहः अनेकेषां सार्वजनिक सौकर्याणाम् उद्घाटनम् अकरोत्। अत्रान्तरे सः अहमदाबाद नगरे आगामिनि ओलम्पिक क्रीडानां कॉमनवेल्थ क्रीडानां विश्वरक्षक क्रीडानां अग्निक्रीडानां च सज्जतायाः समीक्षाम् अकरोत्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः आरक्षकबलाय बोधितवती यत् आरक्षकाः अधिकं नागरिकाभिमुखाः भवेयुः, अपि च समाजस्य दुर्बलवर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः। राष्ट्रपतिः गतवासरे गंगटोक नगरे आयोजिते अलंकरण संचलने सिक्किमारक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपति ध्वज सम्मानं प्रदाय एवं उक्तवती। तया राज्ये विधिव्यवस्थायाः पालने सहैव आपत प्रबंधने सिक्किमारक्षकदलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य आरभ्य अस्य मासस्य एकत्रिंशत् दिनांक पर्यन्तं कर्णाटक गोवा केरल राज्यानां त्रिदिवसीय यात्रायां भविष्यति। अद्य सः कर्णाटके बेंगलुरु नगरे आर्ट ऑफ लिविंग फाउंडेशन इत्येतस्य संस्थानस्य 45 वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विक समारोहे सहभागं करिष्यति। तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय बीडीटी अभियांत्रिकी महाविद्यालयस्य प्लैटिनम जुबली इति महारजत जयन्त्युत्सवे अपि सहभागं करिष्यति। कर्णाटकस्य मुख्यमन्त्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्। वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति। अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 36 विधायकानां समर्थनेन कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते। तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति। भारतीय अर्थविभागेन अनुमितं यत् देशस्य उत्तर पश्चिमीय दिग्विभागस्य कतिपय क्षेत्रेषु अतिताप घटनायाम् अपचितिः भविष्यति। अन्ते क्रीडावार्तासु आईपीएल क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य उपान्त्यचक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते। स्पर्धा सायं 7:30 आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी नागर कर्नूल जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक अंदिस्तारु श्री टी विजय कुमार। పొలిమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులపై సమీక్ష జరపడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పథకంలో భాగంగా జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ లో అంజనగిరి బిజినేపల్లి మండలం వట్టం వెంకటాద్రి రిజర్వాయర్ల పరిధిలో పెండింగ్ పనుల్లో వేగం పెరగనుంది. ప్రాజెక్టు పరిధిలో 21 ప్యాకేజీలుండగా ఉమ్మడి పాలమూరులో 18 ప్యాకేజీలుగా పనులు కొనసాగుతున్నాయి. ఇందులో 5 రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరుకోగా మోటార్ల బిగింపు పనులు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 1,715 కోట్లను కేటాయించింది. 1000 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. భూసేకరణకు 580 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంత గ్రామాల తొలి విడత పునరావాస ప్రక్రియపై జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పెదకొత్తపల్లి మండలం బాచారం వద్ద ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయనున్నారు. నిర్వాసిత కుటుంబాలకు స్థలాలు మంజూరు చేస్తారు, పట్టాలను అందిస్తారు. ఆ తర్వాత ఇళ్లు రహదారులు నిర్మిస్తారు, త్రాగునీరు వైద్య సదుపాయాలు కల్పిస్తారు. వచ్చే నెలలో నిర్వాసితులకు భూమి పటాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులకు నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకి 43 లక్షలు, కల్వకుర్తికి 50 లక్షలు, కొల్లాపూర్కు 39 లక్షలు, నాగర్ కర్నూలుకు 63 లక్షల రూపాయల మేర రాష్ట ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకు 100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు సువిధ అక్షయ పేరుతో ఉమ్మడి పాలమూరులోనే అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాకు 101 కోట్ల రూపాయలను అందించనుంది. అనధికారిక ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తోంది. 2000 సంవత్సరం ఆగస్టు 26వ తేదీకి ముందు అనుమతి లేని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు గతంలో 1,000 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ప్రభుత్వం 2025లో 25% రుసుము తగ్గించి అవకాశం ఇవ్వడం జరిగింది. మరోసారి ఈ సంవత్సరం మే నుంచి జూలై 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే 25% తగ్గింపుతో క్రమబద్దీకరణ జరగనుంది. జిల్లాలో 45,000 దరఖాస్తులు రాగా దాదాపు 10,000 ప్లాట్లను క్రమబద్దీకరించడం జరిగింది. జిల్లాలో వచ్చే వానాకాలంలో 687,000 ఎకరాల్లో పంటల సాగు జరగనున్నట్టు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. గత ఏడాది 646,000 ఎకరాలుండగా ఈసారి అదనంగా 40,000 ఎకరాల్లో సాగు కానుంది. పత్తి పంట అత్యధికంగా 3,08,000 ఎకరాల్లో, వరి 1,92,000 ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్నకు ధర ఆశాజనకంగా ఉండడంతో 96,000 ఎకరాల్లో సాగు చేపట్టనున్నారు. పంటల సాగుకు 1,21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇప్పటి నుంచే నెలవారీ కోటాగా రానుంది. పత్తి విత్తనాలు ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 6,37,000 ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ సన్నద్దంగా ఉంది. జిల్లాలో బోగస్ పింఛన్ కార్డులను తొలగించేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. జిల్లాలో చేయూత పథకం కింద 1,04,000 మందికి పైగా పేదలు లబ్ది పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 44,000 మంది, వితంతువులు 42,000 మంది, దివ్యాంగులు 12,000 మంది, 3,600 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. 690 మంది గీత కార్మికులు, 217 మంది చేనేత కార్మికులు, 151 మంది డయాలసిస్ బాధితులు ఉన్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల జిల్లాకు 22,22,00,000 రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తోంది. జూన్15 తేదీ నాటికి బోగస్ పింఛన్ల ఏరివేత ప్రక్రియ పూర్తి కానుంది. బోగస్ పింఛన్ దారులను గుర్తించేందుకు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఉద్యోగులు తమ ఫోన్లలో ఫోటోలు తీసి ఆధార్ డేటాబేస్ లోని ఫోటోతో సరిపోలిచి చూస్తున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 460 గ్రామ పంచాయతీలకు ప్రతిరోజు 160 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. బిజినేపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్ మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీంతో డిండి రిజర్వాయర్ నుండి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించనున్నారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 5,000కు పైగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో భాగంగా పక్షం రోజుల గడువును రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని ఆదేశించడంతో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శాఖల జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో ప్రతి సోమవారం ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో 10,000కు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. చివరి విడత బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. జూన్2వ తేదీన 2వ విడత ఇళ్ల మంజూరు కానున్నాయి.
2: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవి.

0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్ లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ తో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. ఈ సమాపేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यूडेल्ही लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. गिरिजन समाजं पट्ल వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యకుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत का लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ हिस्सों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమాపేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫైయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్టాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతిలో అక్కరికి వచ్చే అనేక అంశాల సమాహారం అంబటాల సంగతిలో ఇలాంటి కార్యక్రమంలో తిండితో మనం చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషక విలువలు, పోషకార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము, ఉద్యమ కవి మక్దూమ్ సామల రాజవర్ధన్ ప్రసంగము, కైత సి పవన్ కుమార్ స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, త్రయోదశి, స్వాతి నక్షత్రం. ఇలా పొద్దుగల్ల 5:45 పొద్దు పొడిసింది. పొద్దుమట్టు 6:40 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈ రోజంతా ఎండగా ఉంటుంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 42% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు అంబటల్ల సంగతుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యవసాయ సలహా.
1: నమస్తే, నా పేరు డాక్టర్ సుధాంశు కస్బే, అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట అయితే ముఖ్య పంట. పత్తి ఏరిన తర్వాత మన పంటలో మిగిలింది పత్తి కట్టెలు. ఈ పత్తి కట్టెలు రైతులు కాల పెట్టకుండా ఒకవేళ భూమిలో కలియదున్నితే చాలా లాభాలు ఉంటాయి. ఆ లాభాలు చూసినట్లయితే ఆ పత్తి కట్టెలో ఉన్న పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం, అదేవిధంగా గంధకం, ఇటువంటి పోషకాలు అయితే మనము పత్తి కట్టెని భూమిలో దున్నితే భూమిలో ఉండిపోతాయి. మీరు కాల పెట్టుకుంటే అన్ని పోషకాలు అయితే నష్టమవుతాయి, అదేవిధంగా వాతావరణం కూడా కాలుష్యంగా అయిపోతుంది. ఈ పత్తి కట్టెలు మీరు భూమిలో దున్నట్లయితే మన భూమిలో సేంద్రీయ కర్మణం కూడా అందచేసుకోవచ్చు. ఈ సేంద్రీయ కర్మణం అదేవిధంగా రకరకాల పోషకాల వల్ల మన భూమి సారవంతం కూడా పెరిగిపోతుంది. అదేవిధంగా ఈ పత్తి కట్టెలు భూమిలో దున్నితే రాబోయే కాలంలో పత్తిలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. పత్తి మూలను లేకపోతే పత్తి కట్టెలను చిప్ ష్రేడర్, అదేవిధంగా రోటావేటర్తో సహా మనం భూమిలో కలియదున్నుకోవచ్చు. ఈ మాసంలో అటువంటి ప్రాక్టీస్ చేయడానికి చాలా అనుకూలమైనది. పత్తి కట్టెలను భూమిలో కలియదున్నితే అన్ని పోషకాలు భూమిలో ఉండిపోతాయి. కాబట్టి రాబోయే సీజన్లో రసాయనిక ఎరువుల మీద ఏమైనా ఖర్చులు చేసుకుంటాం, ఆ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అదేవిధంగా పంట మార్పిడి కూడా చేసినట్లు అయిపోతుంది. ఈ చిప్స్ రీడర్ ఉన్న, రోటావేటర్స్ ఉన్న మార్కెట్లు కూడా రైతులకి అందుబాటులో ఉన్నది. ఎక్కువ అవగాహన కోసం చిప్స్ రీడర్ అదేవిధంగా రోటావేటర్ మన అందుబాటులో ఉంది. కాబట్టి మీరు మీ సంబంధించిన వ్యవసాయ అధికారులకు సంప్రదించుకోండి.
0: పత్తి కట్టెను భూమిలో కలియదున్నడం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు కస్బి చెప్పిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు కవి రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ జయంతి, సినీ నటుడు అంబరీష్ జయంతి కూడా ఈరోజు, నేపథ్య గాయని ఉషా పుట్టినరోజు ఈరోజు.

కవి రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ జయంతి ఈరోజు. ఈయన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో May 29, 1944 సంవత్సరంలో జన్మించారు. ఈయన తండ్రి కవి కావడంతో చిన్ననాటి నుండే సాహిత్య వాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనా వ్యాసంగం చేపట్టారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తెలుగులో ఎంఏ పట్టభద్రుడై ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. అభ్యుదయ కవిగా శర్మ పేరొందారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్గా శర్మ పనిచేశారు. రేడియో ప్రసంగాలు చేశారు. 1994లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశారు. 1995 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు. కృష్ణావతారం, నెలవంక, రావు గోపాలరావు మొదలైన సినిమాలకు గీత రచన అందించారు శర్మ. ఈయన చాలా రచనలు చేశారు. అందులో కొన్ని అనుభూతి గీతాలు, శిలామురళి, ఏకాంత కోకిల, నిశ్శబ్ద గమ్యం మొదలైనవి. ఈయనకి చాలా సత్కారాలు, పురస్కారాలు కూడా లభించాయి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 2019 జూలై 25వ తేదీన కన్ను

0: से जुड़े कानूनी सहायता टेलीलॉकर टोल फ्री नंबर 1-4-4-5-4 और
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఇది తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? రుచిగా లేకపోతే మన నాలుక ఒప్పుకోదే, మరి ఎట్లా? అదేందో, ఇది ఆరోగ్యానికి మంచిది అంటే చాలు, అది రుచిగా ఉండదు. మరి ఇట్లా ఆరోగ్యకరమైన పదార్థాలతో రుచిగా చేసుకొని తింటే, అవును అదే అసలైన పరిష్కారం. మరి ఆరోగ్యకరమైన పదార్థాలు ఏంటి, మరి వాటితో రుచిగా ఎలా ఆహార పదార్థాలు తయారు చేసుకోవాలి విందాం. తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు పోషక విలువలు. పోషకార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం.
4: నమస్కారం పోషాద్రి గారు.
5: నమస్కారం అండి.
4: అయితే ఈ చిరుధాన్యాలతోని విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకునే కంటే ముందు అసలు ఈ చిరుధాన్యాల గురించిన పరిచయం ఒక్కసారి మా శ్రోతలకి తెలియజేస్తారా? మరి ఈ చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి ఏమి? సాధారణంగా అందరికీ ఈ ప్రాంతంలో జొన్నలు ఒకటి తెలుసు, ఇంకా ఏ రకమైన చిరుధాన్యాలు ఉన్నాయి, వాటితో ఎలాంటి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవచ్చో ఈ కార్యక్రమంలో తెలియజేయండి.
5: ఈ యొక్క చిరుధాన్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మన పూర్వకాలం నుండి అంటే మనకు రైసు తినకముందు అంటే బియ్యము గోధుమల కంటే ముందు మన అధిక మంది ఈ యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కువ శాతం తిన్న ఆహారం ఏదంటే ఈ చిరుధాన్యాలు. వీటినే సిరిధాన్యాలు కూడా అంటాం. ఎందుకంటే దానిలో పోషక విలువలకు కనుక మనము ఈ యొక్క బియ్యంలో కానీ గోధుమల్లో ఉండే పోషక విలువలతో కనుక మనం పోల్చి చూసినట్లయితే అత్యధిక పోషక విలువలు ఈ చిరుధాన్యాలనే ఉంటాయి. అందుకనే మనం సిరిధాన్యాలు అంటున్నాం. ఈ రోజు మనం రైస్ అంటే ఈ యొక్క బియ్యాన్ని కనుక మనం చూసినట్లయితే, మనకు మార్కెట్ లో బియ్యం చాలా పాలిష్ చేసి అంటే బాగా చిన్నగా మార్చి వేరువేరు మిషన్ల ద్వారా చిన్నగా మార్చేసి అందులో ఎలాంటి పోషక విలువలు ఉండనటువంటి, మనము పూర్వకాలంలో దంపుడు బియ్యం చేసుకునే వాళ్ళం. అంటే దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్. ఇప్పుడు మార్కెట్ లో బ్రౌన్ రైస్ కిలో 60-70 రూపాయలు ఉంటే, ఈ యొక్క మన తెల్ల అన్నము తెల్ల బియ్యం 30 రూపాయల నుంచి 60 కిలోల మధ్యలో రేటు. అంటే నీకు బ్రౌన్ మన తాతల కాలం తినటువంటి బ్రౌన్ రైస్ లో ఎట్లా పోషక విలువలు ఉండే ఎలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ చిరుధాన్యాలను కనుక చూసినట్లయితే ఈ యొక్క బియ్యము గోధుమలతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 20-10% ఎక్కువగా అధిక మన పోషక విలువలు ఉంటాయి. ఈ యొక్క రైస్ లో మనం యొక్క బియ్యంలో చూసినట్లయితే 6-7% మాంసకృతులు ఉంటాయి. అదే సిరిధాన్యాల్లో 10-15% మాంసకృతులు ఉండే అవకాశం ఉంది. మరియు ఇతర ఈ యొక్క ఖనిజ లవణాలు అయినటువంటి మనకు కావాల్సిన ఐరన్ ధాతువు, ఈ యొక్క రక్తంలో ఉండేటువంటి ఐరన్ ధాతు హిమోగ్లోబిన్, సో ఈ ఐరన్ అనేటువంటిది కాల్షియం ఐరన్ ఇతర బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అధిక శాతము మనకు ఈ యొక్క సిరిధాన్యాల్లోనే లభిస్తాయి. ఈ సిరిధాన్యాల వల్ల ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సిరిధాన్యాలపై చర్చ నడుస్తుంది. ఈ రోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క సంవత్సరాన్ని సిరిధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరూ సిరిధాన్యాలు తినాలి. ఈ రోజు మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆహార భద్రత బిల్లులో కూడా సిరిధాన్యాలకు సబ్సిడీ కింద సప్లై చేయాలని ఎందుకు అనుకుంటారు అంటే, కారణం ఏంటంటే ఈ సిరిధాన్యాల యొక్క పోషక విలువలు అధిక శాతం మాంసకృతులు ఉంటాయి, మరియు దానిలో ఫైబర్ ఈ యొక్క పీచు పదార్థం అధిక శాతంగా ఉంటుంది. ఈ యొక్క ఖనిజ లవణాలు ఐరన్ ఈ యొక్క కాల్షియము ఇతర విటమిన్లు అనేటువంటివి అధిక శాతంలో లభిస్తాయి. కాబట్టి వీటితో ఏదైనా మన ఆహార పదార్థంగా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. పూర్వకాలంలో మన జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం ఈ యొక్క చిరుధాన్యాలను సాగు చేసేవారు. కానీ ఈ రోజు జొన్నలు మిగతా చిరుధాన్యాలు అంటే తక్కువగా ఉన్నాయి. జొన్నలతో పాటు మనం రాగులు, కొర్రలు, తైదలు, ఉండుకొర్రలు, సజ్జలు, ఊదలు ఇలాంటి చిరుధాన్యాలను పండించవలసిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు కానీ వాటికి ఈ రోజు వాటి ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు ఒక ఉండుకొర్రలను కనుక తీసుకున్నట్లయితే కిలో 180 రూపాయలు ఉంది, దానికి పొట్టు తీసేసిన దాన్ని. అదే మన అధిక ధరకు అమ్ముడుపోయేటువంటి పంటలు కూడా మనం పండిస్తలేము. ముఖ్యంగా మరొకటి ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క చిరుధాన్యాలు పండించడానికి అధిక నీరు అవసరం లేదు. ఈ మిట్ట ప్రాంతాల్లో పండే పంటలు ఎలాంటి కరువునైనా తట్టుకుని పండే పంటలు ఇవి కాబట్టి తక్కువ వాటర్లో అంటే తక్కువ నీటిలో మనం పండించుకునే అవకాశం కూడా ఉంటుంది.

0: రైతులందరూ ఈ సాగు చేసి దానిలో మనము ఈ యొక్క దంపుడు బియ్యం లాగా దాన్ని దంచినట్లయితే దాన్ని ప్యాక్ చేసి మనం అమ్మితే కూడా అధిక మొత్తం లాభాలు ఉంటాయి.
1: అంటే ఇప్పుడు సాధారణంగా జొన్నలు మినహాయిస్తే ఇంకా ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఈ చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి ఏవైతే ఊదలు, వీటికి సంబంధించిన సాగు ఈ ప్రాంతంలో లేదు. అయితే ఒకవేళ ఇవి మన దగ్గర సాగయ్యే అవకాశం ఉందా, అంటే మన నేలల స్వభావాన్ని బట్టి, అట్లాగే వీటికి ఎంత కాలం పడుతుంది ఒకవేళ రైతులు సాగు చేయాలనుకుంటే, అది కూడా చెప్తారా?
0: మన ఈ ఫిబ్రవరి నెల మాసంలో గనక మనం విత్తుకొని కొద్దిగా విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి ఇసుకతో వేసుకొని మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క మన రాగులు గాని సజ్జలను గాని కొర్ర మన ఊదలను గాని పండించుకోవచ్చు. ఈ యొక్క 3 నెలల కాలంలో 90 రోజులలో ఈ పంట మన చేతికి వస్తుంది. ఇవి చాలా మంచిది ఆరోగ్యాన్ని. ప్రతి కుటుంబము బియ్యం బదులు వాళ్ళు ఈ యొక్క చిరుధాన్యాలు గనక తిన్నట్లయితే, ముఖ్యంగా ఈరోజు అందరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు బాధపడుతుంది, ప్రతి 4లో ఇద్దరికి షుగర్ ఉంటుంది. ఈ యొక్క చక్కెర వ్యాధి, ఈ యొక్క మధుమేహం వ్యాధి అనేటువంటిది చాలా భయంకరమైన మహమ్మారి, ఈ రోజు అందరినీ పట్టి పీడిస్తుంది. ఇలాంటిది రాకుండా ఉండాలంటే ఈ యొక్క మనం చిరుధాన్యాలు తినవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ చిరుధాన్యాల్లో ఉన్న పీచు పదార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది అధిక శాతం పీచు పదార్థం. మిగతా ఏ ఫుడ్ లో ఈ యొక్క ఇంత మా ఏ ఆహారంలో కూడా ఇంత మొత్తంలో పీచు పదార్థాలు లభించవు, ఓన్లీ ఒక చిరుధాన్యాలే లభిస్తాయి. ఈ చిరుధాన్యాలు కనుక తిన్నట్లయితే మనకు మలబద్ధకము అనేటువంటి సమస్య ఉండదు. అంతేకాకుండా ఈ యొక్క గుండె జబ్బుల సమస్య ఉండదు. మరియు ఈ ఉబ్బకాయం అనేటువంటి ఈ యొక్క సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటాయి. మనం వాటిని ఈ రోజు పాతకాలంలో ఎండాకాలం వచ్చిందంటే అందరూ రాగి జావ తాగేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది అవుతారు ఎవరు తాగట్లేదు. కొంతమంది మేము కొన్ని గిరిజన గ్రామాల్లో పరిశీలిస్తే వాళ్ళు రాగులు తింటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, రాగుల్ని పిండి పట్టేసుకుని జావా వేసుకొని తింటారు. అట్లా కాకుండా ఈ యొక్క రాగుల్ని కొంచెం అంటే మనం మాల్టింగ్ అంటాం, అంటే మనం మొలకెత్తించాలి. మనం మొలకెత్తించిన తర్వాత వాటిని ఎండబెట్టేసి వాటిని పేనం మీద మనం ఏంచిన తర్వాత మనం పిండి పట్టించుకొని దాంతో జావా చేసుకున్నట్లయితే అందులో అత్యధిక శాతం పోషక విలువలు ఉంటాయి. చిన్న పిల్లవాళ్లకు 1 సంవత్సరం పైన ఉన్న పిల్లవాడి నుంచి పండు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తీసుకోగల ఆహారం అది. మంచి పోషక విలువలు ఉంటాయి, మంచి పీచు పదార్థం ఉంటుంది, అధిక శాతం మనం ఐరన్ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది. సో ఈ మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చిరుధాన్యాలని మనము మాల్ట్ రూపంలో, ఇప్పుడు మనం అనుకుంటున్నాం సెరలాకో, బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ తయారు చేసే విధానంలో వాటిలో మొలకెత్తిచ్చిన తర్వాత పౌడర్ చేస్తారు వాళ్ళు. మనం అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలకు 1 సంవత్సరంలోపు పిల్లవాడికి మనం మొలకెత్తించకుండా మనం ఈ పిండి చిరుధాన్యాలు పెడితే వాటికి ఈ బాడీలో మనకు అది అరగక జీర్ణశక్తి తక్కువై ఉండి అరగక కడుపు నొప్పి చేసే ప్రాబ్లం ఉంటుంది. అందుకనే మనం ఈ యొక్క ఆహారాన్ని, ఈ యొక్క చిరుధాన్యాలు కనుక మనం మొలకెత్తిచ్చి మాల్ట్ గా మార్చుకున్నట్లయితే వాటి పోషక విలువల శాతం అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఈ మధుమేహము, చక్కెర వ్యాధి నుండి, మరియు ఈ యొక్క ఉబకాయం నుండి, ఈ గుండె సంబంధ జబ్బుల నుంచి మనము బయటపడవచ్చు.
1: అంటే ఈ చిరుధాన్యాలతోని ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇటు ఆరోగ్య పరంగా ఎన్నో పోషకాలు అందడమే కాకుండా కొన్ని రుగ్మతల్ని కూడా దగ్గరికి రానియకుండా చేస్తుంది. మరి అలాంటి ఈ చిరుధాన్యాలతోని మనం విలువ ఆధారిత పదార్థాలని తయారు చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. మరి ఏ రకమైన పదార్థాన్ని తయారు చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు ఒకసారి చెప్తారు?
0: మనం ఇప్పుడు కొర్రలు ఉంటాయండి, కొర్రల్ని మనం దాని మీద పొట్టు తీసేస్తే అది బియ్యం లాగా ఉంటుంది, రవ్వలాగా అనిపిస్తుంది. మనం దాని నుంచి ఉప్మా తయారు చేసుకోవచ్చు, లడ్డూలు తయారు చేసుకోవచ్చు, మరియు వాటి నుంచి ఇక ఇతర మనము ఈ యొక్క చిరుధాన్యాలు ఉపయోగించి మనము దోశ వేస్తున్నాము. దోశలు ఏం కలుపుతున్నాం, బియ్యము మినపప్పు కలుపుతున్నాం. ఈ బియ్యము బదులు ఈ యొక్క చిరుధాన్యాలను కలుపుకొని మనం దోశ వేసుకొని తిన్నట్లయితే మంచి ఆహారము. మరియు ఇడ్లీలో కలరు, ఇడ్లీ రవ్వ బదులు ఈ కొర్ర బియ్యాన్ని కలుపుకోండి, మరి ఉప్మా చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఉప్మా ఉపవాసం ఉండి ఉప్మా తింటారు, అంటే సగ్గు బియ్యాన్ని ఉపవాసంగా తింటారు. ఇట్లాంటి బదులు ఈ కొర్ర బియ్యాన్ని తినండి, ఇంకా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. మరియు ఈ యొక్క ఇంకా ఈ జావా చేసుకుని తాగండి, బూస్ట్ లాగా మంచి స్మెల్ వస్తుంది. మనం మొలకెత్తిచ్చిన తర్వాత మనం పిండి చేసుకున్నట్లయితే దాని యొక్క వాసన కనుక చూసినట్లయితే మార్కెట్ లో దొరికే పదార్థాల కన్నా మంచి వాసన వస్తుంది. మనం వాటి తిన్నట్లయితే చిన్నపిల్లలకు 9 నెలల పిల్లవాడి నుంచి ప్రతి ఒక్కరికి పెట్టవచ్చు. మొలకెత్తిచ్చిన గింజల్ని మనం పిండి చేసుకుని జావాలాగా తాగిపించినట్లయితే మన భవిష్యత్ తరం అయితే ఏదైతే ఉందో వాటికి ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క ఫ్లేక్స్, మనము కార్న్ ఫ్లేక్స్, మనం ఇవి పాప్కార్న్ తయారు చేసుకుంటాం. అట్లా జొన్నలు, సజ్జల రాగుల నుంచి కూడా మనము పాప్కార్న్ లాగా చేసుకోవచ్చు వాటిని. వాటిని పిండి తయారు చేసుకుని సత్తి ముద్ద అంటాం మనం, సత్తి పిండి తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ కొర్ర బియ్యం నుంచి బియ్యంతోని మనం ఏమైతే ఆహార పదార్థాలు చేసుకోగలుగుతామో అన్ని ఆహార పదార్థాలు మనం చేసుకోవచ్చు. అన్నం వండుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, పెరుగు అన్నం వండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అందుకని ఈ యొక్క కొర్రల నుంచి కానీ

0: ఇవన్నీ చేసినట్లయితే మనం చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. చాలా వాటి నుంచి మనం సూప్ తయారు చేసుకోవచ్చు, తాగొచ్చు, జావాలాగా. ఎండాకాలం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎండాకాలం చలువ కోసం అందరూ కొన్ని ప్రాంతాలలో నేను చూశాను జావ తయారు చేసి రోడ్డు మీద ఫ్రీగా వంచుతారు. ఇప్పుడు చలివేంద్రంలో వాటర్ ఎట్లా వంచుతారు అట్లా మనకు ఈ యొక్క జావాలను కొన్ని ప్రాంతాలలో పంచుతారు.
1: కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అంబలి లాంటివి కూడా తాగుతారు.
0: అంబలి లాంటి అదే జావా అంటే అంబలి మన తెలుగులో అంటే అంబలి, అంబలి కాసుకొని తాగడం. ఈ కుర్ర బియ్యం నుంచి కానీ, రాగుల నుంచి కానీ, సజ్జల నుంచి కానీ, మరియు ఈ ఉండుకూరల నుంచి కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే మన జిల్లాలో ఒకప్పుడు మనం అధిక శాతం పండించే వాళ్ళం వీటిని, కానీ ఈ రోజు మనం తగ్గి మన మనము ఈ యొక్క తెల్ల బియ్యం యొక్క మోజులో పడి మన ఆహార అలవాట్లు మనం మరిచిపోయి మన అనవసరమైనటువంటి ఈ వ్యాధులను మనం ఆహ్వానిస్తున్నాం. సో ఈ వ్యాధుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ కూర ఈ యొక్క చిరుధాన్యాలు కనుక తిన్నట్లయితే మనకు కావలసిన పోషక విలువలతో పాటు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడి మన భవిష్యత్ తరాలకు మనం రక్షించుకున్నట్లయితే, అంతేకాకుండా ఈ పంటలు పండించడం నీకు నీరు అధిక శాతం అవసరం లేదు. ఈ మెట్ట ప్రాంత పంటల్లో ఎప్పుడైనా పండుతాయి కాబట్టి ఈ పంటలు మనం సాగు చేసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో ఇప్పుడు కనుక మనం విత్తుకున్నట్లయితే పంట మనకు 3 నెలల్లో చేతికి వస్తుంది. మన సంవత్సరానికి కావాల్సినటువంటి ఈ కొర్ర బియ్యం రోజు ఏదో ఒక రూపంలో, జావ రూపంలోనో, లడ్డూల రూపంలోనో, అన్నం రూపంలోనో, లేకపోతే పులిహోర రూపంలోనో, లేకపోతే ఈ రోజు బిస్కెట్లు కూడా దొరుకుతున్నాయి మార్కెట్ లో. కొర్ర బిస్కెట్లు, ఈ మల్టీ మిల్లెట్ బిస్కెట్స్ అంటారు, ఈ బిస్కెట్లు దొరుకుతున్నాయి. ఇవన్నీ వీటి నుంచి తయారు చేస్తారు. మనం పిల్లలకైతే ఈ ఆర్లిక్స్ బూస్ట్ బదులు, ఈ సెరలాక్ బదులు ఇది తాగిపిస్తే చాలా మంచిది మన పిల్లలకు. సో వాళ్ళకు గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా. మళ్ళీ వీటికి పండించడానికి ఎదుగు ఫెర్టిలైజర్స్ గానీ ఈ రసాయనాలు గానీ వాడన అవసరం లేదు. కాబట్టి ఇవి తక్కువ ఖర్చుతో కూడా మనం పండించుకోవచ్చు. అట్లా రైతు సోదరులకు ఉపయోగపడతాయి. ప్రతి రైతు సోదరుడు తనకున్న భూమిలో కొద్ది మొత్తం ఏరియాలో ఈ యొక్క మిల్లెట్స్ పండించుకొని తన ఇంటి అవసరాలను తను తీర్చుకున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. సో అందరం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది.
1: చాలా సంతోషం పోషాద్రి గారు. ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా లాభాన్ని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కూడా అందజేసే ఎన్నో విశిష్ట పోషక విలువల్ని కలిగిన ఈ చిరుధాన్యాలు, కొంత మారుతున్న ఆహార అలవాట్లతో కొంత అవి వెనుకబడ్డ మాట విషయం వాస్తవమే. అయినప్పటికీ కూడా రైతులు మళ్ళొక్కసారి ఆలోచన చేసి ఈ దిశగా చిరుధాన్యాల సాగు వైపు దృష్టి మళ్లించి వాళ్ళు ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించిన వారైతారు, ఆదాయం పొందిన వారైతారు, ఈ రకంగా రైతులు ఆలోచన చేస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఏది ఏమైనా ఇంత చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: తిండితో మనం, చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు, పోషక విలువలు, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్లి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
9: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. రవిగాంచని చోట కవిగాంచని

0: అనేది తెలుగులో ఒక నానుడి. మన సాహిత్యంలో ఎంతోమంది కవులు తన మేధా సంపత్తితో ఎంతో గొప్ప సాహిత్యాన్ని మనకు అందించారు. కవి అంటే కవిత్వము, పద్యాలు, గేయాలు, పాటలు రచించే వారిని కవులు అంటారు. ఈ కవుల్లో చాలా రకాలు ఉంటారు. ఉద్యమ కవులు కొందరు, ప్రకృతి కవులు కొందరు, సమాజంలోని హితాన్ని కోరి రాసే కవులు కొందరు. ఈ లంబటల్ల సంగతుల కార్యక్రమంలో మనం విందాం ఉద్యమ కవి మగ్ధూమ్ గురించి సామల రాజవర్ధన్ ప్రసంగం.
1: షాయరే ఇన్కిలాబ్గా ప్రసిద్ధులైన ప్రఖ్యాత ఉర్దూ కవి మగ్ధూమ్, పూర్తి పేరు అబూ సయీద్ మొహమ్మద్ మగ్ధూమ్ మొహియుద్దీన్ ఖాద్రీ. మగ్ధూమ్ మెదక్ జిల్లా ఆందోల్లో ఫిబ్రవరి 4వ తేదీ 1908వ సంవత్సరంలో జన్మించినాడు. చిన్ననాటనే తండ్రి మరణించినందున తల్లి పునర్వివాహం చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయింది. పినతండ్రి బషీరుద్దీన్ ప్రాపకంలో పెరిగినాడు. బషీరుద్దీన్ ఆధ్యాత్మిక చింతన గలవాడు అయినప్పటికీ కమ్యూనిజాన్ని అభిమానించేవాడు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో విప్లవం గురించి, రష్యా గురించి, సామ్యవాదం గురించి వివరణాత్మకంగా చెప్పేవాడు. కనుక మగ్ధూమ్కు చిన్ననాటనే తన పినతండ్రి ద్వారా కమ్యూనిజం పట్ల ఆకర్షణ కలిగింది. అనంతర కాలంలో అతడు ఒక విప్లవ కవి, షాయిరే ఇన్కిలాబ్ అనిపించుకున్నాడు. అసలు మగ్ధూమ్ పూర్వులు ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం రాష్ట్రానికి వలస వచ్చినారు. కనుక మగ్ధూమ్ బాల్యం హైదరాబాదులోనే గడిచింది. ధర్మవంత్ హైస్కూల్, సిటీ కాలేజీ, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అతని విద్యాభ్యాసం కొనసాగింది. తాను చదువుకున్న సిటీ కాలేజీలోనే ఉర్దూ లెక్చరర్గా పనిచేయడమనేది యాదృచ్ఛికమే. అతడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు పీలా దుషాలా అంటే పసుపు పచ్చ శాలువా అనే అర్థంలో ఒక నజం రాసినాడు. ఆ కవిత యూనివర్సిటీ విద్యార్థులందరి నోట నాని మగ్ధూమ్లోని కవి హృదయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఆనాటి చదువుకున్న వాళ్లందరికీ ఆ నజం కంఠతా వచ్చేది అంటే అదెంత గొప్ప కవితను అర్థం చేసుకోవచ్చు. మగ్ధూమ్ సమకాలిక కవులలో ప్రఖ్యాతి చెందిన ఉర్దూ కవులు అలీ సర్దార్ జాఫ్రీ, ఫైజ్ అహ్మద్ ఫైజ్, అస్రారుల్ హక్ మజాజ్ మొదలగువారు. అయితే అదే భావజాలంతో ప్రసిద్ధుడైన తెలుగు కవి శ్రీశ్రీ కూడా మగ్ధూమ్ సమకాలికుడే. ఇద్దరి కవితా భావజాలం ఒకటే, భాషలు వేరు. స్వాతంత్రానికి ముందు నిజాం సంస్థానంలో జరిగిన దోపిడీ దురాగతాలను విమర్శిస్తూ మగ్ధూమ్ హైదరాబాద్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించినాడు. ఈ పుస్తకం లాహోర్లో ముద్రితమైంది. అందులోని నగ్న సత్యాలను జీర్ణించుకోలేని నిజాం ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఆధునిక కాలంలో ఆ పుస్తకాన్ని మెహక్ హైదరాబాదీ గారు తెలుగులోనికి అనువదించినారు. మగ్ధూమ్ బాల్యం కటిక పేదరికంలో గడిచింది. అట్టడుగు వర్గాల బాధలు, దుఃఖాలను మూలాల నుండి చూడగలిగినాడు కనుక వాటిని తమ కవితల్లో చిత్రీకరించి పేదల పక్షపాతిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినాడు. తెలంగాణ నిరుపేద రైతాంగాన్ని విప్లవోద్యమం వైపు పురిగొల్పి వారిని సంఘటితపరిచినాడు. కనుకనే వారు రజాకార్లతో, నిజాం పోలీసులతో పోరాడగలిగినారు. మగ్ధూమ్ ఒక్క పిలుపు ఇచ్చినాడంటే నగరంలో క్షణాల మీద వేలాది మంది ర్యాలీగా బయలుదేరేవారు. అంటే మగ్ధూమ్ మాట వారికి ఎంత శిరోధార్యమో అర్థమవుతుంది. తెలంగాణ మట్టి మీద మగ్ధూమ్కు విపరీతమైన అభిమానం. అందుకే మగ్ధూమ్ రాసిన తెలంగాణ అనే కవిత ప్రాంతీయతను అధిగమించి ప్రపంచ విస్తృతిని సాధించగలిగింది. దియారే హింద్ కావో రాహబర్ తెలంగాణ, బనా రహా హై నయి ఎక్ సహర్ తెలంగాణ, బులా రహా హై బాసింతే దిగర్ తెలంగాణ, ఓ ఇన్కిలాబ్ కా పైగంబర్ తెలంగాణ అనే నజం 28 పంక్తుల్లో కొనసాగింది. భారత భూమికి మార్గదర్శకం తెలంగాణ, నవోదయాన్ని సృష్టిస్తున్నది తెలంగాణ, తెలంగాణకే దిశానిర్దేశం చేస్తున్నది తెలంగాణ, విప్లవ సందేశమిచ్చే ప్రవక్తగా మారుతోంది తెలంగాణ అని భావం. చివరి నాలుగు పంక్తుల్లో త్యాగజీవుల అమరవీరుల పట్ల తన ఆరాధనాభావాన్ని వ్యక్తపరుస్తాడు మక్తూమ్. సలాం సుర్ఖ్ షహీద్ కి సర్ జమీన్ సలాం, సలాం అజ్మె బులంద్ అహనీయకీన్ సలాం, ముజాహిదీనో కి చమక్తి హుయీ జబీన్ సలాం, దియారే హింద్ కి మెహబూబ్ అరజ్ చీన్ సలాం. అమరవీరుల అరుణోదయ భూమికి వందనం, నీ ఉన్నతాశయానికి వజ్ర సంకల్పానికి వందనం, తలుకులీనే అమరుల ఫాలమా నీకు వందనం, భారతావని ప్రియ భూఖండమా నీకు వందనం. యుద్ధమేదైనా యుద్ధమే, అది స్వరాజ్యంలో రాజుతో కావచ్చు, ప్రపంచ యుద్ధం కావచ్చు. తద్వారా బలయ్యేది మాత్రం సామాన్య సైనికులే. వారి కుటుంబాల పరిస్థితులేమిటి? ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారిని ఎలా ఓదార్చగలం? ఎంత నష్టపరిహారమిస్తే మాత్రం పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అందుకే యుద్ధోన్మాదం పట్ల వ్యతిరేకతతో మక్దూమ్ జంగ్ అనే కవిత రాసినాడు. జంగ్ అంటే యుద్ధం. ఏ జంగ్ హై జంగీ ఆజాదీ, ఆజాదీకే పర్చంకే తలే, ఇది యుద్ధం, స్వతంత్ర మహాయుద్ధం అంటూ సాగే ఈ నజంలో నిక్లే దహానే తోఫ్ సే బర్బాదియోంకే రాగ్, బాగ జహామే ఫైల్ గయి దో జహోంకే ఆగ్ అంటే ఫిరంగి నోటి నుండి విధ్వంసరాగాలు వెలువడుతున్నాయి, విశ్వనందనవనంలో నరకాగ్నిగోళాలు విరుచుకుపడుతున్నాయి అంటూ యుద్ధం వలన కలిగే వినాశనాన్ని, విషాద పరిణామాన్ని గురించి చెప్తూ చివరి పంక్తుల్లో ఇలా అంటాడు. ఓ ఆస్తాబిరమ్మతే దౌరా తులుహో, ఓ అంజు మొహమ్మియతే యజ్దా తులుహో అంటే కరుణతో కూడిన సూర్యోదయం, యుగోదయం కావాలి, భగవత్ స్వరూపమైన నక్షత్రోదయం కావాలి అనే ఆశాభావంతో ఈ నజంను ముగిస్తాడు మక్దూమ్. ఇదే కాక జానేవాలే సిపాయియోన్సే పూచో ఓ కహా జా రహే హే అనే నజం కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. ఈ నజం 1960లో విడుదలైన ఉస్నీ కహా థా అనే చిత్రంలో వాడుకున్నారు. ఇంకా అంధేరా, ఇన్ఖిలాబ్ అనే కవితల్లో కూడా మక్దూమ్ యుద్ధ భీభత్సాన్ని చిత్రించినాడు. మక్దూమ్ విశ్వనరుడు, అందరి పట్ల ప్రేమభావాన్నే ప్రదర్శించినాడు. అన్నింటినీ ప్రేమభావంతోనే పరిష్కరించుకోవాలని భావిస్తూ కవితలల్లుతాడు మక్దూమ్. అతని కవితల్లో బహుళ ప్రచారం పొందిన కవిత ఎక్ చమేళీకే మండువే తలే దో బదన్ ఆగ్ కు జల్ గయ్, ఒక మల్లె పందిరి కింద రెండు భగ్న హృదయాలు భగ్గుమన్నాయి. ఇందులోని మండువే తలే అనే మాట తెలంగాణ ప్రాంతపు ఉర్దూ ప్రయోగం అని అభిప్రాయపడినారు ప్రముఖ ఉర్దూ తెలుగు రచయిత డాక్టర్ సామల సదాశివ గారు. ఈ కవిత కూడా 1964లో విడుదలైన చా చా చా అనే చిత్రంలో మొహమ్మద్ రఫీ సాహెబ్ ఆశాభోంస్లే పాడినారు. ఇలాగే మక్దూమ్ కవితలు మరికొన్ని చిత్రాల్లో కూడా వచ్చినాయి. తద్వారా ఆ చిత్రాలకు అధిక ప్రాచుర్యం లభించింది. అయితే ఒక ప్రముఖ ప్రొడక్షన్స్ వారు తమ తమన్నా అనే చిత్రంలో మక్దూమ్ నజం ఒకటి వాడుకున్నారు. అది బిసాతి రక్స్ అనే కవితా సంకలనంలోని ఇంతజార్ అనే కవితా ఖండిక. కాని కవి పేరు మక్దూమ్కు బదులుగా నిదా ఫాజ్లీ అని రాసినారు. నిదా ఫాజ్లీ కూడా కవే, చాలా హిందీ సినిమాల్లో పాటలు రాసినవాడే. సినిమా టైటిల్స్లోనూ ఆడియో వీడియో రికార్డులపైన కూడా నిదా ఫాజ్లీ పేరే ఉండటం మక్దూమ్ అభిమానులకు బాధతో పాటు ఆగ్రహం కలిగించింది. మక్దూమ్ కుమారుడు ప్రముఖ కవి నుస్రత్ మొహియుద్దీన్ నష్టపరిహారాన్ని కోరుతూ అన్ని ఆధారాలు చూపుతూ దావా వేసినాడు. మక్దూమ్ గజల్లలో చాలా జనరంజకమైన మరో గజల్ రాతు భర్ దీదయే నమ్నాక్ మే లహరాతే రహే సాంస్కి తరహాసే ఆప్ ఆతే రహే జాతే రహే, తడిసిన నా కళ్ళలో తెల్లవార్లు తేలియాడుతూనే ఉన్నావు, శ్వాసలాగా వస్తూనే ఉన్నావు, పోతూనే ఉన్నావు. ఆప్కీ యాద్ ఆతీ రహే రాత్ భర్, చష్మినం ముస్కురాతే రహే రాత్ భర్. తెల్లవార్లు నీ యాది వస్తూనే ఉన్నది, తడికన్ను దరహాసం చేస్తూనే ఉన్నది. ఆమె రాదు కదా అని కన్నీరు, ఆమె రాకున్నా ఆమె యాదికి వస్తున్నందుకు దరహాసం. మక్దూం గజల్లలో ఉర్దూ భాషాభిమానులు చాలామందికి కంఠతా వచ్చే గజలొకటుంది. మక్దూం అనగానే చాలామందికి యాదికి వచ్చే ఆ గజల్లోని షేర్ ఇలా ఉంటుంది. హయాత్ లేకె చెలో కాయనాత్ లేకె చెలో, చెలే తో సారె జమానే కో సాత్ లేకె చెలో. మక్దూం గజల్లు కొన్ని గజ్జల మల్లారెడ్డి గారు తెలుగులోకి అనువదించినాడు. మక్దూం గజల్లు నజముల వలన ముగ్ధుడైన విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ ఆ గజల్లకు బొమ్మలు వేసి ఏక్ శ్యామ్ మక్దూం కే నామ్ అనే పేరుతో ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినాడు. ఇది హైదరాబాదులోని ఎంఎఫ్ హుసేన్ ఆర్ట్ గ్యాలరీలో 25 జనవరి 2003లో జరిగింది. ఈ చిత్రకళా ప్రదర్శనలో మక్దూం కుటుంబ సభ్యులతో పాటు నగరంలోని సాహితీ ప్రియులు, కళా విమర్శకులు, చిత్రకారులు చాలామంది హాజరైనారు. మక్దూం కవిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, హైదరాబాదులో ప్రోగ్రెసివ్ రైటర్స్ యూనియన్ వ్యవస్థాపకుడుగానేగాక నాటక రచయితగా, నటుడుగా కూడా ఖ్యాతిగాంచినాడు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడే 3 నాటికలు రాసి అందులో నటించి భేష్ అనిపించుకున్నాడు. మొదటి నాటకం హోష్ కే నాఖూన్. ఈ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయ వార్షికోత్సవం సందర్భంగా 16 డిసెంబర్ 1934 లియాఖత్ మంజిల్లో ప్రదర్శించబడింది. ఈ ప్రదర్శనకు నిజాం నవాబు, వారి షహజాదాలు, దర్బారులోని ప్రముఖులు, మహారాజా కిషన్ పర్షాద్, అక్బర్ హైదరి, భారత కోకిల సరోజినీ నాయుడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ వేంచేసినారు. ఈ నాటకంలో మక్దూం నటనకు ముగ్ధుడైన రవీంద్రుడు మక్దూంను ప్రశంసిస్తూ తమ శాంతినికేతనానికి వచ్చి చదువుకోవలసిందిగా ఆహ్వానించినాడు. ఇక 2వ నాటకం ముషీద్. ఇదొక హాస్య నాటకం, చివరి నాటకం, రష్యన్ రచయిత చెహోవ్ నాటకానికి అనువాదం. దాని పేరు ఫూల్బన్. మక్దూం కవిత్వానికి 1969 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. స్వాతంత్రానికి ముందు నిజాం దురాగతాలను నిరసిస్తూ ధర్మపోరాటం చేయడమేగాక స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా కూడా సేవలందించినాడు మక్దూం. మరణం ఎంతటివారికైనా తప్పదు. మక్దూం ఢిల్లీలోని అరుణ్ ఆసుపత్రిలో 25 ఆగస్టు 1969 తమ 61 సంవత్సరాల వయసులో గుండెపోటుతో స్వర్గస్థుడైనాడు. మర్నాడు అనగా 26 ఆగస్టు 1969 నాడు అతని పార్థివ దేహం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నది. ఈ వార్తను ఆనాటి పత్రికలన్నీ పతాక శీర్షికలో ప్రచురించి శ్రద్ధాంజలి ఘటించినాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి కింగ్ కోటి, ఆబిట్స్, మోజంజాహి మార్కెట్ గుండా నుమాయిష్ మైదాన్లో అభిమానుల దర్శనార్థం 2 గంటలుంచి సాయంత్రం 4:30 బయలుదేరిన అంతిమయాత్ర రాత్రి 8:30 దర్గా హజరత్ షా షామోస్కు చేరుకున్నది. దారి పొడుగునా అన్ని మతాల వాళ్లు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని పట్ల తమకున్న గౌరవాన్ని, ఆత్మీయతను, అభిమానాన్ని ప్రదర్శించినారు. ఈ సందర్భంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్యారే మక్దూం అని ఒక కవిత రాసినాడు. అది 31 ఆగస్టు 1969 నాటి విశాలాంధ్ర పత్రికలో ప్రచురితమైంది. ఆ కవిత ఇలా ఉన్నది. 100 వసంతాలు నోరారా పాడవలసిన బెబ్బులి, 100 శరత్తులు దూరవెన్నెల కురియవలసిన జాబిలి, 1 కోటి అరుణోదయాలు తూర్పు వాటికలో చాటవలసిన ఉజ్వల రవి, ఉర్దూ కావ్య గంగాధరిని ఉర్వరపై దింపిన భగీరథ కవి, వెళ్ళిపోయావా, చెప్పకుండా వెళ్ళిపోయావా, మేరే మక్దూం, మేరే హమ్దమ్, అటు చూడు, పోతున్న సిపాయి బిక్కుబిక్కున చూస్తున్నాడు. ఇటు చూడు, పూస్తున్న చమేలీ మండువా వెక్కివెక్కి ఏడుస్తున్నది. సమరగీతం క్షణకాలం స్తంభించింది, అరుణ ప్రభాతం అరనిమిషం కంపించింది. కురంగంలాంటి మనస్సు నీది, తరంగంలాంటి వచస్సు నీది. ఆప్తులకు పసివాడివి, అరులకు కత్తి వాడివి. పదవీ మోహాలను పరతంత్ర వ్యూహాలను బదాబదలు చేసిన మునగాడివి. ఏ జంగ్ హై జంగే ఆజాదీ, ఈ గీతం ఎవరిది? మాది. కంకాళాలను సహితం పదును తొక్కించే ప్రగతి శక్తులది, నిగళ ముక్తులది. నీవు మాలో లేకున్నా నీ పాట వినిపిస్తుంది, నీవు మాకు కానరాకున్నా నీ వాణి కనిపిస్తుంది. మల్లెపందిరి పూసినప్పుడల్లా, మధురోషస్సును చూసినప్పుడల్లా, సమీర కాహళీ స్వరాలతో సమరగీతం మ్రోగినప్పుడల్లా నీవు వినిపిస్తావు మగ్ధూమ్, నీవు కనిపిస్తావు హమ్దమ్. ఇది ఒక మహాకవి మరో మహాకవికి అర్పించిన శ్రద్ధాంజలి. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు అన్న మహాకవి జాషువా గారి మాట అక్షర సత్యం.
0: ఉద్యమ కవి మగ్ధూమ్ సామల రాజవర్ధన్ ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. ఈ ప్రసంగం రేపటి నుంచి మా యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.
0: ఇంతటితో ఇయలటి అంబటాల సంగతిలో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 8:30 బాస రుచిలో కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ట్యూన్ చేసి వింటూనే ఉండండి.

నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్న దశలో తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని రక్షించుకోవలసిన అవసరాన్ని చాటి చెప్పి ప్రజలను మేల్కొల్పిన సారస్వత వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, తెలంగాణ ప్రజలకు ప్రాతస్మరణీయుడు. సురవరం ప్రతాపరెడ్డి గారు బహుభాషా కోవిదులు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, ఫారసీ భాషల్లో పండితుడే కాక భూగోళం, చరిత్ర, జ్యోతిష్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు కూడా వారికి కరతలామలకాలే. తెలంగాణలో సృజనాత్మక రచనలు చేసిన వారిలో ఆత్యులని చెప్పవచ్చు. వారు చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఎవరు భంగం కలిగించినా సహించక ప్రజల పక్షాన నిలిచిన పండిత యోధుడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి పండితులకు తెలంగాణలోని కవి పండితులపై గల నిర్లక్ష్య భావం గురించి, గోల్కొండ కవుల సంచిక ఆవిర్భావం గురించి ప్రతాపరెడ్డి గారు విపులమైన ప్రస్తావనలు రాసినారు. కానీ ఆంధ్రులపై విమర్శించలేదు. నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము అని ముడుంబ వెంకట రాఘవాచార్యులు రాసిన వ్యాసానికి జవాబుగా, నిజాం రాష్ట్రంలో అనగా తెలంగాణలో చాలామంది కవులున్నారని, ఎంతో వ్యయప్రయాసల కోర్చి 354 మంది కవుల పరిచయాలతో, వారు రాసిన పద్యాలతో గోల్కొండ కవుల సంచిక వెలువరించారు. 1934 సంవత్సరంలో జరిగిన ఈ పని అనితర సాధ్యమనుటలో అతిశయోక్తి లేదు. ప్రతాపరెడ్డి గారు ప్రచురించిన గోల్కొండ కవుల సంచిక ప్రస్తావనలో, భూత భవిష్యత్ వర్తమానములను తన దివ్య నేత్రములతో వీక్షించి ఉత్తమ సందేశమొసంగువాడు కవి, రవిగాననిచో కవిగాంచుననే కదా అను నుడి సుప్రసిద్ధము. హిందూ దేశమునైనను వదులుకొందుము గాని మా షేక్స్పియర్ను వదలము అని ఒకనొక పండితుడు చెప్పిన మాటల వలన ఇంగ్లీషు వారికి కవుల ఎడగల భక్తి స్పష్టమగుచున్నది. కవిలేని దేశము అరణ్యము, కవిలేని జాతి అనాగరక సంఘము. ఇట్టి భావ పరంపరలో తన్మయులైయున్న వారికి నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము అని గోల్కొండ పత్రిక 9వ సంవత్సరాది సంచికలో ఆధునిక భావ కవిత్వ తత్వము అను శీర్షిక గల వ్యాసమునందు శ్రీ ముడుంబ వెంకట రాఘవాచార్యులు BA BED గారు నుడువుట అసామాన్యముగా కనబడెను. ఇట్టి విడ్డూరపు అభిప్రాయములు నిజాం రాష్ట్రంలోని ఆంధ్రుల గూర్చి పలుమారు వినుట తటస్థించినది. అయినా ఈ అభిప్రాయములు ఇచ్చట పరిస్థితులు తెలియకను, తెలుసుకొనుటకు అవకాశం లేమియూ, వెల్లడింపబడినదే గాని ద్వేషబుద్ధిచే కాదనుట నిశ్చయము. ఇట్లా తెలపడం ప్రతాపరెడ్డి గారి సౌజన్యం. అంతేగాక కవుల సంఖ్యను నిర్ణయించుటలో హెచ్చుతగ్గులొనర్చినామని అపోహ పడకూడదు. మేము నిర్ణయించుకొనిన భాగములోనికి వచ్చిన కవులను ఏ విచక్షణయు లేక ముద్రించినమే గాని మొదటి సంఖ్య వారు హెచ్చు, తరువాతి సంఖ్య వారు తచ్చు అని నిర్ణయించినామని ఎవరేని తలపకూడదని మనవి. అదేవిధముగా పటముల ముద్రణ కూడా జరిగినది. మరియు మా నిర్ణీత భాగములు ముద్రితమైన తరువాత వచ్చిన వారి కవితలను సంకీర్ణమను శీర్షికతో ముద్రించితిమే గాని పనికిరాని వారినందరినీ ఈ భాగంలో పడవేసినామని అపోహ పడకూడదని మనవి చేయుచున్నాము. ప్రజాకవి కాళోజీ. కాళోజీ నారాయణరావును గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణలో కాళోజీ తెలియని వారు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వారు తెలంగాణ వారే కాదు అనుకోవాలి. అందుకే కాళోజీని మహాకవి శ్రీశ్రీ నిఖిలాంధ్ర కవి అన్నాడు. కాళోజీ జీవితం స్ఫటికం వంటిది, తెరచిన పుస్తకం వంటిది. సాధారణంగా జీవిస్తూనే అసాధారణంగా జనం గుండెల్లో నిలిచిపోయిన ప్రజల మనిషి, మాటకు చేతకు అంతరం లేని నికార్సైన మనిషి. ప్రపంచంలో న్యాయాన్యాయాల మధ్య గొడవ ఉన్నంతకాలం ఆయన ప్రజల్లో బతికే ఉంటాడు. తెలంగాణ వారికి బతుకాస ఎంతున్నదంటే బతుకమ్మ అని ఒక పండుగనే చేసుకుంటారని చెప్తూ, గుమ్మడి పూలు పూయగ బ్రతుకు, తంగెడి పసిడి చిందగ బ్రతుకు, గునుగు తురాయి బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు. 1969 తెలంగాణ ఉద్యమకాలంలో దాన్ని బలపరుస్తూ, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటిమి, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటిమి, కుప్ప కావలుండి కట్టలు తప్పదీస్తిరి, ముద్దరేస్తిరి, సాటివాడని చేరదీస్తే నోటి నిండా మన్నుగొడితిరి, సాటివాడని చేరదీస్తే నోటి నిండా మన్నుగొడితిరి అని గలమెత్తడమేగాక

0: అంటే ఏమిటి, ప్రజారాజ్యం అంటే ఏమిటి, మానవత్వానికి మనుగడ, దానవత్వానికి ఎద దడ, గుండాతనానికి దగడు, గూడుపుటానికి బెగడు, నిజాయితీకి ప్రోత్సాహం, మజానీటికి మృత్యూహం, పని దొంగల కాటకట్టు, పని దొరలకు ఆయువు పట్టు, కాలోచి స్వగతం. అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళతాను, పల్లె పట్టనంబులెనక పల్లేరై తిరిగినాను, మురికి నీటి నడుమనున్న ఇరుకులలో ఇరికినాను, కూటి పేద తన కబలము నోటికీయ గుడిచినాను, పూల వాసనలు నిండిన పాలరాతి మేడలలో ఆయాసము కలిగించడి పాయసాలు మెక్కినాను, వాయువుతో పోటీపడు వాహనాలు ఎక్కినాను, కంటకాల మధ్య నేను కాలినడక నడిచినాను, కాలు బయట పెట్టకుండా కాలమెంతు గడిపినాను, గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను, లోయలలో దూకి దూకి లోతులెన్నో చూసినాను, నీ పాకని ఎత్తులేదు, నీ జారని లోతులేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను, ఈగ ఓలె దోమ ఓలె వాగుచు తిరుగాడినాను, అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను, అతిథి ఓలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను. ఎప్పుడో 1960వ సంవత్సరంలో సంపన్న దేశాలిచ్చే సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని కాళోజీ నారాయణరావు గారు వ్యంగ్యంగా ఒక కవిత రాసినారు. ఆ కవిత ఈనాటి సమాజానికి కూడా చక్కగా సరిపోతుంది. బడుగు జాతి ఏడిస్తే, బలిసినోడు ఏడిస్తే, బత్యాలకు సరిపుచ్చక బతుకు బేరమెన్నాళ్ళు, విత్తనాల గింజలతో విందులారగించి తేంచి వ్యవసాయము సాగదనుచు వగలమాటలెన్నాళ్ళు, కర్రు ఎద్దు లేదనుచు కుర్రో మొర్రో అను రైతును మరణాగలి వివరాలతో మాయజేయుటెన్నాళ్ళు, బావి పూడ్కె తీయలేక బావును మను కాపన్నను పవర్ పంపు తీగలతో భంగపరుచుటెన్నాళ్ళు. ఈ కవిత ఈనాటి సమాజంలో కూడా ప్రతిబింబిస్తుంది. కాళోజీ నిఖిలాంధ్ర కవి. ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ కాళోజీ ఉంటాడు. అది ఆంధ్రాన తెలంగాణ అతనికి అవసరం లేదు. కానీ మళ్లీ తెలంగాణవాదానికి కట్టుబడి ఉంటాను అంటాడు. అందుకే అతన్ని అందరూ తమవారే అనుకున్నారు. అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె, మాయ మోసము చూచి మండిపోవును ఒళ్ళు, పతిత మానవు చూచి చితికిపోవును మనసు, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. ఎవరూ ఈ ప్రపంచంలో ఉండిపోవటానికి రాలేదు. ఏదో ఒకరోజు వెళ్ళిపోక తప్పదు. మరి ఉన్నన్ని రోజులు నీవు సమాజానికి చేసిన ఉపకారమేమిటి? నీ జీవితానికి సార్థకత ఉండాలి కదా. అది లేకుండా పోతుందని కాళోజీ గారి మాట. అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను, పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను, మురికి నీటి నడుమనున్న ఇరుకులలో ఇరికినాను, కూటి పేద తనకబలము నోటికీయ గుడిచినాను, ఏ జాతి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం అని మహాకవి శ్రీశ్రీ గారన్నారు. కాళోజీ గారి అభిప్రాయం కూడా అదే. ఏడు మారినా ఈడు ముదిరినా ఏమి మారినది ఈ లోకంలో, రాయి రువ్వినా రాకెట్ విసిరినా గిట్టని వాణిని కొట్టుటకే గదా. కాళోజీ కవిత్వం సమాజానికి హెచ్చరిక వంటిది. చేతికందిన బువ్వ నోటికి రాదు. అన్నం దొరకని వాడిది ఒక బాధైతే తిన్నదరగని వానిది మరొక బాధ. అన్నపు రాసులొకచోట, ఆకలి మంటలు ఒకచోట, కళా ప్రదర్శనమొకచోట, కళారాధకులు ఒకచోట, కమ్మని సకినాలొకచోట, గట్టి దవడలింకొకచోట. అందుకే అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నెదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు. కాళోజీ అన్యాయాన్నెదిరించినాడు, కనుకనే అందరికీ ఆరాధ్యుడైనాడు.
1: బాసరుచులు కార్యక్రమంలో మీరింతవరకు ప్రముఖ రచయిత సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.

0: స్కూల్స్ ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇయ్యల బద్దీకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం ప్రసారమవుతుంది. రచన మరియు పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. పాటలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ ఎంతో అద్భుతమైన సంగీతం సాహిత్యాల కలయికలో వచ్చిన పాటలంటే ఎప్పటికీ చిరస్మరణీయాలే. అలాంటి అందమైన పాటలతో ఈరోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ సింగిడి కార్యక్రమంలో. అద్భుతమైన పాటల్ని విని ఆనందించండి, ఆస్వాదించండి.

ఇప్పటి నుంచి 10 గంటల వరకు ప్రసారం కానున్న ఈ సింగడి కార్యక్రమంలో నేను వినిపించే పాటలే కాదు, మీకు నచ్చిన పాటల్ని కూడా వినవచ్చు. అది ఎలాగంటే మీరు ఫోన్ చేసి నచ్చిన పాటని కోరుకోవచ్చు. మరి ఫోన్ నెంబర్ చెప్పాలి కదా, 2300-01-2950-81. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కు ఆదిలాబాద్ స్టడీ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయండి, నచ్చిన పాట వినండి.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా మాత్రమే కాదు ఉత్తరం ద్వారా కూడా మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మీరు ఉత్తరం రాయవలసిన మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగడి కార్యక్రమంలో మీరు రాసిన ఉత్తరాన్ని చదివి వినిపిస్తాము. అట్లనే మీరు కోరుకున్న పాటను కూడా తప్పకుండా వినిపిస్తాము. అయితే ఈరోజు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్మిత్. వీరు కోరుతున్న పాట నువ్వే నువ్వే సినిమా కోసం, నువ్వే నువ్వే కావాలంటుంది అనే పాట. తప్పకుండా అండి వినండి మీకోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ముఖాన మొటిమలా,
3: హై బాత్,
2: గజ్జా బబ్బలా,
3: హై బాత్,
2: నడువుల తామరా,
3: హై బాత్,
2: బురద పుల్లా,
3: హై బాత్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇది తెలంగాణ యాసభా సలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు ఫోన్ చేసి నచ్చిన పాటని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకోండి. 2300-801-295-501. ఈ 2 నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది. ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ అందరికీ తెలిసే 08732. అయితే శ్రోతలకు ఒక చిన్న విన్నపం, ప్రతిరోజు ఫోన్ చేసే

శ్రోతలే కాకుండా కొత్త శ్రోతలు ఫోన్ చేయాలి, ఎందుకంటే వినే వాళ్ళకి కూడా ఆ రోజు ఇది నా అన్నట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి రోజు రెగ్యులర్గా ఫోన్ చేసే శ్రోతలు చిన్న విరామం తీసుకోండి, కొత్త శ్రోతలకి అవకాశం ఇవ్వండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
5: మమత, సుదర్శన్, గోడల పంపు మేడం.
4: గోడల
5: పంపు,
4: అదేం పేరండి? మీ ఊరు పేరు విచిత్రంగా ఉంది.
5: అవును మేడం, మా ఊరు పేరు అదే మేడం.
4: అంటే గోడల అంటే ఏమన్నట్టు అర్థం?
5: అంటే ఇప్పుడు మొదట్లో మేడం ఇక్కడ నుంచి వలస వచ్చి వ్యవసాయం చేసుకున్నారు మేడం, ఒక 200 సంవత్సరాల క్రితం. అక్కడ అన్ని బీర్లు ఉంటే వాటిని సాగులోకి తెచ్చి చిన్న చిన్న గుడికలు వేసుకొని ఉన్నారు ఎవరిది వాళ్ళే. ఆ తర్వాత కొంత వాళ్ళకు తెలిసిన తర్వాత మా ప్రాంతం ఒక చుట్టూ 50 కిలోమీటర్లు పెట్టి గుడిసెలు ఉండేవి. అంటే వీళ్ళు కొద్ది ఆలోచించి మట్టి గోడలతోనే ఇల్లు కట్టుకున్నారు. ఒకరొకరు అంత 300 వేసుకునేసరికి ఆ ఊరి పేరు ఏంటంటే అప్పటికి పేరు లేదు, గోడల పంపు అని పెట్టారు. గోడలతో ఇల్లు కట్టుకున్నారు. పంపు అంటే వ్యవసాయ క్షేత్రం, పొలం.
4: అవునవును,
5: ఇది మేడం.
4: ఓ, మంచిగానే చరిత్ర ఉంది మీ ఊరికి. మీరు
5: కానాపూర్ మండల్?
4: కమలాపురం మండల్?
5: కానాపూర్.
4: కానాపూర్ మండల్, ఓకే.
5: అవును మేడం.
4: మీరేం చేస్తుంటారు?
5: వ్యవసాయం మేడం.
4: అవునా, ప్రస్తుతం అయితే మీ పనులు లేవనుకుంటా చేయంలో?
5: దాదాపు అన్నీ అయిపోయినాయి మేడం. చివరికి ఒక 2 ఎకరాల వరి పొలం కొద్దిగా పచ్చగా ఉంది, అది ఒక 3-4 డేస్ లో అయిపోతే కంప్లీట్.
4: అవును, మళ్ళీ ఇప్పుడు మెరుగు కూడా వచ్చేస్తుంది, మళ్ళీ వర్షాలు పడితే పనులు స్టార్ట్ అయిపోతాయి కదా.
5: అవును మేడం.
4: సరే, ఈ రోజు ఏ పాట వినిపిస్తారు?
5: వర్షం సినిమాలో ఇన్నాళ్ళకి గుర్తుంచానా వాను.
4: అవును, వర్షము మర్చిపోలేదు కదా మనల్ని.
5: కొంచెం కొంచెం పడుతుంది మేడం,
4: అంటే వెళ్ళిపోలేదు, కొంచెం కొంచెం పడుతూనే ఉంది.
5: అవును మేడం.
4: అదే అదే,
5: అక్కడ మీకు పడతాయి మేడం అనకాపల్లి?
4: పడుతుంది, అంటే వర్షం అని కాదు కానీ కొన్ని చినుకులు అయితే పడుతున్నాయి. మనని మర్చిపోకుండా ఉంది అన్నట్టు వర్షం. సరే అండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.
5: ఓకే.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ప్రముఖ సినీ నటులు అంబరీష్ పుట్టినరోజు. ఈయన ప్రసిద్ధ కన్నడ నటులు మరియు రాజకీయ నాయకులు. కర్ణాటకలోని మాండే జిల్లాకు చెందిన ఈయనను అభిమానులు రేబల్ స్టార్ అని పిలుచుకుంటారు. తన జీవితంలో 200కు పైగా చిత్రాలలో నటించి మండెగండుగా గుర్తింపు పొందారు. ఈయన పూర్తి పేరు మాలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. కన్నడ చిత్రసీమలో ప్రతినాయకుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా మరియు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంబరీష్ ప్రముఖ నటి సుమలతను వివాహం చేసుకున్నారు. ఈయన 1952 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. అయితే ఈయన నిజ జీవితపు భాగస్వామి సుమలతతో కలిసి నటించిన శ్రీమంజనాథ సినిమాలోని ఈ పాటను ఇప్పుడు విందాం.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు సినీ నేపథ్య గాయని ఉష పుట్టినరోజు. ఈమె 1980 మే 29వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్లో జన్మించారు. దివంగత సంగీత గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్థాపించిన పాడతా తీయగా అనే

వర్షం, భద్ర, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, సంతోషం, జయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో తన గాత్రంతో శ్రోతల్ని అలరించారు ఉష. ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె పాడిన ఈ గీతాన్ని విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: ఈ కథ ఒక గృహిణి మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి.
0: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి
1: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
0: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంతేకాదు, ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలల్లో తెలంగాణ మండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. ఇప్పుడు మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం.

మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్ ల్యాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్ ల్యాండ్.

మరిన్ని సినిమా పాటల్ని పొజ్జామట్టు 5 గొట్టంగా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పొద్దుకి 8 గొట్టంగా ఉషారులో రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబిట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్

బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సీయూఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: తెలుగువాడి జీవనాడి కూచిపూడి అయితే ఆ కూచిపూడి నాట్య కళారూపాన్ని నర్తకిగా, నాట్య గురువుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాట్య కళ పట్ల పదుగురిలో ఆసక్తిని పెంపొందింపచేస్తూ అటు కళాకారిణిగాను, ఇటు నాట్య గురువుగా మరీ కాకతీయమన్న ఒక ప్రయోగాత్మక సృజనాత్మక ప్రయత్నంతో తెలంగాణకి ఒక అధికారిక నాట్య ప్రక్రియ ఉండాలనే తపనతో సాగుతోన్న డాక్టర్ పద్మజారెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ కి వెంచేశారు. మరి భారత ప్రభుత్వం కూడా శాస్త్రీయ నృత్య కళలో కూచిపూడి కళాకారిణిగా 2022 సంవత్సరంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీతో వీరిని సన్మానించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పద్మజారెడ్డి గారు నమస్తే, స్వాగతం మీకు.
2: నమస్కారం అండి.
1: ఒకసారి చెప్పండి, మీకు పద్మశ్రీ వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు?
2: ఆనందము మాటల్లో చెప్పలేమండి, అది వర్ణనాతీతము. అంటే ఫస్ట్ అయితే ఫోన్ వచ్చింది నాకు, మీకు వచ్చిందమ్మా అనేసి చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు చెప్పటం ఏంటంటే మీకు మొత్తం మెయిల్ వస్తుందమ్మా, సో అందులో చూసుకోవచ్చు మీరు అనేసి అన్నారు. సో మెయిల్ కోసం నేను చెక్ చేస్తా ఉన్నాను, మెయిల్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను మేబీ ఏదైనా కాల్ అయి ఉండొచ్చు, ఫ్రాంక్ కాల్ అదే. సో అట్లా అనేసి అనుకున్నాను. కొద్దిగా అంతా అటు ఇటుగా ఉందన్నట్టు మైండ్, ఏమి నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు రిసీవ్ చేసుకున్నారు అవార్డు అనేసి. సో
1: మీకు 2022లో పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. మరి అది వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు నాట్యరంగంలో ఉన్నారు కదా, ఈ అవార్డు ముందే వచ్చింటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? పర్వాలేదు ఇప్పటికైనా వచ్చిందని సంతృప్తి పడ్డారా?
2: అంటే నేను ప్రయత్నం అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తానే ఉన్నానండి గవర్నమెంట్ కి, నాకు కావాలని ప్రయత్నం చేస్తానే ఉన్నాను. బట్ నాకు 2022లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నాకు పద్మశ్రీ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్ టైం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను ప్రయత్నించటం మటుకు చేస్తానే ఉన్నాను, ప్రయత్నం లోపం లేకుండా ఎవ్రీ ఇయర్ పంపిస్తానే ఉన్నాను.
1: మీకు అది వరకే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది కదండి?
2: అవునండి.
1: ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది.
2: ఎగ్జాక్ట్లీ.
1: ఇప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు సరే వ్యక్తిగతంగా మీరు ఆనందిస్తారు, మీ తోటి కళాకారులు గాని లేదా మీ శిష్యులు గాని ఎలా ఫీల్ అయ్యారు?
2: అందరికి ఇది చెప్పలేని ఆనందం అండి, ఇది ఎందుకంటే వర్ణనాతీతం చెప్పలేము, ఆనందము ఒక కొలవలేంది. కాకపోతే ఇది నాకు భగవంతుడు శివుడు ఇచ్చిన వరం అనేసి నేను అనుకుంటానండి. నాకు ఏది జరిగినా సరే ఇప్పటిదాకా ఆయన కృప లేనిదే నాకేది జరగలేదు. మేబీ ఆయన బ్లెస్సింగ్సే 100% నాకు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణం.
1: సో నటరాజు ఆశీస్సులతో ఈ నాట్య కళాకారిణి పద్మశ్రీగా ఎదిగింది. బాగుందండి. ఇప్పుడు పద్మజారెడ్డి గారంటే కళాలోకానికి కళాకారిణిగా తెలుసు, మరి మామూలు సమాజానికి మీరు ఒక వ్యాపార వాణిజ్య రంగంలో కూడా మీదంటూ ఒక ముద్ర వేసి ముందుకు సాగుతున్నారు కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మళ్ళీ సాంసారిక బాధ్యతలు కూడా?
2: అంటే యాక్చువల్ గా పెళ్లి అయ్యేదాకా నాకు అసలు ఓన్లీ చదువు, పెళ్లి, దాంతో నా డాన్స్ ఈ మూడే ఉన్నాయి. సో అదైన తర్వాత మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను నేను, వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ, మెల్లగా నేర్చుకున్నాను. బట్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్ గా చెప్పాలంటే బిజినెస్ చేయటము. నాకు అంత ఆల్ ద టైమ్ నా మైండ్ అంతా నా డాన్స్ పైనే ఉంటుంది, అది మాది బిజినెస్, హోటల్ రన్ చేస్తా ఉంటాము. సో అక్కడికి వెళ్ళినా సరే నేను నా రూమ్ లో కూర్చుని డాన్స్ వర్క్ చేసుకుంటా ఉంటాను అన్నట్టు. సో
1: అలాంటప్పుడు మరి మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు చేయగలుగుతున్నారా?
2: లేదండి, నిజంగానే పాపం ఆయనకి నా దగ్గర నుంచి ఏం చిన్న హెల్ప్ కూడా లేదు.
1: వారి పేరమ్మా
2: జి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన సెంట్రల్ కోర్ట్ హోటల్ ఎండి. సో ఆయన అదే అంటారు, ఏం నాకు చిన్న హెల్ప్ కూడా లేదు నీ దగ్గర నుంచి.
1: మీకు ఆయన హెల్ప్ చేస్తున్నారా?
2: యూజువల్ గా ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి డాన్స్. వాళ్ళంతా బిజినెస్ ఫ్యామిలీ మాది. సో ఆయన ఎంతసేపు బిజినెస్ గురించి థింక్ చేస్తా ఉంటారు, ఎట్లా మనం 1 అవర్ స్పెండ్ చేస్తే ఎట్లా మనకి అమౌంట్ వస్తుంది. నాది ఎలా ఉంటదంటే 1 అవర్ స్పెండ్ చేస్తే ఎలా పోతుంది అని. నా మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ గా.
1: ఏం లేదు, వారి దగ్గర లక్ష్మీ నర్తనం చేస్తుంది, మీ దగ్గర సరస్వతి నర్తనం.
2: థ్యాంక్ యూ.
1: మీరు ఏ ఏట ఆరంభించారు, అంటే మొదటిసారి గజ్జగట్టింది ఎప్పుడు?
2: నా 3వ ఏట అండి. యాక్చువల్ గా నేను పామరులో, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి విలేజ్ కి దగ్గరలో మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. సో అప్పుడు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించారన్నట్టు. అలా మొట్టమొదటిగా నేర్చుకోవటం మొదలు పెట్టాను అక్కడ బేస్.
1: అంటే లేత పాదాలే నర్తించడం ఆరంభించాయి, చైల్డ్ ప్రాడిజీ అనొచ్చు మిమ్మల్ని అయితే. అంత చిన్న వయసులో మీరు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చిందా?
2: లక్కీగా ఆసక్తి పెరుగుతానే వచ్చిందండి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. మళ్ళీ అక్కడ నుంచి నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ శోభానాయుడు గారు మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో మా నాన్నగారు నా ఇంట్రెస్ట్ని గుర్తించి ఆయన తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా అదే నా ధ్యాస, నా శ్వాస.
1: కూచిపూడి నాట్య కళాకారిణిగా, నాట్య గురువుగా యావత్ ప్రపంచానికి తెలిసిన శోభనేడు గారితో కలిసి మీరు చాలా ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి.
2: లక్కీగా నేను మా గురువు గారికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుల్లో నేను ఒక దాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను తీసుకుని వెళ్లేవారు. ఆల్మోస్ట్ అప్పట్లో నేను మా గురువు గారితో కొన్ని 1000 ప్రోగ్రాంలు చేసి ఉంటాను. వేలేనండి, ఎందుకంటే మేము నోట్స్ కూడా రాసుకుంటాం, ఏ రోజు ఎక్కడ చేసాం అవన్నీ నాకు బుక్ ఉందన్నట్టు. సో అప్పట్లో ఈ టీవీస్ కానీ ఇవన్నీ తక్కువ ఉండేటి. మా టీచర్ గారు ప్రోగ్రామ్స్ చాలా ఉండేటి. ఈ రోజు నెల్లూరు ఎల్ఎస్ఎస్ వచ్చామంటే ట్రైన్ దిగుతాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ట్రైన్ ఎక్కి ఇంకొక ప్రోగ్రాము. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మంత్లీ యాక్చువల్ గా నేను ఒక 15 ప్రోగ్రామ్స్ అయితే చేసేదాన్ని.
1: నెలలో 15 రోజుల కార్యక్రమాలు అంటే ఒకరోజు ముందు వెళ్ళటం లేదా ఒకరోజు లేట్ గా రావటం జరుగుతాయి కదా. అప్పుడు మీ మామూలు చదువు, అకాడమిక్స్ అవన్నీ
2: అది అది దెబ్బతినేదండి. యాక్చువల్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వటం జరిగింది. స్కూల్లో కూడా నాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక డాన్సర్ గా నాకు నా ఇష్టంకి వదిలేసేవాళ్ళు అన్నట్టు. నేను రాకపోయినా సరే పెద్ద అటెండెన్స్ దగ్గర నాకు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎగ్జామ్స్ కి మాత్రము కంపల్సరీ ఒక 1-2 మంత్స్ కూర్చుని గట్టిగా చదువుకుని ఏదో అలా పాస్ అయ్యామా లేదా అంతే, అలా వచ్చేటి అన్నట్టు మార్క్స్, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు.
1: ఇప్పుడు అలాంటి పద్మజారెడ్డి, అంటే ఒక నర్తకిగా నాట్యానికి నెలలో 15 రోజులు అంకితమైన రోజులు అప్పుడు, కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ అకాడమిక్ వైపు ప్రాధాన్యం ఇస్తూ మరి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇబ్బంది పడుతున్నారు. మీ విద్యార్థులు కూడా చాలా మంది ఉంటారు.
2: అది నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూస్తా ఉంటాను, గమనిస్తా ఉంటాను. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అకాడమిక్ గా చాలా ఫోర్స్ ఎక్కువ ఉంది స్కూల్లో. వాళ్ళు అసలు ఇవ్వటం లేదు అన్నట్టు, టైం వీళ్ళకి ఇవ్వటం లేదు. చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే అడుగుతాను, మీ స్కూల్ ప్రిన్సిపల్ ని రిక్వెస్ట్ చేయండి అన్న అనేసి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ అనేసి చెప్తారన్నట్టు వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. వాళ్ళకి చేయాలని ఉన్నా బట్ కాలేజెస్ లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు అకాడమిక్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్ కి అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇట్టలేదు. నేను చదివిన రెడ్డి కాలేజ్ కానీ నేను చదివిన స్కూల్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అప్పట్లో డాన్స్ నేర్చుకుంటున్నాను, ఏ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నా సరే నా ప్రోగ్రామే ఉండేది. సో అలా టీచర్స్ అందరికీ నేను తెలుసు, లెక్చరర్స్ అందరికీ తెలుసు, నువ్వు నా కాలేజ్లో చదువు తల్లి అనేసి అనేవాళ్ళు అంతే. సో అంత నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు పిల్లలకి అనేది కొద్దిగా బాధాకరం.
1: సో స్టూడెంట్ గా ఉన్నప్పుడే మీకు ఒక స్టార్ అపీరెన్స్ అన్నమాట. బాగుందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇందాక మీ సొంత అనుభవంలోంచి ప్రభుత్వ పాఠశాలలు గాని, కార్పొరేట్ పాఠశాలలు గాని, లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలు, అకాడమిక్స్ తో పాటు ఈ మ్యూజిక్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లేదా నాట్య కళలు ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కాకుండా వారానికి 1-2 పీరియడ్లు పెట్టడం అనేది ఎక్కడైనా ఉందా, మీరు గమనించారా?
2: యాక్చువల్ గా ఉన్నాయండి, చాలా మటుకు స్కూల్స్ లో అన్ని స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో కూడా మాస్టర్స్ ని పిలిపించి నేర్పిస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్స్ ఇవ్వాలి. సి మార్క్స్ లో ఇప్పుడు మీకు సైన్స్ ఇంగ్లీష్ కి ఎలా మార్క్స్ ఉన్నాయో అలా అదర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్ కి ఇంత ఇన్ని మార్క్స్ అనేసేసి అలా ఇచ్చినప్పుడు గ్రేడ్స్ అనేటి ఇస్తే పిల్లలందరూ మస్ట్ గా నేర్చుకుంటారండి.
1: తల్లిదండ్రులకు కూడా సీరియస్నెస్ ఉంటుంది.
2: ఆ సీరియస్నెస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు యుఎస్ లో ఉంది, అది ఇక్కడ లేదు. నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉంటాను గవర్నమెంట్ ని, మీరు దీనికి కూడా క్రెడిట్స్ ఇవ్వండి సార్ అనేసేసి. మన సంస్కృతి మన సాంప్రదాయం అంతా మొత్తం ఈ నృత్యము ఈ సంగీతము వీటిపైన ఆధారపడి ఉంటదండి. అండ్ ఇందులో నేర్చుకుంటే పెరిగే పిల్లల్లో వాతావరణం కూడా డిఫరెంట్ గా ఉంటది, ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, అన్ని తెలుస్తాయి వాళ్ళకి. సో అటువంటి ఒక మంచి మార్గంలో పెరుగుతారు పిల్లలు.
1: బాగుందండి. మీ ప్రదర్శనలు విదేశీ ప్రదర్శనలు గురించి చెప్తారా?
2: విదేశాలకు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఒక 2 times అన్నా సరే ఇప్పటికీ అట్లా అట్లా ఒక 30-40 years నుంచి చేస్తానే ఉన్నాను. ఇంటర్నేషనల్ గా కూడా నాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఒక 50 students దాకా నేను వీళ్ళకి యుఎస్ తీసుకెళ్లాను. నేను వాళ్ళకి అక్కడ కూడా నాతో పాటు ప్రదర్శనలు చేపించాను. యుఎస్ఏ కాదు, కెనడా అంత మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగిందండి.
1: ఈ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు కళలకి చాలా గొప్ప పేరు ఉంది కదండి. అంటే
2: ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా కొద్దిగా ఇక్కడే తగ్గిపోతుంది అనేసి చెప్పాలండి. అదొకటి కొద్దిగా బాధాకరమైన విషయము, బట్ కానీ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పిల్లల్లో కానీ ఫ్యామిలీస్ లో ఎలా ఉందంటే మన కల్చర్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియటం లేదు దాని వాల్యూస్ దాని విలువలు తెలియటం లేదు. అదే అదర్ స్టేట్స్ లో ఉన్న పిల్లలకి మన కల్చర్ ని నేర్పిస్తే మన డాన్స్ ఆర్ట్ ఫామ్ నేర్పిస్తే వీళ్ళు మన పద్ధతిగా ఉంటారు అన్న ఆలోచన వాళ్ళకి చాలా ఎక్కువ ఉందండి. అది ఇక్కడ లేదు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెడు మార్గాలు చాలా ఉన్నాయండి. అదే మీరు ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లల్ని మీరు గమనించండి, అటు దారిలోకి వెళ్ళమన్నా వెళ్ళరు. అసలు అంతటి స్వచ్ఛమైన చక్కటి వాతావరణం, చక్కటి
1: సంస్కారం
2: సహజంగానే మీరు అన్నట్టుగా చక్కగా అలా పెరుగుతారండి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రికి మీ ఆకాశవాణి రేడియో ద్వారా నేను విన్నవించుకుంటున్నాను, మీరు మీ పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ చక్కగా సంగీతం కానీ నాట్యం కానీ నేర్పియండి. దెన్ మీకు తెలుసుది నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అనేసి.
1: మేడం, మీరు ప్రణవ సంస్థ గురువుగా ఉన్నారు, చాలా మందిని మీ సొంత విద్యార్థులు 50 మందిని విదేశాలకి తీసుకెళ్లారు అంటే ఇక్కడైతే ఇంకో 100 మంది ఉంటారు కదా. అయితే ఇది మధ్యతరగతి వాళ్ళకి ఈ ఖర్చు అందుబాటులో ఉంటుందా, నాట్య శిక్షణ కానీ సంగీత శిక్షణ కానీ? ఎందుకంటే చదువు ఎలాగూ తప్పదు జీవనోపాధి కోసం. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదో చదువుతారు, దాంతోపాటు ఇవి నేర్చుకోవాలంటే వాళ్ల రీచ్ లో ఫినాన్షియల్ గా ఉంటుందా?
2: డెఫినెట్ గా అండి. ఇది ఎంత మేము చార్జ్ చేసేది జస్ట్ పర్ హెడ్ 2000 rupees పర్ మంత్. అంటే మనం వీక్లీ 2x 2 classes అట్లా చెప్తాము. సో 2000 ఇస్ నథింగ్ మనం నేర్పించేదానికి. ఇంకా చాలా మంది కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నేనైతే ఫ్రీగానే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో డాన్స్ చేసే విధానం చూసి వాళ్ళు మంచిగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకా మనం పైకి తీసుకురావటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాము. ఇది ఒక మంచి దానికోసం ఖర్చు పెడుతున్నామన్న ఫీలింగ్ ఉండాలి.
1: ప్రతిభ ఉండి డబ్బు పెట్టలేని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రోత్సహించే దాతలు కూడా ఎవరైనా దొరికారా మీ దృష్టిలో?
2: నాకు అవసరం లేదండి, నేను ఫ్రీగా నేర్పిస్తాను నా పిల్లలకి. అటువంటి వాళ్ళ పిల్లలు నా దగ్గరికి వచ్చారంటే నేను 100% ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ని మనము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. అటువంటప్పుడు ఎవరైనా సరే అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్ గా 100% ఫ్రీగా నేర్పిస్తానండి. యూజువల్ గా గురువు దగ్గర అలా ఫ్రీగా నేర్పకూడదు అంటారు, ఫ్రీగా నేర్చుకుంటే రాదు అని కూడా అంటారు. సో దానికోసం ఏదో ఒక 100 or 200 నథింగ్, అది సాంప్రదాయం ప్రకారం అలా అంతే.
1: మీరు రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి మహామహుల ప్రశంసలు అందుకున్నారు, ప్రభుత్వం చేత గుర్తింపు, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ప్రతి కళాకారుడికి మీరు ఒక వేదికలో ప్రదర్శిస్తున్నారు అంటే అది ఎంత చిన్న స్టేజ్ అయినా లేదా ఇంటర్నేషనల్ డయాస్ అయినా ఆడియన్స్ యొక్క రెస్పాన్స్, ప్రేక్షకుల స్పందన ముఖ్యం. మీకు అలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భాలు చెబుతారా?
2: తప్పకుండా. మొట్టమొదటిగా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఒక ఆడియన్స్లో ఎలా చూస్తారు జనరల్ పబ్లిక్ అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు డాన్స్ గురించి, వాళ్ళని తీసుకొచ్చేసేసి కూర్చోపెట్టి చూపించాలని ఉంటుంది అన్నమాట. అందులో ఫస్ట్ వ్యక్తి మా హస్బెండే. సో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఆయన టైం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అనేసి ఆయన ముందు.
1: శ్రీనివాసరెడ్డి గారు కళాకారులు కాకపోవచ్చు కానీ ఒక కళని అసెస్ చేసే రసజ్ఞత ఆయనకు ఉంటుంది కదా.
2: ఉంది
1: జడ్జ్మెంట్
2: అలా ట్రైన్ చేసేసాను. సో అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది, ఒకటి కంపోజ్ చేసినప్పుడు అది బాగుందా లేదా, ఒక జనరల్ పబ్లిక్ పర్సన్ ఎలా థింక్ చేసి మాట్లాడతారో ఆయన కూడా అలా థింక్ చేసి చెప్తారన్నట్టు, ఇలా ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనేసేసి. సో నేను కరెక్ట్ చేసుకుంటాను అప్పుడు.
1: బాగుంది అంటే ఒక రంగంలో ఎంత ఎత్తుకెదిగిన కళాకారునికైనా కళాకారుడికైనా ఒక సరైన జడ్జ్ చేయగలిగే ఒక ప్రేక్షకుడు
2: చాలా అవసరం.
1: ఎగ్జాక్ట్లీ,
2: నేను కూడా డాన్స్ చేసే టైంలో అందరి కళ్ళు కదలకుండా రెండు కళ్ళు నా మీదే ఉండాలా అన్న ఆలోచనతోటే ఉంటదండి నా డాన్స్ మొత్తము. వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యారంటే నా డాన్స్ సరిగా లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఆలోచిస్తున్నారు అని, అలా ఆ ఉద్దేశంతో నేను ఎలా అట్రాక్ట్ చేయాలా అనేసేసే ఉంటది నాకు.
1: ఈ వాక్యం చాలా మంది కళాకారులకి బహుశా ఒక మొదటి లైన్ లో రాసుకోవాలేమో. అంటే ఒక వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు ఆ కళాకారుని వైపే ఫోకస్ అయి ఉంటే విజయవంతమైనట్టు లెక్క.
2: అంతే,
1: గొప్ప మాట చెప్పారండి. కూచిపూడి నాట్య కళలో నాట్య కళాకారునిగా నాట్య గురువులుగా ఎందరో ఉన్నారు, మరి అలాంటి పద్మజ పద్మశ్రీగా ఎలా మారింది?
2: మైథలాజికల్ థీమ్స్ మీద నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా కంపోజ్ చేసుకున్నాను, చాలా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నా, ఒక మహాభారతం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని మనం కొద్దిగా కూడా మార్చరాదు, మార్చకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని మనం అలా చూపించాలి. సో దాంట్లో నా క్రియేటివిటీ ఏముంది అలా ఆలోచించేదాన్ని నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నాకంటూ ఎప్పుడు నేను చేసేసి వచ్చానంటే అచ్చు శోభన ఇలా చేసావమ్మా అనేసేసి అంటారు అన్నట్టు. ఈ దీని నుంచి నేను కొద్దిగా బయటపడాలి, నాకంటూ స్పెషల్గా ఒక పేరు రావాలి ఎలా అనేసేసి ఆలోచించేదాన్ని.
1: అంటే అది ఆనందాన్ని ఇచ్చే కాంప్లిమెంటే కానీ ఒక సొంతంగా
2: ఉండాలి, నాకు కూడా నా పేరు కూడా రావాలి కదా అనేసేసి ఒక ఆలోచన ఉండేది. అలా ఆలోచిస్తున్న టైంలో ఇట్లా భ్రూణ హత్యలు ఆ టైంలో చాలా ఉందండి మన ఇండియాలో. కడుపులోనే ఆడపిల్లని చంపేస్తా ఉన్నారు, ఇది చాలా దారుణం. ఈ విషయము చాలా బాధపడేదాన్ని, ఏంటిది ఇట్లా అవుతుంది ఏంటి అంటే, ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము, నాకు ఒక్కడే బాబు ప్రణవ్. అయితే ఆడపిల్లలు లేరు, లేక ఎంత బాధపడుతున్నారు మనుషులు, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే బేటీ బచావో అనేసి పెట్టారు. అది నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాకే నేను దీనిని ఆ టైంలో ఒక సోషల్ థీమ్ ని ప్రోగ్రామ్ లాగా చేయాలి డాన్స్ లో అంటే చాలా కష్టమండి, బికాజ్ ఇట్స్ డ్రై సబ్జెక్ట్, దెర్ ఇస్ నో స్టోరీ, అండ్ దానికి మ్యూజిక్ అంతా చేసుకోవాలి, అది కూడా ప్రేక్షకులకి మెచ్చుకునే విధంగా, ఒకటి కాదు 10 సార్లు చూసే విధంగా ఉండాలి అనేసి ఆలోచించి చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆలోచించానండి అప్పుడు. ఓకే దీన్ని మైథలాజికల్ నుంచి

0: తీసుకొచ్చి సోషల్ థీమ్ లోకి తీసుకొస్తాము అనేసి, గర్ల్స్ అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇప్పుడు త్రేతాయుగము ద్వాపరయుగము, ఆ టైంలో కూడా ద్వాపరయుగంలో ద్రౌపదిని చీరలాగే వస్త్రాభరణం చేసి నిండు సభలో ఆమెను ఎలా అవమానపరిచారు. రామాయణంలో సీతమ్మను ఎంత దారుణంగా రావణాసురుడు తీసుకెళ్లారంటే ఆ టైం నుంచి కూడా అనాదిగా స్త్రీ ఎప్పుడూ బాధలు పడతానే ఉంది అన్న సబ్జెక్ట్ తీసుకుని, మళ్ళీ కలియుగం ఏంటంటే ఇంకా అసలు ఇక ఫుల్ కడుపులోనే ఆడపిల్లనగానే చంపేస్తున్నారు, ఇంత దారుణమైన పరిస్థితికి మనం ఎలా దిగాము అనేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని, ఇది ఏ విధంగా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఆడపిల్లలనే చంపేస్తే అసలు తల్లులే లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి లైఫ్, సో అనేసి ఆ సబ్జెక్ట్ ని తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేస్తా ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని చేయటం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారండి, ఆయన వచ్చి ఆయనకి చాలా నచ్చింది, ఇలా కూడా డాన్స్ వేస్తారా అనేసి ఆయనకి ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఇమీడియట్ గా నాకు ప్రతి సిటీలోనూ ఆ ప్రోగ్రామ్ చేయటానికి నాకు హెల్ప్ చేశారు ఆయన ఫైనాన్షియల్ గా. అలా చేసి దాని తర్వాత అది మోటివేషన్గా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలా మంది కూడా మెచ్చుకున్నారు.
1: ఒక మహిళగా ఒక మాతృమూర్తిగా స్పందించడం సహజము, దాన్ని సామాజిక బాధ్యతగా మీరు దాన్ని అనువదించారు వేదికపైకి.
0: ఎగ్జాక్ట్లీ.
1: రెస్పాన్స్ ఎలా ఉండింది?
0: చాలా బాగుందండి, అసలు మెచ్చుకోని వాళ్ళు లేరు దానిని చూసి. అది చూసి తర్వాత వెంటనే ఎయిడ్స్ అవేర్నెస్ కి, ఆ టైంలో కడుపులో ఉన్న పిల్లకి ఎయిడ్స్ రాకుండా మెడిసిన్ ఒకటి వచ్చిందండి, దాని గురించి చాలా మందికి తెలిసింది కాదు. దాన్ని కూడా నేను డాన్స్ ద్వారా ఇది వాడండి, ఎందుకంటే బిడ్డెందుకు అనుభవించాలి, ఈ శిక్షణ ఎందుకు అనుభవించాలి, కాదు ఇలా చెయ్యొచ్చు అని మెసేజ్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందండి డాన్స్ లో. అలానే తర్వాత ఒక ఫ్లవర్ తోటి, అంటే మన జీవితము ఒక ఫ్లవర్ లాగా అనేసి లైఫ్ అనేసి ఒక ప్రోగ్రామ్ అండి, అది కూడా మనము పుట్టిన కాడ నుంచి ఫ్లవర్ ఏమి ఆశించకుండా చక్కగా ఓపెన్ అయ్యి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా చక్కగా కనిపిస్తుంది. అది ఏం చేస్తుంది, అది ఏం ఆశిస్తుంది, ఏం లేదు. అట్లానే మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక మంచితనము, మంచి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒకటి చేశానండి. ఆ తర్వాత మీకు తెలుసు ఈ కరోనా ప్రాబ్లం తోటి ఎంత మంది చనిపోయారు, అది రాకముందలే అంటే మన పంచేంద్రియాలు పంచభూతాలు ఈ రెండింటిని సమన్వయించుకుంటూ మనలో మంచిగా బాగుండాలి అని అంటే పంచభూతాలు మనకి సహకరించాలి. ఈ పంచభూతాలను సహకరించాలంటే మనము వాటికి హెల్ప్ చేయాలి, అంటే ఇవి రెండిటికి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటా ఉన్నప్పుడే ప్రపంచం చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది. అది లేని టైంలో ఇలాంటి అన్ని దాపరిస్తాయి. సో అలా దాని మీద ఒకటి చేశానండి. అలానే వజ్రభారతి అనేసి కేంద్ర ప్రభుత్వము మెయిన్ గా నేను డాన్సర్ గా ఏం చేశాను, సో ఎటువంటి మెసేజెస్ పాస్ చేసింది ఇవిడ, ఇట్లా సోషల్ థీమ్స్ ని తీసుకుని చేయటము, ఒక మంచి మెసేజ్ ని డాన్స్ ద్వారా పాస్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఇచ్చానమ్మా ఈ అవార్డు అనేసి చెప్పారండి.
1: చాలా గొప్ప మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకునే వీటిని మీరు క్లాసికల్ డాన్స్ గా మౌల్డ్ చేయాలంటే చాలా కష్టం కదండి?
0: చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే అందులో నుంచి ఆ సాంప్రదాయంలో నుంచి మనం బయటకు రావద్దు, ఎవ్వరు పేరు పెట్టొద్దు, ఈమెంటి ఇట్లా చేస్తుంది ఇట్లా, అసలు మన ఆ స్టెప్స్ అన్నిటిని కూచిపూడి అని పేరు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది అన్న మాట రావద్దు, ఎందుకంటే చండాలిక అనేసి చిన్న సత్యం మాస్టర్ గారు చేశారండి, అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లా ఒక స్టోరీని మనం ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్, కూచిపూడి స్టెప్ నుంచి బయటికి రాకుండా ఆ విధంగా చేసి చేశాను కాబట్టి నాకు ఏమి
1: కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. కళాకారుడిగా మీరు వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు, నాట్య గురువుగా ఎంతో చేస్తుంటారు, కానీ సామాజిక సమస్యల పట్ల ఫోకస్ చేయడం వల్ల అది మీకు సంతృప్తినిచ్చింది, ప్రభుత్వానికి కూడా నచ్చింది. బాగుందండి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకి, ఆసక్తి ఉన్న విద్యార్థినులకి లేదా కళాభిమానులకి ఇచ్చే సందేశం ఏంటి?
0: యాక్చువల్ గా మనము ఏదైతే మనసులో అనుకుంటామో దాన్ని ప్రయత్నం చేయండి, విడవవద్దు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం అనేది ఉండొద్దు. మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు ఉన్నాడు చూసుకోవటానికి, తప్పకుండా మనకి సక్సెస్ ఇస్తారు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం చేసినప్పుడు ఇంకా సక్సెస్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టాలను అధిగమించి చక్కటి మంచి ఆలోచనతోటి ఎలా మనం ముందుకెళ్ళాలి, మన ఎంబడ ఒక 10 మందిని ఎలా తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ఉండి చేసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతుందండి.
1: బాగుందండి. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళికలు?
0: ముఖ్యంగా కాకతీయం అండి, దీని గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ లో మనకి ఈ డాన్స్ ఉద్భవించినప్పుడు మొత్తం అంతా ఒకటే డాన్స్ ఉండేది. మన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు జాయప్పసేన గారు నృత్య రత్నావళి రాశారు, అలానే కూచిపూడి సిద్ధేంద్ర యోగి గారు రాశారు. సో సిద్ధేంద్ర యోగి గారు మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు. మన జాయప్ప గారు ఈయన మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కలిపి రాయటం జరిగింది. అది ఎప్పుడు? మన కాకతీయుల కాలంలో జాయప్ప గారు రాణి రుద్రమదేవి గారి మామగారు, ఆయన రాశారు అన్నట్టు. ఇది మన చరిత్ర. తెలంగాణకి నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రాసింది, అది మన చరిత్ర. ఆ చరిత్రలో ఏమేమి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా కాకతీయం అనేసి పేరు పెట్టి, అందులో ఆల్రెడీ కాకతీయం పార్ట్ 1, పార్ట్ 2 అనేసి అందులో ఉన్నాయన్ని చేసి చూపించడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను. ఎన్నో రకాలు, చిందు నృత్యం అంటారు, పేరి నృత్యం అంటారు, డప్పు నృత్యం అంటారు, ఏదేదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దానికంటూ ఒక గొడుగు, ఒక కరెక్ట్ ఫామ్ లో ఒక పేరు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూచిపూడి, కూచిపూడిలో మాకు తరంగాలు, జావలీలు, తిల్లానాలు, అష్టపదులు, ఇలా చాలా రకరకాల ఉన్న వాటికి ఒక గొడుగు కూచిపూడి. బట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్ కి కూడా ఒక గొడుగు కాకతీయం అనేసి ఉంటే బాగుంటది అనేసి. అంటే ఇప్పుడు నేను చేసింది కాకతీయం పార్ట్ 1 లో భ్రమరి అని, కందుక నృత్యం అనేసి, కొల్లాటము, లాస్యాంగము, అలానే కాకతీయం పార్ట్ 2 లో రాసకము, గొండలి, చారణ, శివప్రియము, ఇవన్నీ కూడా జాయప్ప గారు రచించినవి. వీటిల్లో ముఖ్యంగా భౌమీచారీసు, ఆకాశచారీసు, భ్రమరీసు, ఈ విధంగా బాహ్య భ్రమరీసు, శిరోభ్రమరీసు, ఇవన్నీ కూడా స్థానకాసు, భేదాసు, అంగాసు, ఇవన్నీ ఉపంగాసు, ఇవన్నిటితోటి కంప్లీట్ గా ఒక సర్టిఫికెట్ కావాల్సిన విధంగా దాన్ని డిప్లొమాకి, ఎంఏ చేయటానికి, పిహెచ్డీలు చేయటానికి సులువుగా దానిని ఒక 10 ఇయర్స్ నుంచి దీని మీదే ఒక శ్వాసగా ఎంతో మంది స్కాలర్స్ ని నేను వాళ్ళని కలిసి కాకతీయం అనేసి ఒక బుక్ రాశానండి.
1: జాయప సేనాని స్వయంగా యోధుడు, సేనాని అయినా అప్పటి కళారూపాలు అంటే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, వీర నాట్యాన్ని వాటిని కలిపి ఒక లక్షణ గ్రంథంగా నృత్య రత్నావళిని అందించాడు. అది నేపథ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఒక కళారూపాన్ని తీసుకురావాలన్న తపస్సు కొనసాగుతోంది. మీ తపస్సు ఫలించాలని ఆశిస్తూ మరి పద్మశ్రీ పద్మజ గారికి ఆకాశవాణి పక్షాన, మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆకాశవాణి ద్వారా మీ ముందుకు వచ్చి నా 2 మాటలు మీ అందరికి చెప్పుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ నాకు టైం ఇచ్చి వినినందుకు థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్నా పాట ఓ బేబీ చిత్రం కోసం నూత్న మోహన్ పాడిన పాట, రచన భాస్కర్ భట్ల, సంగీతం మిక్కీ జే మేయర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేజర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం శ్రీచరణ్ పాకాలా.

0: పాపటలనింత
1: పండగను
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్టంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి నెల ఆఖరి శుక్రవారం ప్రసారమవుతున్న గుర్తుకొస్తున్నాయిలో చిత్ర సమీక్ష, మరింత ప్రత్యేకంగా డైలాగులతో, సినిమా విశేషాలతో, పాటలతో అలరిస్తోంది. మరి ఈరోజు ఏ చిత్రం మిమ్మల్ని పలకరించబోతోందో తెలుసా? ఈరోజు మన రేడియో సఖి అనుపమ ఒక మేలి ముత్యం లాంటి సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి ఒక విశేషం ఉంది, అదేంటో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఆ చిత్ర సమీక్ష ఆఖరిన ఆ విశేషాలన్నీ నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఒక సూపర్ హిట్ చిత్ర విజయోత్సవాలలో వచ్చిన ఆలోచనే మనం మాట్లాడుకోబోయే చిత్రకథ. స్టార్ హీరోయిన్ వద్దనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా, నాటి బాలనటులే నేటి సూపర్ స్టార్స్ గా ఉన్న గొప్ప చిత్రం. క్లైమాక్స్ సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఏడ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఏంటా చిత్రం అర్థం కావట్లేదా? కాస్త తికమకగా ఉంది కదా. ఇంకొక క్లూ ఇస్తాను. ఈ సినిమాలో నాయకుడిది డీ గ్లామరస్ రోల్. ఇంకా చెప్పుకోవాలంటే చదువులేని అమాయకుడే కాదు, వెర్రి వెంగళప్ప అని అంటామే, అలా లోకం ఏమీ తెలియని పసిమనసు ఉన్న పెద్దవాడు. కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉందా? మనం మాట్లాడుకుందాం కళా తపస్వి చేతిలో రూపొందిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ స్వాతిముత్యం చిత్రం గురించి. ఇందాక కొన్ని చిన్న విశేషాలు చెప్పుకున్నాం అవునా? మరి ఈ సినిమా కథ, ముఖ్యంగా నాయకుడి పాత్ర, సాగర సంగమం చిత్రం 511 రోజుల విజయోత్సవ వేడుక బెంగళూరులో జరిగింది. ఆ వేడుక సమయంలో అనుకోకుండా కె విశ్వనాథ్ గారికి బుద్ధిమాంద్యం ఉన్న అమాయకుడి పాత్రతో హీరోగా తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమే తరువాయి, కథ అలా పేపర్ మీదకొచ్చేస్తుంది విశ్వనాథ్ గారికి. సమాజంలో ఆటిజం బారిన పడ్డ వ్యక్తులను ఎలా చూస్తారో, వారి భావాలకు ఎంతమాత్రం విలువ ఇస్తారో స్వయంగా ఎన్నోసార్లు చూసిన విశ్వనాథ్ గారికి ఇది సమాజ పరిస్థితులకు అన్వయించి తీయాలి అనుకున్నారు. అలాగే ఒక వితంతువు తిరిగి వివాహం చేసుకుంటే ఎలా చూస్తుందో మనందరికీ తెలియంది కాదు.
2: పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపలకొళ్ళు.
3: పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది.
2: తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాల్ జారిపడ్డాయట, వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది.
1: నిజానికి కథ గురించి మనం లోతుగా మాట్లాడుకుంటే ఈ కథ లోకం తెలియని అమాయకుడిదని అనుకుంటాం. కాని ఒక వితంతువును మళ్లీ పెళ్లి చేసుకుని ఆమెకు అండగా తోడుగా ఉందామన్న సత్సంకల్పం ఉన్న వ్యక్తిని ఏమనాలి? గొప్ప సంస్కర్త. అంతకు మించి మానవత్వం మూర్తిభవించిన శివయ్య పాత్రలో మనకు కనిపించే మహామనీషి.

0: ఈ అవతారాలేమిటి, ఈ చీరలేమిటి, ఈ డామాలేమిటి?
1: పట్టు పంచలేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోట ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం, ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో.
0: ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి.
1: రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట, భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు.
0: జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి.
1: ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం.
0: అదే, ఎలా తెచ్చుకుంటాం?
1: డబ్బులుస్తాం, తెచ్చుకుంటాం.
0: డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఉద్యోగం చేస్తే వస్తుంది.
0: ఉద్యోగం ఎవరు చేయాలి?
1: నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు.
2: స్వాతిమత్యం చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో చిత్రకథ అందరికీ తెలిసిందే, అయినా ఆణిముత్యాలాంటి చిత్రకథలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి కదా. శివయ్య మన హీరో కమల్ హాసన్ గారు, బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తి. నాయనమ్మగా నిర్మల గారు నటించారు. నాయనమ్మ ఆత్మీయత నీడలో లోకం రీతిరివాజులు తెలియకపోయినా మంచితనం అనే గొడుగును ఆలంబనగా సాటి మనిషికి సహాయం అందిస్తే అంతకంటే పుణ్యకార్యం మరొకటి లేదని నానమ్మ నేర్పిన మాటలతో మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటుంది శివయ్య వ్యక్తిత్వం.
1: చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను, అది విని ఆమె ఏడుస్తూ వెళ్లిపోయిందేమిటే.
3: ఏం పాట పాడేవరా?
1: సీతమ్మ వారి వనవాసం లేదు.
3: మరి ఇంకే, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి, ఏడుస్తూ వెళ్లిపోయి ఉంటుంది.
1: అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ?
3: కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు, అత్త మామలా ఆదరించలేదు. గతి లేక అన్న పంచం చేరితే ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది.
4: ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కాని ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేశాయి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూల్ మందరం.

శివయ్య ఉండే గ్రామంలోనే లలిత మన హీరోయిన్ రాధిక గారు తన 5 సంవత్సరాల కొడుకుతో ఉంటుంది. అన్నయ్యగా శరత్బాబు, వదినగా వై విజయలు నటించారు. అనుకోకుండా లలిత భర్త మరణంతో అత్తింట్లో చోటు దొరకక పుట్టింటికి రావాల్సొస్తుంది. అన్నగారు కనీసం చెల్లెలికి భరణం వస్తే ఆమె జీవితానికి లోటు ఉండదని పగలు రాత్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చాలీచాలని జీతాలు, పేదరికం వల్ల వదినగారికి ఆడపడుచూ ఆమె కొడుకు పోషణ భారంగా అనిపించి తన బాధను కోపంగా అనుక్షణం సాధింపులతో లలితకు మానసిక ప్రశాంతతను లేకుండా సూటిపోటి మాటలతో మనసుని గాయపరుస్తూ ఉంటుంది.

0: డబ్బు లేకపోయినా మంచి మనసు ఉన్న అమ్మాయి దీప. ఆమె భర్త వెంకటస్వామిగా ఏడిద శ్రీరామ్ నటించారు. ఇక తెరపై వీరు చూపించిన ఆదరణ, ఆప్యాయత నిజంగా మంచివాళ్లుంటారు సుమా అని మనకనిపించేట్టు చేస్తుంది. గ్రామస్తులందరి బట్టలుతికి ఇస్త్రీ చేసే ఈ జంట అవసరం పడ్డప్పుడు లలిత జోలికి ఎవరైనా వస్తే గట్టిగా మందలిస్తూ మాటలతో ఉతికేసేవారు. దీప శివయ్యతో నానమ్మ నిర్మలలాగే లలితమ్మ కష్టాలు తీరాలంటే ఎవరైనా మనసున్న మహారాజు ఆమెను వివాహమాడితే అంతకంటే గొప్ప సహాయం ఏముంటుంది అని తరచూ చెప్తూ ఉండేది.
1: దుర్గమ్మ లలితమ్మ అయిపోయిందేమిటి?
2: అదట్టా అవుతుందమ్మా.
3: నా లాగు నా చొక్క ఎక్కడా?
1: ఇదిగో బాబు. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 చీరలు.
4: వాళ్ళ జాకెట్లు
1: ఇదిగో ఉన్నాయి. ఇవి నీ చట్లు నిక్కర్లు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు.
5: అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే! మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట, రాతి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవుకు 6 చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే.
1: చిచ్చి మీ బట్టలే అనుకున్నాను. నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా.
5: ఏమిటే గుడుగుతున్నావు?
1: అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికొచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా.
5: అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది. బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన.
1: ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు రండి. పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడకి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది.
5: ఆహా, అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని.
1: ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కాని మా మనసులు ఇరుక్కో.
5: మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు. ముక్కుద్దులా మేపినా మనుషులు తీకు తినే రకాలివి.
0: మీకొక పాట గుర్తుందా? పట్టుచీర తెస్తానని అని. ఆ పాట రాసింది ఎవరో తెలుసా? స్వయాన దర్శకులు విశ్వనాథ్ గారి. షూటింగ్ స్పాట్లోనే ఆ పాట రాసేశారు. నిమిషాల మీద రాసిన ఆ పాటను చూసి కమల్ హాసన్ గారు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక అక్కడికక్కడే తనకొచ్చిన ట్యూన్ కట్టేసి పాడేసి మురిసిపోయారట. తర్వాత ఆ పాట నేపథ్య గాయనీ గాయకులతో రికార్డ్ చేశారనుకోండి. మరి ఆ పాట వినేద్దామా?

0: ఎన్నెల్లమ్మా.
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. రాధిక చేసిన లలిత పాత్రకు తొలిగా శ్రీదేవి గారిని అనుకున్నారట, కాని డేట్స్ కుదరలేదు. సినిమా త్వరగా పట్టాలెక్కించాలి. కథకు నేటివీటికి దగ్గరగా పెద్దగా గ్లామర్ లేని పాత్ర ఇది. ఎవరు బావుంటారు అనంటే అందరి చూపు రాధిక వైపే మళ్లిందట. ఇక ఈ శివయ్య పాత్ర పోషించడానికి కమల్ హాసన్ను కాస్త బరువు పెరగమన్నారట దర్శకులు విశ్వనాథ్ గారు. అప్పుడు కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా? పెరగడం తేలికే గురుగారు, తగ్గడం ఎలా అని. దానికి విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, నువ్వు తగ్గే ఉంటావుగా కమల్, ఎంత ఎదిగినా అని. నిజమే కదా. లోకనాయకుడు నేచురల్ స్టార్ కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడైనా ఇప్పటికీ ఒదిగే ఉంటారు కదా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిదమ పమగరి సొస పరి చూపుల అసదృశ విక్రములు సగరి గమనిదమణిని ముసి ముసి నగబుల్ల కశి కశిఖ మణులు కాల్ తగిట తగ జ

0: శివయ్య మేనమామగ సుత్తి వీరభద్రరావు మన తెరపై కనిపిస్తారు. ఆయన కూడా ఈ పెళ్లిని హర్షించాడు. ఈ గొడవలో నిర్మలమ్మ లలితకు శివయ్యను అప్పచెప్పి మరణిస్తుంది.
1: సంప్రోక్షం చేద్దాం, ఏదో తెలియక చేశాడు.
2: తెలిసే చేశాను.
3: నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని.
4: ఏమిటే
5: బాబు, ఏం చేశాడో తెలుసా?
6: ఏమి ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి, అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతాను.
7: కట్టించుకోలే.
6: నువ్వు నోరు మీద అక్కడేమో మీ అన్నయ్య మొగుడు చచ్చిందనేవి కదా అని నీ భరణం కోసం కోర్టులు చుట్టూ తిరగడవా? నువ్వేమో ఇక్కడ కుయ్యకేయమనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడవా? ఈ విధవ పని

0: నీకు తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగకముందే అది
1: తీసావుతుంది తీసేయడానికి కాదు.
0: మరి ఎందుకునైనా మమ్మల్ని అందరికి గంగలో కలపడానికా?
1: నలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ ఇవి కష్టపెట్టకుండా చూడటానికి.
2: రామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్టరా.
3: ఎందుకు? ఆ తలకు మాసిందంతా ఇక్కడే మాయదుచే కాపురం పెట్టించడానికా? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిగి కొడుతుంటే చూడడానికా?
2: ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మా గారికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన మూండెళ్ళకే మళ్లీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు
1: వెలయలేదయ్యాడు?
2: అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్ని నేనై ఎన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మ నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలిని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను
4: లలిత బాధ్యత తనదే, అలాగే లలిత కొడుకు బాలసుబ్రహ్మణ్యం బాధ్యత కూడా తనదే అని ఊరు విడిచి పట్నానికి తీసుకువెళ్తాడు శివయ్య. భార్యతో సహా ఊరు విడిచి వెళ్లడమే కాదు, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏంటి అన్న ఆలోచన కూడా రాదు ఆ అమాయకుడికి. అనుకోకుండా లలితకు తెలిసిన సోమయాజులు గారిని పరిచయం చేస్తుంది. నా ఉద్యోగం అంటూ వెంటపడే సన్నివేశాలు అత్యంత హాస్యరసంతో మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఉద్యోగం దొరకటం లేదని భిక్షాటన కూడా చేస్తాడు శివయ్య.
5: మీరెవరో నాకు తెలియదే.
6: పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది.
5: పద పక్క వీధిలోకి వెళ్దాం.
6: ఎందుకు?
5: ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా
6: డబ్బు నేను ఇస్తాను. పద అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు ఫోనం చేసుకుంటారటయ్యా.
5: మరి ఇంకేం చేస్తాను? నాకు ఉద్యోగం లేదుగా.
6: లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.
5: అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?
6: చూద్దాంలే పద.
5: బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెల్లో కాలు కట్టాను. ఇలా తోడుగా నీడుగా ఉండటాని అందుకే మీరు నాకు
6: ఉద్యోగం కావాలంటారు.

0: పరిమితి నాగేశ్వరరావు గారు వీరికి గాత్రదానం డబ్బింగ్ చెప్పడం జరిగింది. రావు గారి భార్య పాత్రను డబ్బింగ్ జానకి పోషిస్తారు. ఆవిడ జబ్బుపడి రోజులు లెక్క పెట్టుకుంటోందని, బాబును తన కొడుకుకి పుట్టిన తన వంశాంకురాన్ని చూడాలని తప్పిస్తోందని ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడతారు రావుగారు. మంచితన మూర్తిభవించిన శివయ్య లలితను బాలును తీసుకువెళ్తాడు. కాని తనకక్కడ చోటులేదని తెలుసుకుని తిరిగొచ్చేస్తాడు. ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. ఈ సీన్లో కమల్ హాసన్ నటన అంటే తప్పే. భావ వ్యక్తీకరణ అమోఘం. మన హృదయాలను తాకే భావతరంగం ఆ నటన. ఈ సీనే కాదు, చిత్రమంతా ఎంత చూసినా తనివి తీరదేమో.
1: ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే
2: దూరంగా ఉంటే మీకు సంతోషమా?
1: వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా.
2: అయితే మీరు మా దగ్గర ఉండరా?
1: ఉండకూడదు.
2: మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా?
1: మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు, ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికేచ్చేస్తారు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు, సంతోషంగా.
2: ఓహో, అందుకనా? మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు. అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బావుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది?
1: ఇప్పుడు మా అన్న నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది.

0: మనల్నెవ్వరూ విడదీయలేరండి.
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. లలిత శివయ్యను దగ్గరికి తీసుకుంటుంది. స్వార్థపరులైన మామగారి ఇల్లు అవసరం లేదని తెలియచెప్తుంది. ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే దర్శకులు విశ్వనాథ్ గారు శృంగారాన్ని సుతిమెత్తగా, కథకు తగ్గట్టుగా, హుందాగా, హృదయ వీణ మీటినట్లుగా తీశారని చెప్పాలి.

0: మీకు తెలుసా, అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా తెరపై మనకు కనిపిస్తాడు. అలాగే రాధిక కొడుకు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్పటి బాలు, ఆ చిన్నపిల్లాడు ఎవరో తెలుసా, కాంతారావు గారి మనవడు. ఇక ఏడిద శ్రీరామ్ చేసిన వెంకటస్వామి పాత్రకు తొలిగా రాళ్లపల్లి గారిని అనుకున్నారు. వారికి కూడా డేట్స్ కుదరక నిర్మాత గారి చిన్నబ్బాయి అయిన ఏడిద శ్రీరామ్ ని తీసేసుకున్నారు. ఎంవి రఘు సినిమాటోగ్రఫర్ తన ఛాయాగ్రహణంతో ప్రేక్షకుల మనసు దోచేట్టు తీశారు. విశ్వనాథ్ గారికి తను తీసిన సినిమాలు హిందీ నటుడు రాజ్ కపూర్ గారికి సినిమా విడుదలవ్వకముందే చూపించడం అలవాటు. ఈసారి కూడా అలాగే స్వాతిముత్యం చూపించారు. సినిమా చూశాక రాజ్ కపూర్ గారు ఏమన్నారో తెలుసా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఈ సినిమాలో ఎంతో నిజాయితీ ఉంది అని అన్నారు. నిజంగా నిజమే కదా. ఎంత నిజాయితీ ఉండకపోతే క్లైమాక్స్ సీన్ లో లలిత తులసికోట దగ్గర తుదిశ్వాస విడిచే సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ సంగీత దర్శకులు ఇళయరాజా గారు ఏడ్చేశారట. ఇంత టచింగ్ గా ఉంది, నేను నా ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నారట మైస్ట్రో ఇళయరాజా.
1: ఇప్పుడెందుకు పట్టుకోరు
2: వెళ్లే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మజన్మలకి నీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట.
1: ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు.
2: ఎందుకు?
1: ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే
0: విశ్వనాథ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు స్వాతిముత్యం చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని. భారతీయులు ఆ మాటకొస్తే ప్రపంచ సినిమా అంతా హాలీవుడ్ సినిమా వైపే చూస్తాము. అలాంటి హాలీవుడే స్వయంగా స్వాతిముత్యం స్టోరీ లైన్తో ఫారెస్ట్ గ్రంప్ అనే సినిమా తీయడం జరిగింది. సాహో సార్వభౌమ, దర్శక మేలిముత్యమా, ఏంటి నీ ప్రతిభ, ఏంటి నీ విజన్? మాకిచ్చింది నువ్వు స్వాతిముత్యం కాదు, ఆణిముత్యం అనొచ్చు.
3: చిన్నారి పొన్నారి కిట్టయ్యా.

0: రికార్డ్స్ అన్నీ తిరగరాసిన స్వాతిముత్యం సినిమా వంద రోజుల ఫంక్షన్ ఒక బహిరంగ కళావేదికలో జరగాల్సింది. వాన పడడంతో హైదరాబాద్ లో ప్రసిద్ది చెందిన ఒక థియేటర్లో జరిపారు. కళారాధకులు, నటులు, సినిమా ఇష్టులు అందరి సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. తొలి షాట్ మీ అందరికీ గుర్తుందా? వృద్ధుడైన కమల్ హాసన్ ఇంటి ముందర ముగ్గు చూసి పక్కింట్లో ఉన్న ముగ్గు మీద పెట్టిన రెండు గొబ్బెమ్మలు తీసుకొచ్చి తన ఇంట్లో ముగ్గుపైన పెడతాడు. ఒక తల్లి గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మను పెట్టాక కుక్కలు అరుస్తాయి. తనదైన మేనరిజంతో ఆ చెయ్యిని విదిలించేస్తాడు. ఈ గొబ్బెమ్మల్ని కనుక మనం కథకు అన్వయిస్తే, రాధికను ఒక వితంతును ఆమె కొడుకుతో సహా పెళ్లి చేసుకుని తన జీవితంలోకి తీసుకువస్తే సమాజం కుక్కల్లా అరుస్తాయని కథ చెప్పకనే ఫస్ట్ షాట్లో చెప్పారని అర్థమవుతుంది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం, అలాగే ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నారు. భారతదేశం నుంచి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా ఆస్కర్ కు ఎంపికైన తొలి ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. 1986 సినిమా గురించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. అసలు మర్చిపోతే కదా అంటారా? ముమ్మటికి నిజం. ఇది మనసున్న మహారాజు శివయ్య కథ. మరో విశేషమేంటో తెలుసా? ఈ కొసమెరుపుగా మీకు ఈ విశేషం చెప్పకపోతే ఎలా? సినిమాకు శివయ్య అనే టైటిల్ పెట్టమని చాలామంది విశ్వనాథ్ గారికి చెప్పారట. కాని దర్శకుడి విజన్ ఒక్కసారి ఊహించుకోండి, స్వాతిముత్యమనే పెట్టాలి అని చెప్పి అన్నారట. ఎందుకంటే శివయ్య ఒక అనర్ఘరత్నం. స్వాతిముత్యం హిందీలో, కన్నడలో రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని, తమిళ్లో డబ్ చేశారు. స్వాతిముత్యం చిత్ర విశేషాలు ఈ రోజు మనం గుర్తు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు గుర్తుకొస్తున్నాయిలో స్వాతిముత్యం చిత్ర సమీక్ష, ఆ చిత్ర విశేషాలు విన్నారు. స్వాతిముత్యం ఒక క్లాసిక్. ఈ రోజు వినిపించడంలో ఒక విశేషం ఉంది చెప్తాను అన్నాను కదా, అదేంటంటే ఈ సంవత్సరం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మేలిముత్యం, స్వాతిముత్యం, ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం అందించారు రేడియో సఖి అనుపమ వివిధ భారతి వేదికగా.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
5: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
4: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
5: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: వ్యవసాయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 45 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యో నారాయణో హరిహి. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. మన తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ప్రతి సంవత్సరం మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం అంటే వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం ప్రపంచమంతటా. మరి ఈ రోజున ఎందరికో ఆరోగ్యదాతగా, స్ఫూర్తిదాతగా భారతదేశం గర్వించే ఒక అత్యున్నత వైద్యుల గురించి కొన్ని విశేషాలు ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వారి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. స్వచ్ఛమైన తెల్లకోటు, చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకితభావం, విసుగు ఎరగని వృత్తిపై ప్రేమ, ఇవి వారి సహజ ఆభరణాలు. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరింపబడిన మన తెలుగు తేజం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు, వారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తెరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వైద్యుల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరెడ్డి గారు వారి తాతగారు నాన్నగారు బాటలోనే సాగుతూ వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన కుటుంబంలో మూడవ తరం వైద్యులు వారు. చదువు తర్వాత ప్రజలకు సేవ చేయడానికి, అందరికీ నాణ్యత గల ఆరోగ్యం అందించాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన వేసిన ఒక చిన్న అడుగు అదే. 1994 హైదరాబాద్లో దాదాపు 32 క్రితం ఒక చిన్న పాలిక్లినిక్గా మొదలై నేడు భారతదేశంలో అగ్రగామిగా సేవలందిస్తోంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. వరల్డ్ ఎండోస్కోపీ సొసైటీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది ఈ ఏఐజీ. ఉన్నత వైద్య సేవలు అందిస్తూ అంకితభావం కలిగిన వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.

చింతకాయల రవి ఈ చిత్రం నుండి విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:21 దాటి 30 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తులు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అంతేకాకుండా రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగాను ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు నాగేశ్వరరెడ్డి గారు. భారతదేశం నుండి పద్మవిభూషణ్తో పాటు అంతర్జాతీయంగా ఎండోస్కోపీ రంగంలో నోబెల్ బహుమతిగా చెప్పే మాస్టర్ ఎండోస్కోపిస్ట్, అంతేకాదండి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఈ పురస్కారాలని అందుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. మొబైల్ ఎండోస్కోపీ యూనిట్స్, ఎన్నో స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు నాగేశ్వరరెడ్డి గారు. వారి సంస్థ నుండి ఇంకొక గొప్ప విషయం చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు. అదేంటో తెలుసా? 20% మంది రోగులకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తున్నారు ఏఐజీ ద్వారా. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో విశేష సేవలతో పాటు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు నాగేశ్వరరెడ్డి గారు. అందుకే వారిని సవనీయంగా సగౌరవంగా పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు భారతదేశ ప్రభుత్వం వారు.

వర్షం చిత్ర నుండి సుమంగళి సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరెడ్డి గారు ప్రోత్సహించే ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సాధికారత. వారి సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 56% మంది మహిళలేనట. ఎంత గొప్ప విషయం! వైద్య రంగంలో మహిళల వృద్ధిని చురుగ్గా ప్రోత్సహిస్తారు నాగేశ్వరరెడ్డి గారు. నిజమైన పురోగతికి మహిళలను గౌరవించడం, సరి అయిన అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమంటారు. ఆ విషయాన్ని నలుగురికి తెలియజేస్తారు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఒక విషయం చెప్తారు, మనం చేసే పని ద్వారా జీవనోపాధి పొందుతాం, కానీ మనం ఇచ్చేదాని ద్వారా జీవితాన్ని సంపాదిస్తామంటున్నారు నాగేశ్వరరెడ్డి గారు. ఇవ్వడం వల్ల ఎంత సంతృప్తి కలుగుతుంది, ఆ విషయాన్నే పదే పదే నలుగురికి చెప్తారు ఆయన. చెప్పి ఊరుకోరు, నలుగురిని చైతన్యపరుస్తారు. ఆయన పాటించే ఒక పాలసీ ఉంది, ఇదే అందరినీ పాటించమని కూడా చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. అదేంటో తెలుసా? హ్యుమానిటీ, ఆనెస్టీ, హార్డ్వర్క్, మానవత్వం, నిజాయితీ, కృషి. తాను నిత్య జీవితంలో అనుసరించేవి ఇవే అని చెబుతున్నారు ఈ ఆరోగ్య ప్రదాత.

ఊపిరి చిత్రం నుండి ఆ అందమైన పాట విన్నారు. పాడినవారు కార్తిక్, సంగీతం అందించారు గోపి సుందర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి మన దేశ యువత కూడా ఆనెస్టీ, హ్యుమానిటీ, హార్డ్వర్క్ ఈ మూడు పాటిస్తూ తమ జీవితంలో అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలంటున్నారు పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్ లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్టియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ 7 రోజుల్లోపు తన నివేదిక సమర్పిస్తుందని

0: తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచ నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యకుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా డబ్ల్యూహెచ్ఓ సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో డబ్ల్యూహెచ్ఓ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్బంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకిత భావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది.

భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్టాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాల క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్ లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతిరోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడం గురించి కొన్ని చిట్కాలు విశేషాలు చెప్పుకుంటున్నాం. మన తోటి ఆర్జేలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నానో, మనం మాట్లాడుకోబోతున్నామో అని ఎదురు చూస్తున్నారా? ఈరోజు వైద్యులు సూచిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో. ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా. అందులో మరి అలాంటి ఆహారాలని, రెండు ఆహారాలని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటిది గుర్తుపట్టడానికి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపడితే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి. అదేంటంటే, అత్యంత చవకగా దొరికే ప్రోటీన్ ఇది. బాదం పప్పుకి బదులుగా వాడతారు, బాదం పప్పుకి బ్రదర్ అని చెప్పొచ్చేమో, బాదం పప్పుకి బదులుగా వాడే ఆ ప్రోటీన్ ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో మీకు తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మిథున చిత్రం నుండి గమ్మత్తైన పాట విన్నారు కదా. ఎంతమంది పాట విన్న వెంటనే నోట్లో నీళ్లూరి ఆ అది చేసుకొని తినాలి అనే ఊహ మీకు కలిగింది చెప్పండి. తనికెళ్ల భరణి గారు స్వీయ రచనలో వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వప్న ఆలపించిన ఈ పాట, వీణాపాణి గారు సంగీతం అందించారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి శ్రోతలు ఎంత బాగా స్పందిస్తున్నారంటే, ఈట్ ఫిట్ కార్యక్రమంలో మీరిది గుర్తుపట్టగలరా అని అడిగాను. మేము ఎందుకు గుర్తుపట్టలేము అంటూ బోలిడన్ని సందేశాలు పంపించారు. బాదాం పప్పుకి బ్రదర్లా చెప్పే, అంటే బాదాం పప్పుకి బదులుగా వాడే ఒక సూపర్ ఫుడ్ ప్రోటీన్ ఏంటి అని అడిగితే కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు. కర్రా సరస్వతి గారు మనకి రామశంకర్ నగర్ రమాశంకర్ నగర్ నుండి సందేశం పంపించారు. అలాగే గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా హేమలత గారు మనకి చౌటుప్పల్ నుండి కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి ఇదిగో ఇదే నా సమాధానం అంటూ మనకి సందేశం పంపించారు. వీరందరూ గెస్ట్ చేసిన ఆ సూపర్ ఫుడ్ ఏమై ఉంటుంది? మీరు కూడా గెస్ట్ చేస్తే, మీరు కూడా గుర్తుపడితే సందేశం పంపించండి. ఈ కమర్షియల్ తర్వాత మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:48 దాటి 6 సెకండ్లు. అలాగే మనకి వరంగల్ దయానంద్ కాలనీ నుండి కూడా పుట్టా చంద్రమోహన్ శోభారాణి గారు సరిగ్గా గుర్తించి పంపించారు. ఎస్, బాదాం పప్పుకి బదులుగా వాడే సూపర్ ఫుడ్ అయిన హై ప్రోటీన్ కలది వేరుశెనగ గుళ్ళు. వేరుశెనగ పప్పులు, పల్లీలు మనందరికీ ఎంత ఇష్టం కదా. చిన్నతనం నుండి అందరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఈ పల్లీలతో. అయితే వేరుశెనగలు, దీనిలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలంగా చెప్తున్నారు వైద్యులు. రోజు కొద్దిగా వేరుశెనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు. అంతేకాదు, బాదం పప్పుకి బదులుగా చెప్పబడే ఈ వేరుశెనగకాయలంటే దాదాపు మనందరికీ ఇష్టమే. చిన్నతనంలో స్కూల్ రోజుల నుండి ట్రైన్లో ప్రయాణం చేస్తూ అలా పల్లీలు పల్లీలను వచ్చే దగ్గర కొనుక్కొని మాట్లాడుతూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ పల్లీలు తినడం, ఆ అనుభూతి ఎంత బాగుంటుంది కదా.

0: అంతేకాదు, మరి పల్లీలు తినే తినచ్చు. పల్లీలు బెల్లంతో కలిసి చేసిన లడ్డూలు ఎవరికిష్టముండో, పిల్లలైతే అత్యంత ఇష్టంగా తింటారు ఈ పల్లీ లడ్డూలు. కాకపోతే పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే, తగిన మోతాదులో తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే పల్లీలు ఎక్కువగా తిన్నా అనర్థమే, గుండెపోటు ఉన్నవాళ్లు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు ఎక్కువ పల్లీలు తిన్నా కూడా అనర్థమే అంటున్నారు. ఇక పల్లీలతో పాటు ఇంకో సూపర్ ఫుడ్ ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేంటంటే మొలకెత్తిన శనగలు. పెసల్లో కూడా ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో వాటిని గుండెకి ఆరోగ్యం అందించడంలో కూడా సహాయపడతాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్. మరి పల్లీలని ఊరికే ఏదో టైం పాస్ పల్లీలని పక్కన పడేయకుండా తప్పకుండా మోతాదులో రోజు కాస్త కాస్త తినండి, పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్య ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. చాలా సందేశాలు వస్తున్నాయి మనకి, ఈట్ ఫిట్ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు చాలా మంది శ్రోతలు. ఆరోగ్యకరమైన ఆహారం ఆయుష్ను పెంచుతూ శరీరాన్ని తేలికమయం చేస్తుంది. కనుక అందరూ పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుని సంపూర్ణ ఆరోగ్య భాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అద్భుతమైన సందేశం పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చక్కటి విషయాలు అందిస్తున్నారు, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంత నచ్చుతోంది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ మీ సందేశాలకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరొక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మీరే గుర్తుపట్టాలి. చిన్న క్లూ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అది ఏంటంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకునే, రోజు పప్పులలో తినే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఇది. మరి ఆ పప్పులలో తినే, రోజు పప్పులో వేసుకునే మరి ఆ పోషక విలువలున్న ఆహారం ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. కంత్రి సినిమా నుండి హేమచంద్ర, సునీత ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరు సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మీరు ఇది గుర్తుపట్టండి అని అడిగాను కదా, చాలా మంది శ్రోతలు సరిగ్గానే పంపించారు. నేనేమడిగానంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకుంటూ రోజు పప్పుల్లో వేసుకునే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఏంటి గుర్తుపట్టండి అన్నాను. ఎంతో మంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు, అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రవి భీమ్గల్ నుండి పంపించారు, జ్యోతి హన్మకొండ నుండి, ఇంకా రాము బల్కంపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు, అలాగే సుశీల్ శ్రవంతి గారు కూడా గెస్ట్ చేసి మనకి సరిగ్గా పంపించారు. వీరందరూ దివాకర్ ఉమ్మడి నుండి కూడా మనకి సందేశం పంపించారు. వీరందరూ ఏమంటున్నారు తెలుసా, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవి కూడా ఆహారంలో జత చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. అది కూడా మరి సూపర్ ఫుడ్డే కదా, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఎంత హాయిగా ఉంది కదా పాట. అంతకు ముందు ఆ తర్వాత చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన ఆ పాట, రచన అనంత్ శ్రీరామ్. మరి రెండవ సూపర్ ఫుడ్ ని గుర్తుపట్టేశారు శ్రోతలందరూ. అతి చవకగా ఎన్నో పోషక విలువలున్న సూపర్ ఫుడ్ ఆకుకూరలు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఏదైనా సరే హరితంగా ఉంటే చాలు. గ్రీన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఆపద్బాంధవనే చెప్పాలి, ఎందుకంటే ఎంతో మేలు చేస్తుంది అలాంటి ఆరోగ్య సమస్యలున్న వాళ్ళకి. రోజూ కొద్దిగా ఆకుకూరలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చవకగా సులభంగా లభిస్తాయి ఆకుకూరలు. పొద్దున లేస్తే మన స్నేహితులు ఆకుకూరలు అమ్ముతూ మనకి ఎదురుపడుతూనే ఉంటారు. వారు అలా లోకల్గా పండించిన ఆకుకూరలు తెచ్చి మన ఇంటి ముందు అమ్ముతుంటే తప్పకుండా వారికి సహాయాన్ని అందిస్తాం, సహాయాన్ని అందిద్దాము. అలాగే మన ఆరోగ్యంగా ఉండడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు, వారికి ఎన్నో అభినందనలు కూడా తెలియజేయచ్చు. ఏమంటారు? మరి ఇలాగా ఎన్నో చెప్పుకోవచ్చు. రోజు ఇలా చవకగా దొరికే ఆహారాలన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మన చుట్టూ ఉన్న సూపర్ ఫుడ్స్ని సమతుల్యంగా రోజువారీ ఆహారంలో తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు. ఏమంటారు? మరి మీకెలా అనిపించిందో నాకు సందేశం పంపించండి.

ఏవైనా తినచ్చు, మన మనసుకు నచ్చినవి. కాకపోతే మితంగా తింటే అన్నీ మంచివే, ఇదొక్కటే సూత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంపి ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమాపేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కొమరం భీం జన్మస్థలమైన రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్ లోని గాంధీభవన్లో సమాపేశమవుతుంది. రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమాపేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమాపేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్ని సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: సివిల్ సప్లైస్ మంత్రిగా రాష్ట్రంలో బరి రైతులకు మాట్లాడుతున్నాం. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్లు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్దిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2,000-3,000 వచ్చే వాళ్ళకి ఒక 3 KV పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయల చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గాని ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జున సాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గ్యాంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు చైర్మన్ కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన జేసీసెట్ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. టీజీఈసెట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ఈసెట్ నిర్వహించారు. ఫలితాలను ఈసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో చేరేందుకు పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
3: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80% దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్ అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
0: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్దం చేస్తుందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
4: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడిలా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
0: నల్గొండ జిల్లాలో ప్రతి నెల చివరి శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 31 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. ఇందాకలా కాస్త వాట్సాప్ ఇబ్బంది పెట్టడంతో శ్రోతల సందేశాలు నేను చదవలేకపోయాను, కానీ ఈట్ ఫిట్ లో చాలా మంది శ్రోతలు స్పందించారు. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ సందేశాలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. మరి అదే జోరుతో ఈనాటి మన షో టైం ని కూడా ప్రారంభించేసుకుందాం. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో మంచి మంచి ప్రశ్నలు ఈరోజు కూడా మనందరి కోసం మన ఇష్టమైన కార్యక్రమం షో టైంలో వెయిట్ చేస్తున్నాయి. మరి ప్రారంభించేసుకుందామా?
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: ఎస్, షో టైమ్ లో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఎప్పటిలాగే సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇది. ఒక ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి జయంతి. వారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మరి వారికి సంబంధించి ఈ ప్రశ్నతో మన షో టైమ్ ని ప్రారంభించుకుంటున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంధ్యాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు. జంజాల గారి ఒక సినిమాకి శ్రీకాంత్ శర్మ గారు అన్ని పాటలు రాశారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే మీ తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నిజంగానే ఏం మహత్యమో ఇలా ప్రశ్న ఇది అని అడిగాను, మీరు సమాధానాలు అలా అలా పంపించేశారు. షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా విన్న పాట సూర్య ఐపీఎస్ చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంజాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు. అది ఏ సినిమా అన్నాను, కొంతమంది శ్రోతలు తడబట్టారు, కానీ తర్వాత గూగుల్ తల్లి సహాయం తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ చాలామంది సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే, నెలవంక 1983 సంవత్సరంలో విడుదలైంది నెలవంక చిత్రం. రమేష్ నాయుడు గారు సంగీతం అందించిన ఈ సినిమాకి ఎన్నో జాతీయ పురస్కారాలు వస్తాయని ఊహించారు, కానీ ఒక తప్పిదం వల్ల ఆ సినిమాకి జాతీయ పురస్కారం అందుకోలేకపోయారు. అదేంటంటే, ఆ సినిమా ప్రింట్ మిస్ అవడంతో ఆ పురస్కారాలకి పంపించలేకపోయారన్నమాట. కానీ పాటలన్నీ చాలా బాగుంటాయి, అంతే అత్యద్భుతంగా రచన చేశారు శ్రీకాంత్ శర్మ గారు. ఏది మతం ఏది హితం అనే పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ల పేర్లు, పానుకంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, మధుకర్ నందిపేట నుండి, లక్ష్మీనారాయణ గారు రమ్మన్కుర్తి నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్ పాలెంపోలే గారు రాళ్లగడ్డ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అలాగే చాలా మంది సరైన సమాధానాలు మనకు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం, అలాగే చిలుక నారాయణ యమున జానకంపేట నుండి పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి పంపించారు, అలాగే వేదవతి గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి పంపించారు. ఇది తొందరగా మనకు వచ్చిన సమాధానాలు. ఏం పర్వాలేదు, మీరు అలా సమాధానాలు పంపిస్తూ ఉండండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్, ఏమంటారు? మరి షో టైంలో రెండవ ప్రశ్న సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా?

షో టైంలో రెండవ ప్రశ్న, ఇది జనరల్ నాలెడ్జ్, మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ రోజుకి ఒక విశిష్టత ఉంది. ఎన్నో విశిష్టతలు ఉంటాయి ప్రతిరోజు, కానీ తప్పకుండా అవి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, మనకి ఎంతో సమాచారం కూడా తెలుస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి ద్వారా. మరి ఈరోజు వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్ డేని జరుపుకుంటున్నాం ప్రపంచమంతా. దీనికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి. ఇటీవలే అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పిన వ్యక్తి తన రికార్డుని తనే బ్రేక్ చేసుకున్నారు. మీకు సమాధానం తెలిస్తే 0402324082852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బంగారు బుల్లోడు చిత్రం నుండి హుషారైన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆ బృందంతో కలిసి ఆలపించిన ఆ పాట. షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి అని. అందరూ సరిగ్గా పంపించారు, సరైన సమాధానాలు పంపించారు. కానీ ఇంతమంది పేర్లు నేను ఎలా చదవని చెప్పండి, నాకంత సమయం సమయాభావం కష్టమే. కానీ ప్రయత్నిస్తాను, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందుగా జవాబు ఏంటంటే, కామి రిటా షెర్పా. ఈయన ఎవరెస్ట్ మ్యాన్గా పిలువబడే కామి రిటా షెర్పా 32 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇటీవల చాలా రీసెంట్గా 2026 సంవత్సరం మే 17 తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నారు. మరి ఇంతకుముందు శక్తిశైలిలో మనం మౌంటైన్ క్వీన్గా కూడా మౌంటైన్ క్వీన్ అని పిలువబడే లక్పా షెర్పా వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆవిడ ఎక్కువసార్లు మహిళగా ఆవిడ ఎక్కువసార్లు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 11 సార్లు అధిరోహించారు. ఇతన్నమాట ఎక్కువసార్లు ఎక్కిన మగ మౌంటనీర్, అలాగే మహిళా మౌంటనీర్ అన్నమాట. మరి

అది కూడా నుండి, ఉపేంద్రాచారి తిప్పత్తి నుండి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి మూడవ ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది, శ్రోతలందరూ సిద్ధమేనా? ఇప్పుడే మనకి చాలా సందేశాలు వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి, కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జితేంద్ర గారు దీకంపల్లి నుండి, జాప భూమేశ్వర్ గారు వెల్లూరు నుండి సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధమైపోండి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తుంది 3వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న కాదు, సినిమా ప్రశ్న అంతకన్నా కాదు. ఎప్పట్లాగే ఒక జనరల్ ప్రశ్న, మనం శ్రోతలతో మాట్లాడుకునే ప్రశ్న అన్నమాట. బాల్యం అంటేనే ఎంతో అత్యద్భుతమైనది, ఎంతో ఆహ్లాదంగా ఉండేది. మరి బాల్యంలో ఏర్పడే స్నేహాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. టెక్నాలజీ అయితే వచ్చేసింది ఈ రోజుల్లో, సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఎన్నో వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాలు మూలంగా కూడా కొన్ని పాజిటివ్ విషయాలే జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఏమోలో ఉన్న స్నేహితులు కూడా మనతో కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి మీ బాల్య స్నేహితులతో మీ స్నేహం ఎన్నాళ్ళది? అంటే మీ చిన్నప్పుడు చెడ్డి దోస్తులతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న మీ స్నేహం ఎన్నాళ్ళది, ఎన్నేళ్లది? మరి వారి పేరు కూడా చెప్తే నేను సంతోషిస్తాను. మరి నా బాల్య స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. 25 సంవత్సరాలుగా మా స్నేహం నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి మీ స్నేహం ఎన్నాళ్ళది? మరి మీ స్నేహితుల పేరు కూడా నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎంత చెప్పుకున్నా ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. స్నేహానికి విలువ, స్నేహానికి అసలు మనం విలువ కట్టగలమా? స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ రచన. మరి మీ చెడ్డి దోస్త్, మీ బాల్య స్నేహితులతో మీకు ఎంతకాలంగా స్నేహం అని అడిగితే చాలామంది స్పందించారు, శ్రోతలు చాలామంది స్పందించారు. ముందుగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ గారు రాస్తున్నారు, నేను స్కూల్లో జాయిన్ అయ్యాను 1984 నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల నుండి మా స్నేహం కొనసాగుతోంది మేడం అంటున్నారు. మా స్నేహితుల పేర్లు దశరథ, లక్ష్మీనారాయణ. మా ముగ్గురికి గ్రూప్ ఉంది, మేము ఆ గ్రూప్లో సంభాషించుకుంటా ఉంటున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అసలు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, అవునా? మరి చాలా మంది సందేశాలు పంపించాను, అందరి సందేశాలు చదివే ప్రయత్నం చేస్తాను. భానుమూర్తిగా రాదర్శి నగర్ నుండి పంపిస్తున్నారు, 40 ఏళ్ల స్నేహం మాది. కాంచన జానకంపేట నుండి రాశారు, 13 ఏళ్ల స్నేహం నా దోస్తుతో. అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, మాది కూడా చాలా కాలం, మా స్నేహంకి చాలా కాలమేనండి అంటున్నారు. అలాగే కౌటిక్ విఠల్, గత 52 సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ అంటున్నారు, వావ్ ఇప్పుడు సమాజ సేవలో ఉన్నాడు, అతడికి నా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి, ఎంత గొప్ప విషయం సార్, 52 సంవత్సరాల స్నేహం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే సంధ్య రాస్తున్నారు, కృష్ణవేణి గారు, నాకు 26 సంవత్సరాల నుండి స్నేహం ఉంది కృష్ణవేణి గారితో అంటున్నారు. ఆదిలాబాద్ నుండి నరేష్ మరియు లత మనకు సందేశం పంపించారు, 13 ఏళ్ల స్నేహం అండి మాది అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి మనకి సందేశం పంపించారు. వినయ్ 25 సంవత్సరాల క్రితం నుండి నాకు స్నేహం అంటున్నారు, హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ గారు మనకి సందేశం పంపించారు. అలాగే మాది 38 సంవత్సరాల స్నేహం అండి, నా మిత్రుడు పడకండి ఆంజనేయులు గారు అంటున్నారు, పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి. ఎంత అద్భుతం, ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో అపురూపంగా మీరు స్నేహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు చూడండి, దానికి ముందు మీకు జేజేలు చెప్పాల్సిందే. రమేష్ అరవింద మనకి సందేశం పంపించారు, 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది అంటున్నారు, బేగం బజార్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. కిరణ్మయి రాస్తున్నారు, 45 సంవత్సరాల కిరణ్మయ్యతో 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు మనకి కోటి గారు, మనకి మా జూబ్లీహిల్స్ నుంచి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు పంపిస్తున్నారు, ఆయన ఏమంటున్నారు, మా స్నేహం చెడ్డీ నుండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, నా స్నేహితుడి పేరు సారంగపాణి, నా పేరు రామచంద్రం. చాలా సంతోషం అండి. మరి నా ఫ్రెండ్ పేరు ఖాదర్ భాష, మేము 30 సంవత్సరాలుగా స్నేహితులం అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. అలాగే చింత శ్రీనివాస్ గారు రాస్తున్నారు, రాజు నా మిత్రుడు, 20

సంవత్సరాల నుండి నేను వారి స్నేహితుడు అంటున్నారు. ఎంత గొప్ప విషయం! ఫిఫ్త్ క్లాస్ నుండి సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్, 35 సంవత్సరాలుగా మేము స్నేహితులు అంటున్నారు. రాము గారు బల్కంపేట్ నుండి, అలాగే ఆయిషా రోషన్ 25 సంవత్సరాలుగా మేమందరం స్నేహితులు అంటున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి సందేశం పంపించారు. అలాగే నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ 1970 నుండి 56 సంవత్సరాల స్నేహం మాది అంటున్నారు. రమణి గారు సికింద్రాబాద్ నుండి. ఇంకేంటి మేడం, ఇంకొక 4 సంవత్సరాల్లో మీరు మీ స్నేహానికి షష్టి పూర్తి కూడా చేసేసుకోవచ్చు. అలాగే మాకు 1972 నుండి మా స్నేహం ఉందంటున్నారు గంగాధర్ ఆర్మూర్ నుండి. ప్రేమ్నాథ్ కళావతి గంగాధర్ గారితో వారి స్నేహం అంట, ఎంత గొప్ప విషయం! అలాగే చోడవరపు రమాదేవి గీతానగర్ మనకి సందేశం పంపించారు. ప్రశ్న చాలా బాగుంది, నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు. మరి శ్రీనివాస్, సుధాకర్, రమేష్ ముగ్గురు నా చిన్ననాటి స్నేహితులు, దాదాపు 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, పంపించిన వాళ్ళు మళ్లీ పంపించకండి, నేను అందరి పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత.

పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనో ఆలపించిన దోస్త్ మేరా దోస్త్ పాట విన్నారు. చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, మా చిన్ననాటి స్నేహాన్ని మరొక్కసారి వివిధ భారతి వేదికగా మాకు గుర్తు చేశారు, చాలా సంతోషం అంటూ ఎన్నో సందేశాలు వస్తున్నాయి. ఇక మన తర్వాత సందేశం వచ్చింది మా బాల్య స్నేహితుడు మా మేనమామ కొడుకు శ్రీనివాసరావు లేట్ దాదాపు

50 సంవత్సరాలుగా మా స్నేహం ఉందంటున్నారు పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుండి. అలాగే నాగనాథ్ గుప్తా గారు మనకి ఒక సందేశం పంపించారు. 62 సంవత్సరాల స్నేహం అమ్మా మాది. ఆ స్నేహితుడి పేరు అర్జున్, 3వ తరగతి నుండి నా క్లాస్మేట్. ఇప్పటికీ కూడా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎంత గొప్ప విషయం సార్. ఇలాంటి వాళ్ళు వింటూ ఉంటే మాకెంతో ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు. ఏంటంటే, నా స్నేహితుడు పేరు ఫరీద్, మేము ఎప్పుడు షో టైంలో కలిసే పాల్గొంటాము, ఇద్దరం కలిసే పేర్లు పంపిస్తాం, అది సంగతి. అందుకే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి వీళ్ళ స్నేహానికి 16 ఏళ్ళుట, అంటే స్వీట్ 16, చాలా మంచి విషయం. ఇక శ్రీనివాసరావు కోదాడ్ నుండి పంపిస్తున్నారు. షేక్ ముహిద్దీన్ మస్తాన్ సుభాని జహీర్, 40 ఏళ్లుగా నా స్నేహితులు అంటున్నారు. అలాగే రాధ గారు మనకి సందేశం పంపించారు ఆర్మూర్ నుండి. కుమారస్వామి గారు, నాకు చిన్నప్పటి నుండి స్నేహం, మేమిద్దరం కలిసే ఉంటాము అంటున్నారు. ఇక 42 సంవత్సరాల నుంచి సలీంతో నా స్నేహం అంటున్నారు. నిర్మల్ జిల్లా నుండి మేరా సాయిలు. ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు. మేడం, మా స్నేహం 1976 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నా స్నేహితుడు పేరు జాజుల వెంకటేశ్వర్లు. ఎంత గొప్ప విషయం. ఇక పున్నా ప్రసాద్ భూదాన్ పోచంపల్లి నుండి, మా స్నేహితుని పేరు మహేందర్. చిరంజీవి మరియు శేఖర్ వీళ్లతో నా స్నేహం 1వ తరగతి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు. అలాగే జైనుద్దీన్ గారు మనకు సందేశం పంపించారు. బాల్యంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు, కానీ ఒకే వ్యక్తి అత్యంత ముఖ్యమైన స్నేహితురాలు, పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నా భాగస్వామి శ్రీమతి స్నేహా భాను జైనుద్దీన్ అంటున్నారు. చాలా సంతోషం అండి, గొప్ప విషయం కదా. ఫేస్బుక్ ద్వారా మళ్లీ కలుసుకున్నాం, మా స్నేహానికి 35 సంవత్సరాలు అంటున్నారు. ఎస్వి సత్యనారాయణ శ్రీధర్ వాళ్ళ స్నేహితుల పేర్లు. ఇది మనకు పంపించిన వాళ్ళు శేషగిరి గారు మియాపూర్ నుండి. అలాగే సాయిలు అన్నేల్ దాస్ పోసెట్టి, అలాగే పోతుల సాయిలు రమాగౌడ్, మా స్నేహం 55 సంవత్సరాలు అంటున్నారు. చిలుక నారాయణ గారు జానకంపేట నుండి. ఎంత గొప్ప విషయం. అలాగే నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు మనకు సందేశం పంపించారు. నరసింహ శ్రీనివాసులు వెంకటరెడ్డి, మేము ముగ్గురు ఇప్పటి వరకు వేర్వేరు దగ్గర ఉన్నా కనీసం 2-3 రోజులకోసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటామంటున్నారు. మంచి ప్రశ్న అడిగారంటున్నారు, చాలా సంతోషం అండి. మరి ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలకు అలా వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. అలాగే మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు పంపించారు. మాది 50 ఏళ్ల స్నేహం, మా స్నేహితుల పేరు రాజేశ్వర్ అంటున్నారు. చాలా మంది ఇంకా చాలా చాలా, నా బాల్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది, 40 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు శ్రీనివాసరావు గారితో. మనకి అప్పలరాజు పెడన నుండి పంపించారు. నా చిన్న చిన్ననాటి స్నేహితుడి పేరు అజిత్ అంటున్నారు గజ్వేల్ నుండి. సేర్ల వెంకటేష్, వారు ధనవంతులు అయినా సరే నన్ను అమితంగా ప్రేమిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. స్నేహంలో ధనవంతులు పేదవాళ్ళు అనేది ఏమీ ఉండదండి, స్నేహంలో అందరూ గొప్పవాళ్లే. స్నేహితులు అంటేనే అందరూ గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. ఇక చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, ఇంతమంది సందేశాలు కష్టమే. శ్రీనివాస్ గౌడ్ గారు 60 ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ అంటున్నారు, చాలా గొప్ప విషయం. కోటి హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి పంపించారు. 55 సంవత్సరాల నుండి మా స్నేహం నడుస్తోంది. టి సత్యనారాయణ గారు నా ఫ్రెండ్. అలాగే ఒకరు పంపించారు మనకి, నా వయసు 75 సంవత్సరాలండి, నా ఫ్రెండ్ గ్లెన్ షెడ్, ఆయనకి 65 సంవత్సరాలు అంటున్నారు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుండి పంపించారు, చాలా మంచి విషయం. మరి అమ్మనకుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు మనకు సందేశం పంపిస్తున్నారు. మా బాల్యమిత్రుల స్నేహం 40 ఇయర్స్ మేడం, ఇప్పటి వరకు కూడా మేమంతా చక్కగా నిక్కర దోస్తులు, మేమంతా కలిసే ఉన్నామంటున్నారు. ఎంత అసలు ఇవన్నీ చదువుతుంటే నాకే ఎంత సంతోషంగా ఉందో, మరి రాస్తున్నా మీకందరికీ ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ 5th to 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం ఇద్దరం, నాగ జయంతి. వాళ్ళ నెంబర్స్ లేవు కానీ అప్పుడప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తారంటున్నారు. మా స్నేహం 40 ఇయర్స్ అంటున్నారు. అబ్బా అసలు ఇన్ని సందేశాలతో నేను ఉబ్బి తబ్బి పైపోయానని చెప్పాలి. ఒక భాస్కర్ గారు మనకు సందేశం పంపించారు. 70 సంవత్సరాల నుండి మా స్నేహం నిర్వినామంగా కొనసాగుతోంది అంటున్నారు. అసలు మీ అందరి సందేశాలతో నాకు కడుపు నిండిపోయిందనే చెప్పాలి, ఎందుకంటే అంత బాగున్నాయి, అంత ఆత్మీయంగా ఉన్నాయి మీ సందేశాలు. చివరిగా వచ్చింది మనకు ఒక సందేశం, 50 ఏళ్ల స్నేహం మాది అంటున్నారు ఖమ్మంలో శేషు గారితో. చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన కవిత కూడా రాసి పంపించారు. సమయాభావం నేను అది చదవలేను, కానీ ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:59 దాటి 30 సెకండ్లు, 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు

0: सुरक्षित रखने के 3 महीने के भीतर फैसला सुनाने का निर्देश दिया। शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का परीक्षा माफियाओं के खिलाफ सख्त कार्रवाई और योग्य छात्रों के हितों की सुरक्षा का आश्वासन। पीएम सूर्य घर योजना को महत्वपूर्ण उपलब्धि हासिल, इसके अंतर्गत 40 लाख मकानों की छत पर सौर पैनल लगाए गए। मौसम विभाग का जून में पूरे देश में सामान्य से कम वर्षा का अनुमान, कई राज्यों में लू की संभावना। और हांगकांग में आयोजित अंडर 20 एशियाई एथलेटिक्स चैंपियनशिप में भारतीय एथलीट निपम ने महिलाओं की 100 मीटर दौड़ में कांस्य पदक जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी हैदराबाद केंद्रम वर्ल्ड ऑफ चिल्ड्रन
2: ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
4: మీట్ ద స్టార్
5: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాల్లో విస్తరించి ఉన్న 84 రైతు సంఘాలతో కలిసి ఈ మహిళా సంఘాలన్నీ బేనిషాన్ ఫెడరేషన్ ని ఏర్పాటు చేశాయి. అది ఒక బ్రాండ్ అన్నమాట, ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే వీరు ఏం చేస్తున్నారు?

0: అవునన్నా కాదన్నా ఈ చిత్రం నుండి చిత్ర మల్లికార్జున ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కులశేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:36 దాటి 36 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపించిన బేనిషాన్ సంస్థ ఎంతటి అద్భుతాలను చేస్తుందో మాట్లాడుకుంటున్నాం. గ్రామీణ శాస్త్రీయ వ్యవసాయం ఉమ్మడి మార్కెటింగ్ పద్ధతులతో తెలంగాణ పంటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు ఈ మహిళా శక్తి. ఊహించండి, ఒక గ్రామ వారాంతపు సంత నుండి 463 కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అంతవరకు వారి ప్రయాణం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. నిజమే, మన ఊళ్ళలో గ్రామాల్లో వారాంతపు సంతలో మనం పండించిన సరుకును తీసుకువెళ్ళి అమ్మడం, డబ్బులు చేసుకొని వెనక్కి తెచ్చుకోవడం, అలాంటి పరిస్థితి నుండి అంతర్జాతీయంగా కోట్లలో వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందుకని చెప్పాను కదా, ఈరోజు మన మహిళా శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఎంతో ఆసక్తిగా ఉంటుంది అని అన్నాను. మరి ఇంకా వీరు ఏం చేశారంటే, చిన్నకారు రైతుల నుండి ఎంతమందో తెలుసా, 1,10,000కు పైగా చిన్న సన్నకారు రైతులకి అండగా నిలుస్తూ పంట అమ్మిన 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బులంతా చేతికొచ్చేలా చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. ఉత్తిగా అండగా నిలవడమే కాదు, 15 నుండి 20% వరకు ఆ రైతులకు అదనపు లాభాల్ని కూడా చేకూరుస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మరి రైతన్నలకి ఇక సంబరమే కదా చెప్పుకోవాలా. ఇంకా వీరు ఎన్నో మరిన్ని ఆసక్తికర విషయాలు, ఆసక్తికర సంగతులు చేస్తున్నారు ఈ బేనిషాన్ సంస్థ ద్వారా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:44 దాటి 52 సెకండ్లు.
1: మాటైనా
2: పాటైనా.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

மனுஜெனரஞ்சனி. శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీల్లో పెబ్బేరు గ్రామానికి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న బెనిషాన్ సంస్థ వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా అగ్రి ఎంటర్ప్రెనర్స్గా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా, సప్లై చైన్ మేనేజర్స్గా, అంతర్జాతీయ ఎగుమతిదారులుగా ఎదిగి అందరినీ అబ్బురపరుస్తున్నారు మన తెలంగాణ మహిళా శక్తి. వాళ్ళందరికీ ఒకటే సూత్రం, అందరూ కలిసి ఒకే మాట, అదే ఏంటంటే నాణ్యత. క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ కాకుండా నాణ్యతే తమ బ్రాండ్కి మారుపేరుగా, అదే బెనిషాన్కి మారుపేరుగా, ఆత్మవిశ్వాసమే తమ పెట్టుబడి అంటున్న ఈ మహిళా శక్తికి సాహో చెప్పాల్సిందే. అంతా శాస్త్రీయంగా జరిగే ఈ ఎగుమతిలో పంట కోతలు కోయడం, పళ్లను గ్రేడింగ్ చేయడం, అక్కడి నుండి అంతర్జాతీయ ప్యాకింగ్ వరకు అన్నింట అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. వీరు వాటన్నిట్లోనూ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట ఈ మహిళా సంఘాలకి చెందిన మహిళామణులందరూ. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇది కేవలం మామిడి పళ్ళు వరకే పరిమితం కాలేదు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా వేచి చూద్దాం వారు ఇంకెన్ని అద్భుతాలు చేయబోతున్నారో, చేసి చూపించబోతున్నారో.

ఈ శ్రీపాద అల్పించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పల్లెల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, జీవనోపాధిని, మహిళా సాధికారతని అందిస్తున్నారు గ్లోబల్ వేదికపై తెలంగాణ గ్రామీణ శక్తిని సగర్వంగా చాటుతూ ఈ మహిళా సంఘాలన్నీ. ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తూ మహిళా సంఘాలకి నిలుస్తున్న ఈ మహిళా సంఘాలకి అందరం జేజేలు చెప్పాల్సిందే. మహిళలు ఏదైనా సాధించగలరు అంటూ పల్లెల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఈ పెబ్బేరు మహిళా సంఘాలు మరెన్నో మైలురాళ్ళని చేరుకోవాలని అనేకానేక శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాల్టి శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: आप सुन रहे हैं विविध भारती सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है हेलो सहेली.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 5 గంటలు దాటి 17 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతీయ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలుంటాయి. మరి కొంచెం సేపట్లా మిమ్మల్ని మాటలు పాటలతో అలరించే మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 కతీందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఒక మంచి లక్షణం కథ, ఇంకా మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుంచి పులిమామ పెళ్లి కథ ప్రసారం.

అవుతుంది. 5 గంటల 45 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల గ్రామానికి చెందిన మహిళలు జమున, శ్రావణి, సుజాత ఇంకా నిర్మల్లోని బోయవాడకు చెందిన లక్ష్మీరాధతో ముచ్చట ప్రసారం అవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు 6 గంటల 5 నిమిషాలకు ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రీ, పాట అయినుండ్రీ, మీరు చెప్పే ముచ్చట్లు, మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం 5:30 ప్రసారం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలను అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 5040002. ఇప్పుడు విందాం చిన్న కేశవరెడ్డి సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన ఈ పాట.

0: at the Telelog app, website www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరింటి చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రీ పాట ఇన్రీ. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది మాకు శశి సినిమా నుంచి ఒకే ఒక లోకం అనే పాటను వినిపించినట్టు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటేంద్రి. మన ఈ కార్యక్రమానికి నాగరాజు సోనాల నుంచి ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో
2: సార్.
1: నమస్తే అండి.
2: నమస్కారం సార్.
1: చెప్పండి, ఏం చేస్తుంటారు? మాట చెప్పుండ్రి పాటేంద్రికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? రాంబాయి నీ మీద తప్పకుండా వినిపిస్తా. మీరు ఏం చేస్తుంటారు? అంటే ఎక్కడ? నిర్మల్లోనేనా? సోనాలలోనా?
2: అవునవును.
1: వింటా ఉంటారు మా కార్యక్రమాలు? హలో.
2: అవునవును
1: సార్. నాగరాజు గారు ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట విందా?
2: ఓకే సార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. మీరింటారో మాట చెప్పండి, పాట అండి. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోను చేసి మంచి మంచి విషయాలు గమ్మత్ గమ్మత్తు ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటలు అడగచ్చు. ఫోన్ చేసిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0872 ఎస్టిడి కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మనకి ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో,
4: నమస్కారం సార్.
3: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్, నా పేరు కిషన్, గులిగట్ నుంచి మాట్లాడుతున్నా సార్.
3: చెప్పండి, ఏ పాట వింటారు?
4: బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది సార్, రేడియో స్టేషన్ కాల్ చేసి.
3: ధన్యవాదాలు అండి. వింటా ఉంటారు మా కార్యక్రమాలు?
4: అవు సార్, అవు.
3: మరి ఏ పాట వింటాం ఇప్పుడు?
4: సార్, సీతారత్నం గారి, సీతారత్నం గారి అబ్బాయి సార్.
3: తప్పకుండా, దాని నుంచి
4: సార్, సార్ మా శ్రోతలు సార్, మన మా మిత్రులు సార్.
3: అదే మేఘమా మరువాకేనా?
4: చెప్పండి. శేఖర్ పొన్నారి నుంచి సార్, పిపల్గుడి నుంచి రకేష్, మళ్ళా బోరేజ్ నుంచి రమేష్.
3: అంటే మీరంతా మిత్రులా?
4: అవును సార్, మా మిత్రులు.
3: మీరేం చేస్తూ ఉంటారు, వ్యవసాయం అక్కడ?
4: అవును సార్, వ్యవసాయం సార్.
3: ఏ పంటలు వేసిండ్రు ఇంతకు ముందు?
4: సార్, జొన్న అయింది, జొన్న ఉండే సార్, జొన్న అయిపోయింది సార్, ఇక పత్తి కోసం రెడీ అవుతుంది సార్ భూమి.
3: అంటే ఇప్పుడు దుక్కులు కింద అయిపోయినాయి.
4: అవును సార, అవును.
3: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు కిషన్ రావు గారు. ఇప్పుడు మీరు కొన్ని పాట విందామా మరి?
4: ఓకే సార్, ఓకే, విందాం.
3: పాట వచ్చేసింది.
4: థ్యాంక్ యూ సార్.

ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఓ శ్రోత సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టు ఉంది. మాట చెప్పున రే పాట ఎన్నిలో చివరిగా విందాం సీను సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రీ పాట ఇన్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం రేపు జమ్మట 5 గంటంగా ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫికర్ చేయకుండా రాత్రి 8 గంటంగా ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు అంటూ అమ్మమ్మనో తాతనో నానమ్మనో చెప్పే కథలంటే పిల్లగాళ్లకు మస్త ఇష్టం. ఆళ్ళ ఒడిలో పడుకుని కథలింటుంటే కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది పిల్లగాళ్లకు. ఇదంతో ఒకప్పటి మాట, ఇప్పుడు గసుంటి సందర్భాలు కనిపిస్తనే లేవు. మరిగా లోటును తీర్చితందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM చారిత్రక సాంఘిక నీతి కథలను, పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించే కథలను ప్రసారం చేస్తున్నది.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఒక మంచి లక్షణం కథ. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. కథ చదివి వినిపించేవారు టి శ్రవంతి.
4: రంగయ్య రత్తమ్మలకు లేక లేక కలిగిండు సత్తయ్య. గారాబం ఎక్కువై మొండివాడిగా తయారయ్యిండు. పనులేమీ చేతకావు. సోమరితనంతో చదువు అబ్బలేదు. జల్సాలతో ఆస్తంతా కరిగిపోయింది. రత్తమ్మ కొడుకు మీద దిగులుతో కన్నుమూసింది. కొన్నాళ్ళకి రంగయ్య కూడా మంచం పట్టిండు. తను పోతే కొడుకు పరిస్థితి ఏంటా అనే బెంగతో సత్తేని దగ్గరికి పిలిచిండు. బాబూ, మనిషికెన్ని అవలక్షణాలున్నా ఒక్కటైనా మంచి లక్షణం ఉండాలంటారు పెద్దలు. శివభక్తి వల్ల రావణాసురుణ్ణి, దుర్యోధనుడితో కూడి అధర్మాలు చేసిన దాన ధర్మాల వల్ల కర్ణుడిని జనులు క్షమించారు. కాని నీకన్నీ చెడు లక్షణాలే. ఒక్క మంచి లక్షణమైనా ఒంటబట్టించుకో, అప్పుడు జనం ఆదరిస్తారు. లేకుంటే చనిపోయినా నాకు ఆత్మశాంతి ఉండదు అన్నాడు రంగయ్య. సత్తయ్య తల్లిదండ్రుల మనోవేదకు తానే కారణమని గ్రహించిండు. వాళ్ల ఆత్మశాంతి కోసం మంచి పనులు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. సరే, మంచి లక్షణాలు ఏంటో చెప్పండి అన్నాడు తండ్రితో సత్తయ్య. రంగయ్య నివ్వెరబోయిండు. బాబూ, నీకసలు మంచి లక్షణాలంటే కూడా తెలియదా? అయితే విను, మానవ సేవ, దానధర్మాలు, దైవభక్తి, ధర్మపాలన, సత్యవాక్కు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అన్నాడు రంగయ్య సత్తయ్యతోటి. సత్తయ్య ఆలోచించాడు. మానవ సేవ, తన పనులే తనకు బద్ధకం, లాభం లేదు. దైవభక్తి, ఆ పూజలు ఉపవాసాలు తన వల్ల కాదు. దానధర్మాలు, తనకే డబ్బు అంతంత మాత్రం. దానధర్మాలు చెయ్యాలంటే ఒళ్ళు వంచి కష్టపడి డబ్బు సంపాదించాలి. అది తన వల్ల అస్సలు కాదు. ధర్మపాలన, తను చేసేవన్నీ తప్పుడు పనులే. మిగిలింది సత్యవాక్కు. కష్టమేముంది, నిజం చెప్పడమే గదా, నోటితో పనేగా అనుకున్నాడు సత్తయ్య. సరే నాన్నా, సత్యవాక్కు అవలంబిస్తాను అన్నాడు. అది చాలా కష్టం అని ఏదో చెప్పబోయిండు రంగయ్య.

0: ఇక మీరేం చెప్పకండి, ఎప్పుడూ నిజాన్నే చెప్తాను, ఎన్ని కష్టాలొచ్చినా సరేనా అన్నాడు సత్తయ్య. తన కళ్ళల్లో దృఢనిశ్చయం చూసి తృప్తిగా కన్నుమూసిండు రంగయ్య. ఆ ఊళ్ళో బతకలేక రాజధానికి బయలుదేరిండు సత్తయ్య. అడవి మార్గంలో మరో ఇద్దరు కలిసిండ్రు. రాత్రి గావడంతో చెట్టు మీద పడుకున్నారు. ఒకడు నిద్రలో కిందికి జారిపడ్డాడు. అదే సమయంలో ఒక దొంగ అక్కడ మూటలో నగలు లెక్క చూసుకుంటున్నాడు. ఉలిక్కిపడి ముగ్గురిని చూసిండు. తనొక్కడు, వాళ్ళు ముగ్గురు, అందుకే గెలవలేను అనుకుని కొన్ని నగలు తీసిచ్చేసి వెళ్ళిపోయిండు. మర్నాడు నగరంలో నగలమ్మబోగా ముగ్గుర్ని రాజభటులు పట్టుకున్నారు. మిగతా ఇద్దరు ఆ నగలు తమవేనని చెప్పడంతో వదిలేసిండ్రు. కాని సత్తయ్య తండ్రికిచ్చిన మాట ప్రకారం నిజం చెప్పిండు. అతన్ని మాత్రం కోశాధికారి వద్దకు తీసుకెళ్ళిండ్రు భటులు. దొంగని గుర్తించగలవా అడిగాడు కోశాధికారి. ఆయన వెనకున్న సహాయకుల్లో ఓ వ్యక్తే ఆ దొంగ. సత్తయ్య తనను గుర్తుపట్టాడని ఆ దొంగ గ్రహించి చెప్పద్దని సైగ చేసిండు. కాని సత్తయ్య అతనే అని చెప్పిండు. అప్పుడు కోశాధికారి అతడు మంత్రిగారి బంధువు కనుక తెలియనట్టు ఊరుకుమ్మన్నాడు. దానికి సత్తయ్య ససేమీరా అన్నాడు. ఇద్దర్ని మంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండు కోశాధికారి. మంత్రి ఇప్పటికైనా మించింది లేదు, రాజడికితే గుర్తించడంలో పొరపాటు పడ్డానని చెప్పమన్నాడు. సత్తయ్య అందుకొప్పుకోలేదు. రాజు ఇద్దరికీ మరణశిక్ష విధించిండు. ఇప్పటికైనా అబద్ధమాడి తప్పించుకో అన్నాడు ఉరితీసే వ్యక్తి. ఎవరెన్ని విధాల నచ్చజెప్పినా సత్తయ్య ఒప్పుకోలేదు. ఇదంతా వెనుక నుంచి చూస్తున్న మంత్రి వచ్చి సత్తయ్యని కౌగిలించుకున్నాడు. శభాష్ సత్తయ్య, నీ నిజాయితీ మెచ్చదగ్గది. ఇదంతా పరీక్ష. ఇప్పుడున్న కోశాధికారి వయసు మీద పడ్డది. కొత్తవారి కోసం అన్వేషిస్తున్నాం. ఈరోజు నుంచి నీకే ఆ పదవి. మరణశిక్ష వేసినా నువ్వు నిజాయితీ వీడలేదు. నీలాంటి నమ్మకస్తుడే మాకు కావాల్సింది అన్నాడు మంత్రి సత్తయ్యతో. తనను నిజాయితీపరుడుగా మార్చిన తండ్రిని గుర్తు చేసుకున్నాడు సత్తయ్య. ఒక్క మంచి లక్షణమైనా అలవర్చుకుంటే అదే మనకు మంచి వేస్తుందనే తండ్రి మాటలు నిజమైనయి. మనసులోనే ఆయనకు ప్రణమిల్లాడు సత్తయ్య.
1: ఇప్పటిదాకా మీరు అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుంచి ఒక మంచి లక్షణం కథ విన్నారు. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. కథ చదివి వినిపించిన వారు టి శ్రావంతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా కతిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు. కథల సంపుటి నుంచి పులిమామ పెళ్లి కథ. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథ చదివి వినిపించేవారు ఎం వాణి.
4: అమరావతి నగర పొలిమేరల్లోని అరణ్యంలో వేసవికాలం కారణంగా నీళ్లు లభించకపోవడంతో అడవిలోని జంతువులన్నీ కృష్ణానదీ తీరం ఎగువ ప్రాంతానికి తరలి వెళ్లసాగాయి. అట్లా కొంత దూరం ప్రయాణం చేసినాక ఏనుగు తాత ప్రయాణబడలిక తెలియకుండా ఏదైనా ఒక కథ చెప్పు అన్నాడు నక్కమామ.
5: ఓహో, ఏనుగు తాత మంచి కథ చెప్పబోతున్నాడు, అందరూ ఆ మర్రి చెట్టు కింద చేరండి అని ఓన్ర పెట్టాడు గాడిదన్న.
4: అన్ని జంతువులు సమావేశమైన అనంతరం,
5: శ్రద్ధగా వినండి, నా చిన్నతనంలో

0: మట్టి పిల్ల జంతువులతో కలిసి ఆడుకోసాగాను. ఇంతలో వచ్చిన పిల్లన్న,
1: ఏ రామామ, పెళ్లి కూతురు వాళ్ళది ఏ అడవి
0: అంటూ పులిమామ దగ్గరకు వెళ్ళాడు.
2: ఏయ్, పెద్ద చిన్న తెలియడం లేదా, నేను పులిని అన్నాడు పెళ్లి కొడుకు.
1: చాలేవయ్యా, పెళ్లికి ముందు నేను పులినే. సర్లే, పెళ్లిలో వంటకాలేమిటో? ఏమోయ్ కుందేలు, నీ వంటలు వాసన ఎక్కువ, రుచి తక్కువ. ఏ పదార్థాలు చేస్తున్నావు
0: అన్నది పిల్లి. నడుముకు బిగించి ఉన్న తుండుగుడ్డతో ముఖం తుడుచుకుంటూ,
1: అయ్యా, క్యారెట్ హల్వా, బంగాళదుంపల కుర్మ, మునగ, ముళ్ళంగి సాంబారు, అన్ని కాయగూరలతో దప్పళం, అప్పళం, గోంగూర, వెదురు బియ్యం అన్నం, అన్ని రకాల పళ్ళరసాలు, కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకులు, ఒకటేమిటి ఇంకా.
0: ఆ సమయంలో ఆ పెళ్లి ఇంట కలకలం రేగింది. పెళ్లి కుమార్తె నగలు కనిపించడం లేదట అన్నారు ఎవరు. అందరూ పులిగుహ చేరి పరిశీలించసాగారు. ఆ గుహలోనికి గాలి వెలుతురు వచ్చే రంధ్రంలో నుండి నగలు దొంగలించబడ్డాయని నిర్ణయానికి వచ్చారందరు. అప్పుడే చెమటలు కక్కుతూ వేగంగా వచ్చిన కోతిబావను చూసిన పులిమామ,
2: నిజం చెప్పు, ఆ నగలు దొంగలించింది నువ్వే కదూ అన్నాడు కోపంగా.
1: మన్నించండి, పేదవాడిని, వచ్చే మాసం మా అమ్మాయి పెళ్లి, అందుకని అని నసిగాడు.
2: వెళ్ళి నగలు తీసుకురా అన్నాడు పులిమామ.
0: క్షణాల్లో నగల మూటతో వచ్చాడు కోతిబావ.
2: కూతిబావా, ఇతరుల ఆహారం కానీ సొత్తుగానీ దొంగలించడం పెద్ద తప్పు. మనం మన అవసరాలకు ఎలా దాచుకుంటామో ఎదుటివారు కూడా అలానే దాచుకుంటారు. దొంగతనం చేసి ఎవరూ ధనికులు, గొప్పవాళ్లు కాలేరు. ప్రతి ప్రాణి కష్టపడి సంపాదించుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి, రేపటి కోసం దాచుకోవాలి అన్నాడు ఏలుగుబంటి బాబాయ్.
1: బుద్ధి వచ్చింది, దొంగతనం చెయ్యడం ఎంత తప్పో నా అనుభవంతో తెలుసుకున్నాను అన్నాడు కోతిబావ.
0: పెళ్లి భోజనం ముగిసిన అనంతరం తన నగలల్లో కొన్నింటిని కోతిబావ కుమార్తెకు ఇచ్చింది పెళ్లి కుమార్తె. తన భార్య దానగుణానికి సంతోషించాడు పులిమామ.
2: విన్నారుగా పులిమామ పెళ్లి కథ అన్నాడు ఏనుగుతాత.
1: తినవచ్చా సందేహం, దప్పళంలో నాకో అప్పళం
0: అన్నది పిల్లరామచిలుక. ఈ జన్మకిది మారదు అనుకుంటూ పిల్లరామచిలుక ఏమన్నదో ఆలోచిస్తూ జంతువులన్నీ ముందుకు కదిలాయి.
3: ఇప్పటిదాకా మీరు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి పులిమామ పెళ్లి కథ విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథ చదివి వినిపించిన వారు ఎం వాణి. ఇంతటితో ఇరటి కథీందాం కార్యక్రమం సమాప్తం. కథీందాం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట 5:30 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట 5:30 కథీందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఉపవాసం ఉపదేశం కథ, ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుంచి అడవులు నరికితే ఇబ్బందే కథ ప్రసారమవుతుంది. ఆకాశవాణిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
5: అదిరింది.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శక్తి స్త్రీల

0: కార్యక్రమం శ్రీలకక్కడకొచ్చే తీరుతీరు ముచ్చట్లను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం. చేపలతో చేసే వంటకాల్లో చేపల కూర, చేపల పులుసు, ఫ్రై ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఇంకా ఏమేం వంటకాలు చేయొచ్చో తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల గ్రామానికి చెందిన మహిళలు జమున, శ్రావణి, సుజాత ఇంకా నిర్మల్లోని బోయవాడకు చెందిన లక్ష్మీరాధతో ముచ్చట వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
1: చేపలు ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం. ఇలాంటి చేపలతో ఎన్నో రకాల తినే పదార్థాలను తయారు చేసుకునే అవకాశం ఉంది. మరి అలాంటి వంటల తయారీలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈ వంటల తయారీలో ఏ రకమైన శిక్షణ పొందారు, ఏ రకంగా ఈ చేపలతో ఎన్ని రకాల వంటలు తయారు చేసుకోవచ్చో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్డాలకు చెందిన మత్స్యకార సొసైటీకి సంబంధించిన మహిళా సభ్యులున్నారు. వీరంతా కూడా గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ఈ చేపల వంటల తయారీలో శిక్షణ పొంది వచ్చారు. ఏ రకంగా ఇందులో పనులుంటాయి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, ముందుగా మీ పేరు చెప్పండి.
2: జమునా నా పేరు. నేను హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నాను, ఒక 1 మంత్ అవుతుంది.
1: అయితే ఇప్పుడు వంటలకు సంబంధించి హైదరాబాద్ లో శిక్షణ ఇస్తారని చెప్పేసి మీకు ఎవరి ద్వారా తెలిసింది? ఎవరు మిమ్మల్ని అక్కడికి శిక్షణకు తీసుకెళ్లిండ్రు?
2: మాకు 7 సార్లు చెప్పిండు. 7 సార్లు చెప్తే ఇక్కడ కృష్ణవేణి మేడం అని ఉంది, ఆమె తీసుకెళ్లింది. 3 డేస్ శిక్షణ తీసుకున్నాం అక్కడ.
1: ఈ 3 రోజులలో ఏ రకాల వంటల తయారీకి సంబంధించిన శిక్షణ మీకు ఇచ్చిండ్రు?
2: అక్కడ మాకు ఫిష్ గురించే చెప్పిండ్రు. 9 రకాల వంటలు నేర్చుకున్నాం మేము. ఇంకా చాలా రకాల వంటలు నేర్చుకుంటాం అనుకుంటున్నాము. ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది, మళ్ళా దీని ద్వారా మేము కొద్దిగా ఉపాధి పొందే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత 9 రకాల వంటల్ని తయారు చేయవచ్చు అని చెప్పి తెలుసుకున్నామన్నారు కదా, ఆ 9 రకాల పేర్లు చెప్తారు?
2: ఫిష్ కట్లెట్స్, ఫిష్ ఫ్రై, ఫిష్ ఫింగర్, ఫిష్ పకోడీ, ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ కట్లెట్స్, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ స్టిక్స్, ఫిష్ 65.
1: అయితే వీటికి సంబంధించి తయారీలో ఏ రకమైన నైపుణ్యం అవసరము, దేనికి ఏ రకాల ముడిసరుకు అంటే పదార్థాలు వంటకి ఏమేమి అవసరం ఉంటాయి, వీటన్నింటి గురించి ఎట్లా తెలుసుకున్నారు?
2: వాడుకునే పదార్థాలే అవసరం, ఇంకా వేరే ఏమి వాడట్లేదు. క్వాలిటీ ఆయిల్ అన్ని మన ఇంట్లో సంబంధించినవి అని అవే వాడుతున్నాం.
1: అయితే ఇప్పుడు సాధారణంగా చేపల కూర అంటే అందరం మనం ఇళ్లలో వండుకునేది, అయితే మీరు ప్రత్యేకంగా ఇందులో శిక్షణ పొందినరు కదా, అయితే అక్కడ వాళ్ళు నేర్పిన దానికి మీరు ఇంట్లో చేసిన దానికి ఏమైనా తేడా అనిపించిందా? అదే రకంగా ఉంది, ఒకే తీరుందా?
2: తేడా ఉంది. అక్కడ కార్న్ ఫ్లోర్, మైదా పిండి వాడుతున్నారు. శనగపిండి వాడిండ్రు. శనగపిండి మనం వాడుకుంటాం, కానీ కొద్దిగా మైదా పిండి మేము యూజ్ చేయొద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే రసాయనం ఉంటది కదా మైదా పిండిలో, అది మేము వాడద్దు అనుకుంటున్నాం.
1: అయితే మైదా పిండి లేకుండా మిగతా పదార్థాలతో చేస్తారు, ఆరోగ్యానికి మేలు చేసేది?
2: బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, బెడ్ ప్రౌడర్. మళ్ళీ మేము బెడ్ ప్రౌడర్ ఇంట్లోనే తయారు చేసి బయట తీసుకోలేదు. అది బయట తీసుకుంటే మళ్ళీ కల్తీ ఉంటది కదా అని ఇంట్లోనే రెడీ చేసుకున్నాం.
1: అయితే ఈ మత్స్యకార సొసైటీకి సంబంధించిన జమున గారి అనుభవాలను విన్నాం కదా, వీరితో పాటు ఇదే సొసైటీకి సంబంధించిన మరో సభ్యురాలు కూడా హైదరాబాద్ కెళ్లి ప్రత్యేకంగా శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం వారు మనతోనే ఉన్నారు. అమ్మ మీ పేరు చెప్పండి.
3: నా పేరు శ్రావణి.
1: అయితే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ కి మీ సొసైటీ నుంచి ఎంతమంది సభ్యులు కలిసి వెళ్ళిండ్రు, ఎన్ని రోజులు శిక్షణ పొందిండ్రు?
3: మా సొసైటీ నుంచి మేము 5 మెంబర్స్ వెళ్ళినాము, 3 రోజులు శిక్షణ పొందినాము.
1: అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన శిక్షణలో మీరు రోజువారీగా చేసే వంటకు అక్కడ వాళ్ళు చేసే పద్ధతులకి ఏమైనా తేడా గమనించిండ్రా?
3: రోజు వేసుకునే మా వంటకి వాళ్ళ వంటకి చాలా తేడా ఉంది. అన్ని కొత్త కొత్త ఐటమ్స్, అక్కడ ఇంట్లో వాడుకునే ఐటమ్స్ లేవు, అక్కడ అన్ని కొత్తయే. అక్కడ మేము కొత్త శిక్షణనే పొందినాం.
1: అంటే ఇప్పుడు మనం రోజు చేసే వంటనే కానీ అందులో ఉపయోగించే పదార్థాలతోని రుచులు మారుతున్నాయి అంటారు?
3: అక్కడ అన్ని కొత్త అంటే క్లాన్ ఫ్లోర్, మైదా, బ్రెడ్ ఫ్లోడర్, అవి కొత్త కొత్త పదార్థాలతోని అక్కడ వంట వెరైటీగానే ఉంది, ఇంటి లాగా లేదు.
1: అయితే ఇప్పుడు ఎట్లాంటి మార్పు గమనించారు మీరు అందులో వంటల్లో, ప్రత్యేకంగా ఇప్పుడు మామూలుగా మనం చేస్తున్న దానికి వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటది అనిపించింది మీకు? మన వంటలు మంచిగా ఉన్నాయా, లేక అక్కడ మీరు నేర్చుకున్న పద్ధతుల్లో చేస్తే మంచిగా అనిపించింది?
2: అదే పద్ధతిలో మన ఇంగ్రీడియంట్స్ వేసి చేద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన వంటలు మన ఇంగ్రీడియంట్స్ కొంచెం హెల్త్ బాగుంటది కదా అని మన వేసి చేద్దామని అనుకుంటున్నాం మేము.
1: అంటే వాళ్ళు శిక్షణలో చెప్పినప్పుడు కొన్ని పదార్థాలు వాళ్ళ పదార్థాలు వాడిండ్రు, వాటి స్థానంలో మనవి వాడాలి అన్నది మీ ఆలోచన?
2: వాళ్ళ వేసిన దాంట్లో ఆ వేయకుండా ఇంటి మన ఇంటి దగ్గర మన హోమ్ ఫుడ్ అంటే ఎలా ఉంటది, బాగుంటది, ఆరోగ్యకరంగా ఉంటది. అందుకోసమే వాళ్ళవి కాకుండా సేమ్ అదే పద్ధతిలో మన ఇంగ్రీడియంట్స్ వేసి చేద్దామని అనుకుంటున్నాం.
1: ఇంకా మీరు చెప్పమ్మా, ఇంకా ఎట్లా అనిపించింది అక్కడ మీరు ఇందులో శిక్షణ పొందుతున్నప్పుడు?
3: మాకు అక్కడ శిక్షణ పొందుతైతే చాలా బాగా అనిపించింది. అన్ని ఫెసిలిటీస్ మంచి ఉన్నాయి అక్కడ. మాకు అక్కడ క్లాసులు కూడా తీసుకున్నారు మేడమ్స్. సార్ కూడా ఇది బిజినెస్ ఎట్లా డెవలప్ అవ్వాలా ఏం కథ దాని గురించి కూడా శిక్షణ ఇచ్చినారు అక్కడ. మాకు అక్కడ మేడం రోజువారీగా వచ్చి క్లాసు తీసుకున్న తర్వాత గంట తర్వాత మాకు ఈ శిక్షణకి లోపలికి తోలేసింది. మంచి అనిపించింది అక్కడ.
1: అంటే ఇప్పుడు ఈ కేవలం వంట శిక్షణనే కాకుండా ఇట్లా ఈ చేపల ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలని తయారు చేసి తద్వారా ఉపాధి పొందే అవకాశాలు కూడా మీకు సూచించింది. అంటే ఏ రకాల అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి ఏమైనా చెప్పిందా?
2: తాళ్ళు పెట్టుకొని ఎక్కడైనా బండ్లు పెట్టుకొని కొంతలో కొంత ఉపాధి పొందొచ్చు అని చెప్పింది. వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని అన్ని చెప్పిండ్రు.
1: ఇంకా మరో సభ్యురాలు కూడా ఇప్పుడు ఈ రకంగా వంటల్లో శిక్షణ పొంది వచ్చిండ్రు, మరి వీరి అనుభవాలని కూడా తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు చెప్పండి, మీరు ఏమేమి పదార్థాల తయారీలో మెలకువలు నేర్చుకున్నారు?
4: నా పేరు సుజాత వాడ్యారు. అందులో ఫిష్ గురించి కట్లెట్ అట్లా పులావ్ ఉంటాయి, అవన్నీ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ నేర్చుకున్నాం అండి మేము. కానీ అన్ని బాగున్నాయి. అంటే మా ఇక్కడ మేము చేసుకున్న దానికంటే కొంచెం మాకు డిఫరెంట్ ఉన్నాయి చేసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఇంతకు ముందు మీకు స్వతహాగా ఏ రకాల వంటలు తయారు చేసడం వచ్చు, అక్కడికి పోయిన తర్వాత ఏం నేర్చుకున్నారు?
4: మేము పులుసు పెడుతుంటే మేము పులుసు పచ్చడి ఫ్రైలు ఇవన్నీ వేసుకున్నాం. అక్కడ ఫిష్ కట్లెట్ రవా కట్లెట్ రవా ఫ్రై పులావ్ రవా ఫ్రై చేసినట్టు మేము రొయ్యల పులావ్ అవి వేసినాం. రకాల ఐటమ్స్ వేసి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది అక్కడ ఐటమ్. ఇట్లా చేస్తూ వెళ్తే అందరికి కొద్దిగా అవగాహన కలుగుతుంది అని అనుకుంటున్నాం.
1: అంటే ఇప్పుడు మీరు పోయి నేర్చుకుని వచ్చిన తర్వాత మీరు ఇంకా ఎవరికన్నా చెప్తున్నారా వీటి తయారీ గురించి?
4: లేదు, చెప్పు. ఇంకా చెప్పలేదు, 1 మంత్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇది స్టార్ట్ చేసినాం ఇక.
1: అది ఇప్పుడు మీరు ఈ పొందిన శిక్షణ పొంది వచ్చిండ్రు, తర్వాత ఏ రకంగా ఇందులో మీరు ఉపాధి పొందాలనుకుంటున్నారు?
4: మొత్తం ఇట్లా పెడుతుంటే బిజినెస్ పరంగా అట్లా మాకు చేసుకోవచ్చు, నేర్చుకోని అన్నట్లు ఉపాధి అట్లా కల్పించుకోవాలనుకుంటున్నాం.
1: అంటే ఈ చేపల వంటకాలే కాకుండా రొయ్యలతో చేసే వంటకాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చింది అక్కడ?
4: రొయ్యలు అంటే పులావ్ అటు ఇచ్చిండు, అంతే. పులావ్ బిర్యానీ టైప్ అట్లా రొయ్యలు ఇచ్చిండ్రు. కట్ల టైప్ అట్లా ఇచ్చిండు, అంతే. ఏమి ఇవ్వలేరు. మొత్తం ఫిష్ తో ఇచ్చిండు, ఫింగర్స్ అట్లా ఫిష్ ఫింగర్ ఫిష్ కట్లెట్ గా మొత్తం మీకు చెప్పింది అక్కడ.
1: అయితే ఇప్పుడు ఈ చేపలలో రకాలు ఉంటాయి కదా, బంగారు తీగ రవ్వ ఇట్లా అనేది, అట్లాగే ఏ ఏ రకాల చేపలతోని ఏ ఏ రకాల వంటలు చేయొచ్చు, వాటి గురించి ఏమైనా చెప్తారు?
4: మాకు బాసా ఫిష్ గురించి చెప్పిండి. బాసా ఫిష్ ఇంకా పేరు నాకు నేమ్స్ ఐడియా లేవు. మొత్తం ఫిష్ ఇక ఫిష్ కట్లెట్ మొత్తం ఫ్రై అవన్నీ చేపల నుంచి అవి మిగతా ఐటమ్స్ ఏముండే ఇక ఓన్లీ ఫిష్ ఫిష్ గురించి చెప్పిన అంతే. ఓన్లీ ఫిష్ రొయ్యలు.
1: అంటే చేపలకు సంబంధించి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఎన్నో విటమిన్లు పుష్కలంగా లభించే చేపలతో రకరకాల వంటల తయారీలో శిక్షణను ఇవ్వడమే కాకుండా ఈ చేపల వంటకాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలని కూడా సూచిస్తూ మత్స్యశాఖ మహిళల్లో చైతన్యం తీసుకొస్తూ వాళ్ళకి నైపుణ్య శిక్షణలు కూడా ఇస్తోంది. మరి ఈ శిక్షణ ద్వారా ఈ మత్స్యకార సొసైటీలో ఉన్న మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. నమస్కారం.
4: నమస్కారం.
1: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బోయవాడకు చెందిన రాధ ఇప్పుడు మనతో ఉన్నారు. వీరు చేపలతో 8 రకాల వంటలు చేస్తామంటున్నారు. మరి ఏమేమి వంటలు చేస్తారో, అవి ఎలా చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాధ గారు.
5: నమస్కారం సార్.
1: అయితే ఇప్పుడు ఈ చేపలతోని 8 రకాల వంటలు చేస్తామన్నారు కదా, ఇవన్నీ ఎక్కడైనా నేర్చుకున్నారా, మీరు స్వతహాగా వచ్చినాయన?
5: స్వతహాగా వచ్చినాయి. సొంత
1: ఎక్కడ నేర్చుకున్నారు?
5: ఇంట్లోనే ఇక మేము బయటకు వెళ్ళాం, చూసే నేర్చుకున్నాం. మాకు చేస్తాయి.
1: అయితే ఇప్పుడు ఈ 8 రకాల వంటలు వస్తాయి అంటున్నారు కదా, ఏమేమి వంటలు వస్తాయి మీకు?
5: చేపల ఫ్రై, చేపలు తొక్కు, రొయ్యల తొక్కు, ఇక అన్ని పచ్చళ్ళు పెడతాం, వడ, పకోడి, బజ్జి అన్ని రకాలు చేస్తాం. మేము మాకు చేయొచ్చు, అన్ని రకాలు చేస్తాం.
1: చేపలు కోడిగుడ్లు కలిపి కూడా వంటలు చేస్తాం.
5: ఎగ్ కలిపి ఫ్రై చేస్తాం.
1: ఈ ఫ్రైల గురించి ముందు చెప్పండి, ఒక చేపల ఫ్రై చేయడానికి మీరు ఏమేమి పదార్థాలు తీసుకుంటారు, ఏ రకంగా చేస్తారు?
5: చేపలు ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వేస్తాము. మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి పౌడర్ వేసి కలిపి నూనెలో ఫ్రై చేస్తాం.
1: ఇంకా మిగతా పదార్థాల తయారీ గురించి చెప్పండి, ఏమేమి పదార్థాలు అవసరం ఉంటాయి వాటికి?
5: చేపలే కదా.

0: ఓన్లీ చేపలతోనే చేస్తారు. కాకపోతే వంటకు కలిపే పదార్థాలలో చేపలు ఇప్పుడు ఫ్రైలో ఒక రకం ఉంటాయి, ఇంకో రకమైన కూర వండేటప్పుడు ఏం చేస్తారు?
1: కూరల ఉల్లిపాయ పేస్ట్, కర్రీలో ధనియాల పొడి, కొత్తిమీర, జీలకర్ర, మెంతి పొడి కర్రీ అవుతుంది.
0: ఈ చేపలతోని పచ్చళ్లు కూడా తయారు చేస్తామంటున్నారు కదా, అయితే చేపల పచ్చళ్ల గురించి లక్ష్మీ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ చేపలతో ఎన్ని రకాల పచ్చళ్లు పెట్టచ్చు?
2: ఒకటి రొయ్యల పచ్చళ్లు పెట్టి, ఒకటి మొట్ట చేప, ఒకటేమో మళ్ళా ఎండుకర్ర అంటే పాపిరేట్, పాపిరేట్ తొక్కు, పాపిరేట్ పై, ఇక మళ్ళా రవాట పై కూర.
0: అయితే ఇప్పుడు ఈ తొక్కులు అంటే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకోవాల్సి వస్తాయి కదా, ఇవి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి?
2: వారం నెలలు మళ్ళీ నిమ్మకాయ వండుతాం కదా, వారం నెలలు ఉంటాయి. అక్కడ ఏంటికంటే ఇది వెయ్యము మేము, ఉడకపొడి వెయ్యము, వారం నెలలు ఖచ్చితంగా బయట పెట్టుకోవచ్చు.
0: ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇంట్లో తయారు చేయడమేనా, లేకపోతే ఇట్లాంటి పదార్థాలు తయారు చేసి అమ్మడం లాంటివి కూడా చేస్తారా?
2: అమ్మటానికి కూడా ఇంతకంటే ముందు వారం రోజులు ట్రైనింగ్ చేసిన బాగుల వాడల అయితే అక్కడ అన్ని నేర్చుకున్నాము. ఇక మాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మాకేం పైసలు ఇయ్యక చెయ్యక ఇప్పుడు అంతగా మేము ఒక రూపాయి రాక చెయ్యక మేము ఇప్పుడు మానేసినాము ఇక అట్లా. ఏంటికా ఓలో మిలిచిన అన్నా గానీ ఏమంటున్నారు, మీరు ఏమిస్తున్నారు, పైసలు లేని ఏడుకలు తెచ్చినట్టు ఇంటకెళ్ళి పెట్టుకుంటా చేసినాము కొన్ని రోజులు, ఇప్పుడు మానేసినాము ఇక.
0: అయితే ఇప్పుడు ఇవి తయారు చేసి అమ్ముతాం అంటున్నారు కదా, మీరు ఎక్కడ పెట్టామేది వీటిని?
1: మార్కెట్.
0: మామూలుగా బయట వంటల కంటే ఇంట్లో చేసిన వాటికి రుచి ఎక్కువ, అట్లాగే ఆరోగ్యపరంగా కూడా ప్రజలు ఇంట్లో తయారు చేసిన వంటలకి ప్రాధాన్యత ఇస్తారు కదా, మరి మీరు తయారు చేసిన వీటికి ఎట్లా ఉంటుండే గిరాకీ?
1: బాగుంటది గిరాకీ, మంచిగా ఉంటది. అందరు ఇక చేపలది తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి చేపల గిరాకీ బాగానే ఉంటది. ఫ్రైలకు, కర్రీకి, పచ్చళ్లకు గిరాకీ బాగానే ఉంటది.
0: అంటే ఇప్పుడు మీరు ఇవి అమ్మడానికి చేయడమే కాకుండా ఎవరైనా పెద్ద మొత్తంలో వంటలు చేపించుకునేది ఉంటే కూడా మీరు అట్లా తయారు చేసిస్తుంటారా?
1: ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేసిస్తాం.
0: ఇక్కడ ఎట్లా ఉన్నాయి అవకాశాలు, అంటే ఇప్పుడు మీరు ఈ చేపల ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలని తయారు చేసి అమ్మితే గిరాకీ?
2: చేపలు మన మొట్ట జిమ్మ 500 కిలో ఉన్నది, అందులో కొట్టిపిస్తే 1.25 కిలో వెళ్తుంది. ఆ 1.25 కిలోకి మేము ఎట్లా అమ్మాలా, అవి చేసుకోవడానికి రేట్ ఎక్కువ. మేము గిత్త పెట్టేటోళ్ళకే మేము దానికి 1000 రూపాయలు అనే వాళ్ళకి ఏమంటారు, అబ్బా 1000 రూపాయలు అని అంటారు.
3: ఇప్పటిదాకా మీరు చేపలతో వివిధ రకాల వంటకాల తయారీ గురించి నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల గ్రామానికి చెందిన మహిళలు జమున, శ్రావణి, సుజాత ఇంకా నిర్మల్లోని బోయవాడకు చెందిన లక్ష్మీ రాజతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు కేలినిన్. ఇంతటితో ఇలాంటి శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. శక్తి కార్యక్రమం ప్రతి శుక్రవారం పొద్దుమొట్ట 5:45 ఇంకా ప్రతి మంగళవారం పొద్దుమొట్ట 5:30 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమొట్ట 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 కావస్తోంది. మరి కాసేపట్ల హిందీల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రాత్రి 7 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం ఉంటది. ఏడుంబావుకు ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయడేరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం ప్రసారమవుతుంది. 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్ష్యటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 5వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలుగా ఉంటాయి. రాత్రి 8:00 హుషారు, 9:40 గీతోంకి బహార్, 10:30 మధురిమ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపొద్దుగల 6:10 ప్రార్థన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ప్రసారమవుతుంది. 7వ భావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, ఈ అంశం గురించి విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, ఇంకా బుడగం మధుబాబు సంభాషణలు 4వ భాగంలో టెన్షన్ గురించి 2వ సంభాషణ ప్రసారమవుతుంది. ముచ్చట శీర్షికన ఆట వెలుదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు సోనాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్యకవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పొద్దుమొట్ట 5:30 కతీందం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుంచి ఉపవాసం ఉపదేశం కథ, ఇంకా మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుంచి అడవులు నరికితే ఇబ్బందే కథ ప్రసారమవుతుంది. ఐదు గంటల 5:40 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఐటీ రంగంలో ఉద్యోగం పొందిన నీలి శీర్షికతో ముచ్చట ప్రసారమవుతుంది. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్ చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. 6:40 జానపద గీతాలు కార్యక్రమంలో తామసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ తత్వాలు 1వ భాగం ప్రసారమవుతాయి. ఏడుంబావుకు కిసాన్వాణి కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత వాడే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన ఖరీఫ్ ముందు వ్యవసాయ పనుల గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక ఇవేగాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. పొద్దుగల 8:40 సింగడి, పొద్దుమట్టు 5 గుట్టంగా మాట చెప్పుండ్రి పాట ఉండ్రి, రాత్రి 7:40 ఉషారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తోంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లు సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కొమురం భీం స్పూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్పూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమాపేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కుమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కుమరం భీం జీ కే విచారో ఔర్ ఉన్కే ఆదర్శో కో నయీ పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యహ గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీ ఔర్ సార్థక్ ప్రయాస్ హై. ముజే అజాన్ కర్కే అత్యంత ప్రసన్నతా హో రహీ హై. గావో కే సర్వాంగీణ వికాస్, హమారీ పారంపరిక శిక్షా, స్వాస్థ్య ఔర్ సామాజిక చేతనా కో బఢావా దియా జా రహా హై.
0: యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 70% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమాపేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిల్లని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్టంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ రోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ది మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడుతూ

0: next step intermediate. What is the meaning of intermediate? The turning point of life. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నారితో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇట్లా పేరెంట్స్ మాట విని ఒక 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
1: రాష్టంలోని మహిళల ఆర్థికాభివృద్ది ధ్యేయంగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంలో కూడా మహిళలకు స్ఫూర్తి నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలు అధికంగా ఎగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందుకూర్చాలని చెప్పిన అందుబాటు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లీకేజ్ అని రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేసుకోండి.
1: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ తెలంగాణ రాష్ట విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు రాష్టంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 880 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈ రోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారాభవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు దాటి 20 నిమిషాల 10 సెకండ్లు.

0: గిరిపదం ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి. గట్లనే వారి యొక్క జీవన శైలిసుక మస్తు వేరు ఉంటుంది. జిల్లాలోని గోండ్, కొలామి, నాయక్పూర్, లభానా గిరిజన తెగల వారి జీవన శైలిని, ఆచారాలను, పండుగలను పాటల రూపంలో, కథల రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల భీంపూర్ మండలం జల్కూరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జోలపాటలు రెండవ భాగం. ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీవాయి బృందం పాడిన ఆడుతూ పాడుకునే పాటలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.

0: సాయి బాల్ ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233. మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం, ఆదివాసీ జానపద పాటల్ని వినిపించే కార్యక్రమం. ఆదివాసీ గిరిజన సంస్కృతిలో జోల పాటకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని తమ పిల్లలను నిద్రపుచ్చడానికి పాడుతారు. ఇవి వారి జీవన విధానం, ఆచారాలు, ప్రకృతిపై ప్రేమను ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు విందాం. భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జోల పాటలు 2వ భాగం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడప అయ్యూబాయి బృందం పాడిన జూల పాటలు రెండో భాగం. ఇప్పుడు మరో జూల పాట విందాం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों,
4: नहीं निकले उन्ना
5: मी कोसम कादु दीनी कोसम मोबाइल चार्ज चेयाली
4: బుర్రనీ చార్జే
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
5: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడు ఎలా మరి?
5: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రనీ వాడు కాస్త.
6: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
5: అంటే మోసాలకి చెప్పే బై బై.
6: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇప్పటిదాకా మీరు తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన ఆడుతూ పాడుకునే పాటలు రెండవ భాగం విన్నారు.

ఇంతటితో ఇలాంటి గిరిపదం కార్యక్రమం సమాప్తం. గిరిపదం ప్రతి శుక్ర సోమ బుధవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా గాంధీనగర్కు చెందిన సిరిగిరి రాములు బృందం చెప్పిన చంపావతి బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీళ్ళకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ ఉచిత విద్యకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖాధికారి CH దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. 10వ తరగతి ఫలితాల్లో 7 GPA 400 మార్కులు ఆపై సాధించిన విద్యార్థులు జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు 5 జూన్లోగా www.telanganaepass.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిండ్రు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో AI మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. 5 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే తరగతుల కోసం 6 వరకు ఆఫ్లైన్లో స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆధార్ కార్డు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాలని వారు సూచించిండ్రు. ఇప్పుడు మరొక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజన తెగలకు చెందిన PVTGలకు ఇంటర్, MPC, బైపీసీ, CEC, HEC, హయాత్నగర్, పెద్దకంజర్ల, హైదరాబాద్లో అడ్మిషన్లు కల్పించనున్నట్లు ITDA PO మకరందు ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. 4 ఉట్నూరులోని బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన వారు తమ ధృవపత్రాలతో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించిండ్రు.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్ పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజు

0: ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్దారించాల్సిన అవసరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్బంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమాపేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు డ్రై అవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ది నమోదు కాగా మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ది నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలపై వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జులై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్బంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్టం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ గ్రామాల్లోని సీఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్బంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాల

0: స్థలంలో పొగాకు రహిత నిబంధనల అమలును పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యశలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ ను ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1 లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్ కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్ లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈ రోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈ రోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా పాటించే మేలైన యాజమాన్య పద్ధతులేంటి, పాడి పరిశ్రమలో రైతులు ఎలా లబ్ధి పొందవచ్చు, ఇసుంటి అనేక అంశాల్లో నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారం అవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 29% ఉంది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. పాల ధరను నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. డైరీ పరిశ్రమలు, పాల సేకరణ కేంద్రాలు కేవలం 1% మాత్రమే కాకుండా ఎస్ఎన్ఎఫ్ శాతం ఆధారంగా పాల ధరను నిర్ణయిస్తాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు జి జ్యోతి.
3: నమస్తే సార్.
4: నమస్కారం అండి.
3: సార్ చెప్పండి, అసలు ఎస్ఎన్ఎఫ్ అంటే ఏంటి? పాల ధర నిర్ణయించడంలో ఎస్ఎన్ఎఫ్ పాత్ర ఏంటి?
4: పాలు అనేది ప్రకృతి అందించే సంపూర్ణ పోషకాహారం. పాలలో 1% నీళ్లతో పాటు చాలా రకాల లవణాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, చక్కెర అంటే లాక్టోజ్ అనే చక్కెర, ఈ విధంగా అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పాలను మంచి పద్ధతుల్లో ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అలాంటి పద్ధతుల్లో ఉత్పత్తి అయిన పాలను చిన్నపిల్లలు కానీ, ఆ తర్వాత వృద్ధులు కానీ, ఆటగాళ్లు కానీ, ఆ తర్వాత మహిళలు కానీ, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. కానీ కాస్త మనుషుల్లో ఏర్పడుతున్న అత్యాశ వల్ల చాలా వరకు పాలు కల్తీ అవుతున్నాయి. ఆ కల్తీ కావడం వల్లనే ఇటీవలనే మనం చూస్తున్నాం, చాలా రకాల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి, పాలు చాలా రకాలుగా కల్తీ జరుగుతున్నాయి అని చెప్పేసి, కలుషితం అవుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ పాలల్లో ఉండే వెన్న మరియు వెన్నేతర పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఇవి పాడి రైతుకు పాల ధరలను నిర్ణయించడంలో ఒక ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ముఖ్యంగా పాలల్లో వెన్న అనేది గేదె పాలల్లో అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఆవు పాలల్లో అది కాస్త తక్కువగా ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ అనేది మాత్రం అది సమానంగానే ఉంటుంది. కానీ ఈ ఎస్ఎన్ఎఫ్ అంటే సాలిడ్స్ నాట్ ఫ్యాట్, అంటే ఈ యొక్క వెన్నేతర ఘన పదార్థాలు అన్నమాట. ఇదేదైతే ఈ ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చాలా రకాల కల్తీ వల్ల చాలా వరకు ఇది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతుల్లో కాస్తైనా నీరు కలపాలనే ఆలోచన ఉండడము, అదేవిధంగా పొదుగును కడగడానికి ఏదైతే గిన్నెలో కాస్త నీళ్లు తీసుకుపోతారో ఆ నీటిని అలాగే ఉంచేసి పాలను పిండడము, ఆ తర్వాత ఇంకా రకరకాలుగా ఏదైనా కల్తీ జరపడం, పిండి కలపడం కానీ, లేకపోతే ఇంకేదైనా పదార్థాలు, ఇతరత్ర పదార్థాలు వాడడం వల్ల కానీ ఈ యొక్క పాలలో ఉన్న ఈ ఎస్ఎన్ఎఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుందమ్మ. ముఖ్యంగా గేదె పాలైతే అయినా కానీ, ఆవు పాలైనా కానీ, పాల ధరను సహకార డైరీలు అనేవి పాలు, పాలలోని వెన్నేతర ఘన పదార్థాలు ఈ రెండింటిని బట్టి లెక్కిస్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఒక సహకార డైరీ 800 రూపాయలు కేజీ ఫ్యాట్ అనే ధరను ప్రకటిస్తే దాంట్లో అది కనీసము 5% వెన్న శాతం ఉండాలి, 9% అనేది ఎస్ఎన్ఎఫ్ అనేది ఉండాలన్నమాట. ఈ ఎస్ఎన్ఎఫ్ ని లాక్టోమీటర్ అనే ఒక సాధనంతో కొలుస్తారన్నమాట. దీని ద్వారా పాల యొక్క సాంద్రత అనేది తెలుస్తుంది. ఈ విధంగా పాల సాంద్రతను తెలుసుకోవడం వల్ల ఆ సాంద్రత అనేది నీళ్లు కలిపితే కాస్త తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఆ బరువు అనేది తగ్గిపోతుంటుంది అన్నమాట. ఈ విధంగా పాలలో కల్తీని మనం గుర్తించడానికి, అదేవిధంగా పాడి రైతుకు మంచి ధరను ఇవ్వడానికి మంచి పాలను, అంటే ఎలాంటి కల్తీ లేని పాలను గనక డైరీలకు అందించినట్లయితే అలాంటి పాలను విక్రయించడం వల్ల అటు పాడి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది, ఇటు వినియోగదారుడికి కూడా మంచి ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందమ్మా.
3: పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ప్రాముఖ్యత ఏంటి?
4: మంచి పాలు ఏదైతే, అంటే పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉత్పత్తి అయిన పాలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ పాలు కలుషితం అవడము, నాణ్యత లోపించడం వల్ల వివిధ వ్యాధులు కూడా మనకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రేబీస్ కానీ, హెపటైటిస్ కానీ, గాలికుంటు వ్యాధి, మశూచి, కలరా, డిఫ్తీరియా, టైఫాయిడ్ ఇలాంటివన్నీ ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించి వివిధ లక్షణాలని కలిగిస్తుంటాయి. అదేవిధంగా పాలు పితికే వ్యక్తికి క్షయ గాని, డిసెంట్రీ గాని, డిఫ్తీరియా, టైఫాయిడ్ ఇలాంటివి కనుక ఉంటే పాల ద్వారా ఇవి కూడా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మనము పాలు కలుషితం కాకుండా మంచి పరిస్థితుల్లో, అంటే పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పాడి పశువు నుంచి పాలను తీయడము, శుచి శుభ్రత ఉన్న పరిసరాల్లో పాలను ఉత్పత్తి చేయడము, పరిశుభ్రమైన పాత్రలను నీటిని ఉపయోగించిన తర్వాతనే పితికిన పాలను తీసుకోవడము, ఆరోగ్యకరమైన వ్యక్తులు మాత్రమే పాలను పితకడము, అతి తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్న పాలను సేకరించడం, ఇవి నాణ్యమైన పాల ఉత్పత్తిలో

0: ముఖ్య పాత్రలుగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక మిల్లీలీటర్ పాలల్లో 1000 కన్నా తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా కనుక ఉంటే అవి పరిశుభ్రమైన పాలు అని అనవచ్చు. మన దేశ పరిస్థితుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారుని దగ్గర మిల్లీలీటర్ పాలల్లో 1000 నుంచి 2000 వరకు, పాల సేకరణ కేంద్రం వద్ద 2000 నుంచి 10000 వరకు, ప్రాసెస్ యూనిట్లో 20000 నుంచి 100000 వరకు, పాశ్చరైజేషన్ చేసిన తర్వాత వినియోగదారులకు చేరిన తర్వాత 10000 నుంచి 50000 వరకు సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్నా గాని నాణ్యమైన పాలుగానే మనం పరిగణిస్తుంటాం. ముఖ్యంగా FSSAI అనేది, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ఏదైతే పాల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే సంస్థ ఉందో, అవి చెప్పే పద్ధతులు ఏంటంటే ఆవు పాలైతే కనీసం 3% 2% ఉండాలి, అదేవిధంగా SNF అనేది కనీసం 8% ఉండాలి, అదేవిధంగా గేదె పాలైతే కనీసం 5% 8% ఉండాలి, 9% SNF ఉండాలి. ఇది ఉండాలి అంటే దీంట్లో ఎలాంటి కల్తీ జరిగినా గానీ ఈ యొక్క 8% గానీ ఆ తర్వాత SNF గానీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పశువుల ఆరోగ్యము, పశువు కొట్టాల యొక్క పరిశుభ్రత, పాలు పితికే వ్యక్తి యొక్క ఆరోగ్యము, పాల పాత్రల శుభ్రత, శుభ్రమైన నీరు, ఇలాంటి అన్ని దృష్టిలో పెట్టుకుని పాలను గనక సేకరించినట్లయితే అది తాజాదనంతో పాటు ఉంటుంది. అదేవిధంగా పాల ఉత్పత్తులు తయారు చేసినప్పుడు కూడా అవి కూడా మంచి తాజాదనంగా ఉంటాయి. లేకపోతే చాలా వరకు మనం చూస్తుంటాం పాలల్లో ముక్కిపోయిన వాసన వస్తుంటుంది. కారణం ఏంటంటే అది చాలా వరకు నిల్వ ఉంచడము, అదేవిధంగా వెంటనే దాన్ని చల్లబరచకపోవడము, దానివల్ల పాలల్లో ఉన్న బ్యాక్టీరియా అనేది సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయి పాలు చెడిపోవడానికి, పాలల్లో ఆమ్లత్వం పెరగడానికి కూడా కారణాలుగా మారుతూ ఉంటాయండి.
1: సార్, ఇప్పటివరకు మీరు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ప్రాముఖ్యతను చెప్పినారు, అట్లనే పాలు కలుషితం కావడానికి గల కారణాలు, అట్లనే నాణ్యమైన పాలు అంటే ఏంటి చెప్పారు. మరి పాల నాణ్యతను నిర్ధారించడానికి చేసే పరీక్షలు ఏముంటాయి, వాటి గురించి చెప్పండి.
0: ముఖ్యంగా డైరీలలో పాలను రాగానే దానికి రంగు రుచి వాసన పరీక్ష అనేది చేస్తూ ఉంటారు. తర్వాత క్లాట్ అండ్ బాయిలింగ్ అంటే ఒక చిన్న పరీక్షణాళికలో కొద్దిగా పాలను తీసుకుని వేడి చేసి అది గనక విరిగిపోతే అది పాలు విరిగిపోయినట్టు నిర్ధారిస్తూ ఉంటారు. ఆ తర్వాత ముఖ్యంగా చేసేది ఎసిడిటీ అంటే ఆమ్లత్వం. ఈ ఆమ్లత్వాన్ని నిర్ధారించడం వల్లనే మనం పాలు బాగున్నాయా లేవా అనేది మనం నిర్ధారిస్తాం. ఇదే కాకుండా ముఖ్యంగా చాలా వరకు ఏదైతే కొంతమంది కల్తీ చేస్తుంటారో, వంట చూడగాని, చాకలి చూడగాని, ఆ తర్వాత పిండి పదార్థాలు, నీళ్లు ఇలాంటి పరీక్షించడానికి లాక్టోమీటర్ కానీ మిగతా కొన్ని రసాయనాలతో పరీక్షలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పాలలో 8% కనుక్కోవడానికి గతంలో గర్భర్ పద్ధతి అనేది వాడేవాళ్ళు, తర్వాత మిల్కో టెస్టర్లు అనేవి వచ్చాయి, తర్వాత ఇప్పుడు మిల్క్ అనలైజర్లు అనేవి కూడా వచ్చాయి. అంటే ఆధునిక కాలంలో మన యొక్క అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని మనం ఇప్పుడు మిల్క్ అనలైజర్ల మీద అంటే దాదాపుగా 100,000 రూపాయల వరకు విలువైన ఈ యొక్క మిషన్ల ద్వారా పాలల్లో 8% అదేవిధంగా పాలల్లో 0% కూడా కనుక్కునేది, ఆ తర్వాత కనబడేటట్టు డిస్ప్లే ఉండేటట్టు పద్ధతులు వచ్చాయి. కాబట్టి ఈ పద్ధతుల ద్వారా ఫాటోమేటిక్ మిషన్లు కానీ ఇలాంటి మిషన్ల ద్వారా పాలల్లో 8% నిర్ధారించగలుగుతాం. అదేవిధంగా పాలల్లో SNF శాతాన్ని కూడా నిర్ధారించి దాని ద్వారా పాడి రైతుకు చేరాల్సిన ధరను, అంటే మంచి పాలకు మంచి ధర ఇప్పించే ఉద్దేశంతో ఏదైతే ఈ పరీక్షలు చేస్తూ ఉంటామో దాని ద్వారా మంచి పాలకు మంచి ధరను అందించడానికి సహకార డైరీలు అనేవి ఎప్పుడు మరి పాడి రైతుల సేవలో ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాయి.
1: పాలలో SNF పెరగడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా ఉంటే చెప్పండి వాటి గురించి.
0: ఇంతవరకు మనము ఫ్యాట్ గురించి చెప్పుకుంటున్నాం, కానీ ఫ్యాట్ తో పాటు అంటే వెన్నతో పాటు వెన్నేతర ఘన పదార్థాలు అనేది ఏదైతే చెప్పుకున్నామో, అంటే SNF అనేది చెప్పుకున్నామో, అది పశువులకు అందించే ఆహారంలో ప్రోటీన్లు పోషకాలు లేకపోవడం వల్ల ఈ SNF అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా లవణ మిశ్రమాన్ని పశువులకు ఆహారంతో పాటు అందించకపోవడము, అధిక ఉష్ణతాపం వలన కూడా SNF తగ్గుతూ ఉంటుంది. ఆవులు గేదెలకు పోషకాలు గల పశుగ్రాసాల మేపుతో SNF అనేది పెరుగుతుంది. ముఖ్యంగా SNF పెరగాలంటే రోజు 20-30 కిలోల పాడి పశువులకు గడ్డి, ఎండు మేత, ఆ తర్వాత పప్పు జాతి గడ్డి మేపాల్సి ఉంటుంది. సాయంత్రం పాలు పిండిన తర్వాత 10 కిలోల ఎండు మేత మేపడం ద్వారా కూడా SNF పెంచవచ్చు. సగటున పాలిచ్చే పాడి పశువు కనిష్టంగా రోజుకు 4 కిలోల దాణా మేపడము, పాల ఉత్పాదక శక్తిని బట్టి ఈ మోతాదుని పెంచుతూ చేస్తే SNF కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తగు మోతాదులో పల్లి చెక్క లేదా మార్కెట్లో దొరికే పత్తి చెక్క ఏదైతే ఉంటుందో అది, మొక్కజొన్న పొడి, దీన్ని కూడా మేపడం వల్ల SNF అనేది పెరుగుతూ ఉంటుంది. తగు మోతాదులో మినప పొట్టు కానీ వరి తవుడు కానీ మేపడం వల్ల కూడా SNF పెరుగుతూ ఉంటుంది. రోజు ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా, ఇప్పుడు మనకు పక్కనున్న నిర్మల్ జిల్లాలోనే గిరి విజయామిన్ అనేది ఏదైతే మనం ఒక కర్మాగారాన్ని స్థాపించుకున్నాం. ఇది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సహాయంతో విజయ డైరీలో మనం తయారు చేస్తున్నాం. ఇలాంటి ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా రోజుకు 50 గ్రాముల మోతాదులో పాడి పశువులకు అందించడం వల్ల కూడా SNF పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా పాడి పశువుకు రోజుకు 30 లీటర్ల వరకు మంచి పరిశుభ్రమైన నీటిని అందించడం వల్ల కూడా SNF పెరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా పాలలో ఉన్న వెన్న శాతంతో పాటు SNF ను కూడా పెంచుకోవడం వల్ల పాడి రైతులకు ఈ యొక్క 2-axis ఫార్ములా అంటారు దీన్ని, ఫ్యాట్ అండ్ SNF, దీన్ని 2-axis అంటే ద్వైపాక్షికంగా ఉండే ఈ యొక్క సూత్రం ద్వారా పాడి రైతులకు మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులు ముఖ్యంగా పాలలో ఎలాంటి కల్తీ చేయకుండా, నీళ్లు కలపకుండా మంచి పాలను కనుక తెచ్చినట్టయితే మంచి ధరను పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, విజయ డైరీ కావచ్చు ఇంకా ఏ సహకార డైరీకైనా పాలు పోసే రైతులు ఈ అంశాలను గుర్తులో పెట్టుకుని ముఖ్యంగా ఫ్యాటు SNF అనేది ఏదైతే ప్రకృతి మనకు అందించిన ఆహారాన్ని కలుషితం చేయకుండా వినియోగదారుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేసి నాణ్యమైన పాలను వినియోగదారులకు అందిస్తే ఆరోగ్యవంతమైన భారతావని ఉదయించే అవకాశం ఉందమ్మా.
1: పాల ధర నిర్ణయించడంలో SNF పాత్ర, దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు పాల ధర నిర్ణయించడంలో SNF ప్రాముఖ్యత గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో జి జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు యోసం, యోసందారుల కార్యక్రమం. పంట కోతల తర్వాత మిగిలిన అవశేషాలను చాలామంది రైతులు కాల్చివేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భూసారం తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. పంట వ్యర్థాలను కలియదునడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరిగి తర్వాత వేసే పంటలకు ఉపయోగపడతాయి. మరి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
5: ఇప్పటికే పలు రకాల పంటలు కోతకు వచ్చేసినాయి. తర్వాత కొందరు తాము సాగు చేసిన పంటల్ని కోసేసి వచ్చే సాగు కోసం భూములు కూడా సిద్ధం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో, పంట అవశేషాల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులను గురించి తెలియజేయడానికి శాస్త్రవేత్త రఘువీర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా పంట అవశేషాల గురించి చెప్పండి. ఏ రకాల అవశేషాలు ప్రస్తుతం మనం గమనిస్తున్నాం పంట పొలాల్లో, మళ్ళీ వాటిని ఏ రకంగా మనం వాడుకోవాలి అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా ఈ పంట అవశేషాల గురించి చెప్పండి.
6: ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఆదిలాబాద్ జిల్లాలకు వచ్చేసరికి రైతులు పత్తి పంటను చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారండి. మనకు సుమారుగా 400,000 ఎకరాలు మనం పత్తి పంటను సాగు చేస్తున్నాం. ఇది జూన్ లో విత్తుకుంటారు. కొందరు రైతులు ఏంటంటే నీటి వస్తున్న వారు నవంబర్ లో డిసెంబర్ లో తీసేసి ఇంకో పంట శనగ గానీ లేదంటే జొన్న గానీ వేసుకోవడం, లేదంటే నువ్వులన్నీ వేసుకోవడం జరుగుతుంది. ఎవరికైతే నీటి వసతి లేదో అలాంటి రైతులు ఏం చేస్తారంటే ఈ పత్తి పంటనే మనకు మార్చి చివరి వరకు కొనసాగించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంతకుముందు అనుకున్నట్టు నీటి వసతి ఉన్న వాళ్ళు మాత్రం ఈ శనగలు లేదా జొన్న లేదంటే నువ్వులు లాంటి పంటలు వేసుకుంటారు. సో ఏందైతే అంటే ఒక్కసారి మనం పత్తి ఏరేసిన తర్వాత ఈ పత్తి కట్ట ఏదైతుందో దాన్ని రైతు సోదరులు అనేది వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా ఒక దగ్గర కుప్ప వేసి కాలపెట్టడము చేయడం జరుగుతుంది. అలాగే ఈ మన కందులు కూడా కొన్నిసార్లు మనకు లేట్ హార్వెస్టింగ్ వచ్చిన కందులు ఏవైతుంటాయో వాటిని కూడా ఒక్కసారి మనకు థ్రెషింగ్ అయిన తర్వాత వాటి యొక్క కట్టెని కూడా మనము పాడేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ జొన్నని ఈ పాడి పశువులను వారు పశువులకు మేతగా ఇవ్వడం జరుగుతుంది. అదే మన శనగ చూసుకున్నట్టయితే లేదంటే నువ్వులు చూసుకున్నట్టయితే వాటిని కూడా మళ్ళీ మనం కాలపెట్టడము పారేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ సమయంలో ఈ పంట అవశేషాలు అంటే పత్తి కట్టే, జొన్న, అలాగే శనగ, అక్కడక్కడ నువ్వుల యొక్క అవశేషాలను మనకు గమనించడం జరుగుతుంది.
5: అయితే ఇప్పుడు మనం ఈ పత్తి పంటకు సంబంధించిన అవశేషాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పత్తి కట్టే మిగిలిన తర్వాత పొలంలోనే కొందరు కాల్ చేస్తూ ఉంటారు కదా, అట్లా కాల్ చేయొద్దు అని అంటారు కదా, మరి ఆ దాన్ని ఏ రకంగా మనం వినియోగించుకోవాలో చెప్తారా?
6: మనకు పత్తిలో అంటే ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే మనం పత్తి ఏరిసిన తర్వాత మనకు సుమారుగా ఒక 10 టన్నుల వరకు ఆ పంట వ్యర్థం అనేది ఉంటుంది. ఏదైతే మనం పత్తి కట్టి అంటామో సుమారుగా 10 టన్నుల వరకు ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు పత్తికి మనం అందించే ఎరువులు ఏవైతే ఉంటాయో అవి మనకు పత్తి యొక్క కట్టెలు కూడా ఉండిపోతాయి. కాబట్టి మనం ఒకవేళ కాల్చినట్టయితే ఏమవుతుందంటే అది వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. సెకండ్ ఏమవుతుందంటే గాలి కాలుష్యం.

0: క్షం అవుతుంది మనం అంటే కాలు పెట్టడం వల్ల. మూడోది ఏంటంటే ఈ విధంగా మనం కాలు పెట్టడం వల్ల మనం భూమిలోకి తిరిగి అందించే పోషకాలు అన్నట్టు ఏవైతున్నాయో వాటిని కూడా మనం వ్యర్థం చేసినట్టు అవుతుంది. సో రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ పత్తి కట్టెని ఏదైతుందో పత్తి ఎరిగిన తర్వాత వీలైతే అందులోనే కలియదునండి రోటవేటర్ సహాయంతో, లేదంటే మనకు కాటన్ షెడ్డర్ కూడా ఉంటుందండి. కాటన్ షెడ్డర్ ఏమవుతుందంటే మనకు పత్తి కట్టెని కట్ చేస్తూ దాంతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అది భూమిలోనే పడిపెట్టు చేస్తుంది. అదే ఒక రొటవేటర్ తో అంటే కొంచెం పత్తి కట్టెల సైజ్ అనేది పెద్దగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. లేదు మనం పత్తి కట్టెల్ని భూమిలో కలియదునే దలుచుకోవడం లేదు అంటే వాటిని ఒక దగ్గర జమ చేసిన తర్వాత కాల్చకుండా ఈ వానపాముల ఎరువు తయారీ కోసం అన్న, లేదంటే వేస్ట్ డికంపోజ్ లాంటి మందులు స్ప్రే చేసి వాటిని కరిగించేసి మళ్లీ మనం వాటిని ఎరువులుగా సేంద్రియ ఎరువులుగా మనం భూమిలో వేసుకున్నట్టయితే భూమి యొక్క సారవంతం పెరిగి మనము ఎరువుల పైన మనం చేసే ఖర్చు కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు నేల యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పటికి కూడా పత్తి కట్టె ఎవరైనా తీయకపోయినా లేదంటే కాల్చకపోయినా వాటిని కాల్చకుండా ఒక దగ్గర జమ చేసి లేదంటే చెట్టు కింద నీడలో లేదంటే కొట్టంలో కింద ఇక్కడ నీడ అంటే డైరెక్ట్ ఎండలిన ప్లేస్ లో పెట్టేసి మంచి వానపాముల బెడ్ ఏదైతే ఉంటుందో వానపాముల తయారీ కోసం దాంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసినట్టయితే మంచి వానపాముల ఎరువు అనేది మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే కాటన్ షెడ్డర్ తో డైరెక్ట్ గా ఉన్న ఫీల్డ్ లోనే మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పాడేసుకోవచ్చు. దాని తర్వాత మనము ఒకసారి కలియ దున్నుకున్నట్టయితే మంచిగా కుళ్ళిపోయి మనకు మంచి నేల యొక్క సారవంతత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంత ముందు అన్నట్టు మనకు ఒక ఎకరానికి 10 టన్నుల పత్తి కట్టె వస్తుంది కాబట్టి ఒక క్వింటాల్ లో మనకు ఎంత లేదని 1-2% నత్రజని 2-3% పొటాషియం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా కూడా నేల యొక్క సారవంతాన్ని మనం పెంపొందించే అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఇది ఈ పత్తి పంటకు సంబంధించిన అవశేషాల గురించి, అంటే ఈ పత్తి కట్టెతో ఇక మిగిలింది ఈ జొన్న పంటకు సంబంధించిన అవశేషాలు కూడా మిగులుతాయి కదా, మరి దీన్ని ఎట్లా మనం వినియోగంలోకి తెచ్చుకోవచ్చు?
0: సో ఈ జొన్న అనేది మనకు సాధారణంగా ఎవరికైతే పాడి పశువులు ఉన్నాయో వాటిని ఏంటంటే మనం జొన్న కోసేసిన తర్వాత దీన్ని ఎండుగడ్డిగా లేదంటే పచ్చిగడ్డిగా కూడా రైతులు పాడి పశువులకు అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనము ఈ అదనపు ఖర్చు ఏం చేయకుండా మనకు పొలంలో మన చేనులో పండిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుని రీయూటిలైజేషన్ అంటారు దీన్ని, సద్వినియోగం వేస్ట్ కాకుండా దాన్ని వాడినట్టయితే మనకు ఈ పాడి పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరగడము అదే విధంగా మంచి దానాలాగా దొరుకుతుంది. కాబట్టి వాటి యొక్క ఆరోగ్యం కూడా నిలకడగా ఉండి మంచిగా మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు మనకు రాబోయేది మనకు మెయిన్ సీజన్ కాబట్టి ఏ రైతులైతే మనకు ఈ ఎడ్ల సాయంతో నేల తయారు కింద చేసుకుంటారో వాటికి కూడా మంచి ఆహారం దొరికి పౌష్టికంగా ఉండి నేల యొక్క తయారులు అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడానికి ఈ జొన్న యొక్క సొప్పు అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఒకవేళ పాడి పంటలు లేని రైతులు ఎవరైనా ఉంటే దీంతో పాటు మనము ఇలా ఈ పాడి పశువులకు కాకుండా మనం వీటితో మంచి నాణ్యమైన ఎరువులు కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటినే తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం ఈ వానపాముల ఎరువు తయారీలో కూడా మనం దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ జొన్న సొప్పు ఏదైతే మిగిలిపోయింది ఉంటుందో దీంతో ఇటు దానాగా వాడుకోవచ్చు, ఇటు ఎరువు తయారీ కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే రెండు తీర్ల దీంతో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శనగకు సంబంధించి కానీ నువ్వుకు సంబంధించిన పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో మనం పంట తీసిన తర్వాత కోత తర్వాత వాటిని ఏ రకంగా ఉపయోగించవచ్చు, వాటి వినియోగ సంబంధించిన పద్ధతులు చెప్తారా?
0: ఈ పత్తి మరియు జొన్నలకు కాకుండా ఈ శనగ పంట విడతం ఏదిందండి త్వరగా కుళ్ళిపోతుంది, అంటే డైజెషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కాబట్టి వీటిని ఏం చేయాలంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాటిని తీసుకొచ్చి ఎలాగో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈ వానపాముల ఎరువులు తయారీలో వాడుకున్నట్టయితే మనకు తొందరగా కుళ్ళిపోయి అంటే మనకు 2.5-3 నెలల వ్యవధిలోనే మంచి ఎరువుగా తయారైపోయి మనం మళ్ళీ తిరిగి దాన్ని సేంద్రియ ఎరువులాగా వాడుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నువ్వుల్ని కూడా మనం ఇదే విధంగా తీసుకొచ్చి వాడుకోవచ్చు. సో ఇవి కాకుండా కొన్నిసార్లు ఏమైతుందంటే ఇప్పుడు మనకు ఒకే రకమైన పంటను దీర్ఘకాలంగా లేదంటే సోయా తర్వాత శనగ దీన్ని రిపీట్ చేయడం, లేదంటే పత్తి పంటని జూన్ లో వేసి మార్చి దాకా పొడగించడం, లేదంటే పత్తి పంట వేసిన తర్వాత వెంటనే జొన్న లాంటిది వేసి మళ్ళీ పత్తి జొన్న ఈ పంట సరళి అనేది ఒకే రకం విధంగా ఉన్నట్టయితే మనకు ఈ భూమిలో వాటి యొక్క ఈ పురుగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గుడ్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే ఈ మొత్తం పంట తీసేసిన తర్వాత మంచి లోతు దుక్కులు వేసవి లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఏ విధమైన కీటకాల గుడ్లు గాని ఏ అవశేషాలు ఏమున్నా కూడా అవి బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు భూమిలో మనం ఏంటంటే హార్వెస్ట్ చేసేది పై భాగాన్ని, భూమి పైన ఉన్న భాగాన్ని మనం కోస్తాం కాబట్టి ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలో ఉండిపోతుంది. ఆ వేరు వ్యవస్థ పైన ఈ కొన్ని సూక్ష్మ కీటకాల యొక్క గుడ్లు గాని లేదంటే కొన్ని సూప్తావస్థలకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఒకవేళ మనం ఆ ఏవైతే వేరు వ్యవస్థ మిగిలిపోయిందో దాన్ని తీసేసినట్టయితే భూమిలో నుంచి వాటి యొక్క ఉధృతిని తగ్గించి అదేవిధంగా ఈ మనకు రాబోయే వానాకాలంలో ఎక్కువ అధిక ఉష్ణోగ్రతల వల్ల గుడ్లు పైనకొచ్చిన గుడ్లు కానీ పూపదశలో ఉన్న పురుగులు కానీ అవన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా పంట వ్యర్థాలని మనం భూమిలోనే ఉండనీయకుండా తీసేసినట్టయితే మనము నేల ఆరోగ్యంతో పాటు ఏవైతే మనకు రాబోయే కాలంలో వచ్చే పురుగుల యొక్క ఉధృతి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే కొంతవరకు పంటలని ఈ చీడపీడల నుంచి కాపాడుకోవడానికి పనికి వస్తుంది ఈ పద్ధతిలో. ఈ పత్తి తర్వాత జొన్న శనగ నువ్వు ఈ సంబంధించిన పంట అవశేషాల యాజమాన్యం గురించి మాట్లాడుకున్నాం. మొత్తం మీద ఈ మొత్తం అవశేషాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్ని పాటించడంలో ఏ రకమైన పద్ధతులు పాటిస్తే రైతులకు మేలు జరుగుతుందో సూచిస్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మనం పంట తీసుకునే దశ అండి. ఇప్పుడు మనం పత్తి ఏరేసిన తర్వాత వెంటనే తీసినట్టయితే పచ్చి ఉంటది. సో దాని వల్ల ఏమైందంటే మనకు కట్ చేయడంలో కొంచెం కష్టంగా ఉంటది. సో రైతు సోదరులు ఏం చేయాలంటే ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఎండనిచ్చిన తర్వాతనే దాన్ని మనము కట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు కాటన్ పుల్లర్స్ కూడా వస్తున్నాయి. సో ఒక్కసారి పంట ఎండిపోయింది అనుకోండి దాంతో ఈజీగా మనము పంటని అప్రూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే వారం 10 రోజుల తర్వాత డైరెక్ట్ గా ఇంతకుముందు అన్నట్టు కాటన్ షెల్టర్ అనే ఒక కొత్త పరికరం ఉంది. సో దాంతో కూడా వాళ్ళు ఈ పత్తి కట్టెని భూమిలోనే కలే దున్నుకోవచ్చు. లేదు అంటే రొటావేటర్ తోని కూడా మనము ఒక్కసారి కొద్దిగా ఎండిన తర్వాత దాన్ని కలే దున్నట్టయితే మంచి లాభాలు ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకు పత్తి కట్టెలు ఉన్న తేమ యొక్క శాతాన్ని చూసుకొని తదనుగుణంగా మనం ఏం చేయాలో దాన్ని నిర్ణయించుకోవాలి. దాంతోపాటు జొన్న కూడా కొందరు రైతులు ఏంటంటే పశువులకు పచ్చి జొన్నని లేదంటే ఎండుగడ్డిని ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళు ఏ విధంగా పశువులకు దానాలు ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ పచ్చి గడ్డి ఇవ్వాలనుకుంటే త్వర త్వరగా మనకు జొన్న కోత తర్వాత వెంటనే దాన్ని కట్ చేసి చూపు వేసేసి పశువులకు అందించాలి. లేదు అంటే ఎండుగడ్డి అంటే కోసిన తర్వాత వారం 10 రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా ఎట్లా ఎండిపోతాయి కాబట్టి దాని తర్వాత కట్ చేసి చూపేసి ఇచ్చేయాలి. అదే ఈ శనగ లాంటి పంట ఏమైందంటే కొంచెం మనకు శనగలో పోతే కొంచెం పుల్లు రావడం దురద లాంటిది పోస్తాయి కాబట్టి కొద్దిగా ఎండిన తర్వాతనే అఫ్ కోర్స్ మనకు హార్వెస్టింగ్కే మొత్తం ఎండిపోతాయి కాబట్టి కోసిన తర్వాత డైరెక్ట్ గా దాన్ని మనము ఈ వానపాముల తయారులో వాడకుండా ఒక వారం 10 రోజులు నీడలు ఎండబెట్టేసి దాని తర్వాత ఇచ్చినట్టయితే క్వాలిటీ వానపాముల ఎరువులు మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా ఈ పంట అవశేషాలకు సంబంధించిన యాజమాన్యంతో పాటు ఈ యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతుల గురించి చక్కగా చెప్పిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇప్పటిదాకా మీరు పంట అవశేషాల యాజమాన్యం పాటించవలసిన పద్ధతుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో కే లేని పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట.
3: నేల తల్లి పైన మొక్కలే కాదు, మహావృక్షాలే కాదు, పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడి లాంటిది, ఒడి లాంటిది. ఆ నేల తల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలో.

0: ఇంతటితో ఇలాంటి ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమం సమాప్తం. ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి 7:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విన్న ముచ్చట్లు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:00 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిల జీవన ఎరువుల ప్రాముఖ్యత వాడే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షిన ఖరీఫ్ ముందు వ్యవసాయ పనుల గురించి బేలా మండలం సిరిసన గ్రామానికి చెందిన ఖ్యాత మణిరెడ్డితో ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:40 కావస్తోంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో జెన్నెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్ జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025 స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి కాబట్టి. సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
2: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
3: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాల్లో అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో

0: అలానే ఒక మోటార్ పంప్ని ఐఓటీ ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్ కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్ గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్ లో వీళ్ళకి పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్ లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్ లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్ లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేజ్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేజ్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్ గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేజ్ ఆర్డర్ ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్ కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్ కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్, ఇన్నోవేటర్స్ కి మనము టైర్ 2, టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్ కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న, డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ 2, టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్ కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ లో కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లక్షల వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్

0: స్కీమ్ అని చెప్పేసి. సో ఈ మైటీజెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్ కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్ గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్ కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్ లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనెసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్ కి ఈక్వలెంట్ గా 50 లక్షలు మీరు గనక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్ లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనెసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరం అయితాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్ లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటీ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటీ రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటీ సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక IoT డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్ లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్ గా ఒక తక్కువ స్టేజ్ లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్న వాళ్ళు ఎలిత్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం గానీ వాళ్ళకి స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్ లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్ కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్ గా ఒక ఫస్ట్ ఫేజ్ లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్ కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ ని ఒక నెక్స్ట్ స్టేజ్ కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్ కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసం. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్ గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

वो शाहरुख। ఇది సినిమా పాటల జోరు. హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా, మీరు కూడా మాకు ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటల్ని అడిగి వినడానికి సిద్ధంగా ఉండాలా? మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయాలా? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా భద్ర సినిమా నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన ఈ పాట విందాం.

కళ్ళు చూసి కుళ్ళు కోద కలువ భామ ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా మీరుంటున్నారు ఓషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి శాంతి నగర్ నుంచి సురేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
4: హలో, శుభ సాయంత్రం సార్.
3: నమస్కారం అండి, శుభ సాయంత్రం. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు? మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
4: నేను వెంకటేష్ గారిని సార్, నాకు వెంకటేష్ లక్ష్మీ మూవీ అంటే చాలా ఇష్టం. అందులో నేను పుట్టిందేమో నీ కోసం ఆ సాంగ్ కావాలి సార్.
3: తప్పకుండా వినిపిస్తాం. మీరు ఏం చేస్తుంటారు?
4: ఇంటర్ అయిపోయింది సార్.
3: ఇంటర్ అయిపోయింది, మరి ఇప్పుడు డిగ్రీకి పోతారా, ఎటు పోతారు, వెబ్సైట్ కి పోతారా?
4: అది ఉన్నా సార్, ఎంట్రన్స్ అయితే రాసిన చూడాలి.
3: సరే, మంచిదండి సురేష్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన లక్ష్మి సినిమా నుంచి ఈ పాట వినిద్దాం.
4: ఓకే.

0: మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా మెరిట్నరు ఊషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం నుంచి నాగేశ్వర ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
2: హలో సార్, నమస్తే అండి.
1: నమస్తే అండి నాగేశ్వర, ఎట్లున్నారు?
2: బాగున్నానండి.
1: ఏం చేస్తుంటారు సార్ మీరు?
2: నేను లోగడ రేడియో RNTV, రేడియో అండ్ టీవీ టెక్నీషియన్ అండి.
1: ఆహా, అంటే మీ షాపునే రేడియో పెట్టుకుని వింటా ఉంటారు మా కార్యక్రమాలు?
2: మీ కార్యక్రమాలు 1968 దగ్గర నుంచి రేడియో శ్రోతని, రేడియో మెకానిక్ ని.
1: చాలా మంచిదండి. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: నేను ఈరోజు హుషారుకు ఫోన్ చేశానండి. నాకు ప్రేమ్ నగర్ సినిమాలో తీట తీట తెలుగులో,
1: చాలా బాగుంది వాయిస్
2: అది పాటని. అయితే నేను ఈ వేసవి కాలంలో మనకి కలువలు కనపడవు చెరువులలో గాని కుంటలలో గాని, వర్షాకాలం అది కనిపిస్తా అంటే గణేష్ ఉత్సవాలప్పుడే ఎక్కువ కనిపిస్తుంటాయి. అయితే దాని గురించి నేను చిన్న మాట చెప్తాను సార్.
1: చెప్పండి.
2: తెల్లవారుజామున తెలిమంచుతో తడిసి మెరిసిపోతున్న తెల్ల తెల్ల ముత్యాల సరిదండ విప్పారి విరబూసి రెక్కలాచుకుని ఎదిరి చూస్తున్న ముద్దొచ్చే లేలేత కూరెమ్మ ఆకు చాటున ఒదిగి ఆత్రంగా ఎదిగి నీళ్లలో పూల కుండీల కొండలలో విప్పార్చు కన్నులతో ఎదురు చూస్తున్న ముద్దొచ్చే తెల్ల తెల్ల కుసుమాల కమలాల కలువలు.
1: చాలా బాగుందండి, ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు కోరిన పాట విందామా?
2: ఉన్నది కానీ తర్వాత.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
0: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు హుషారు. ఇది సినిమా పాటల కోసం సాగే షికారు. ఈ కార్యక్రమం 8:40 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేసి పాటలాడవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950-81, మరొక నంబర్ 2300-81. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మరి ఇప్పుడు విందాం ఆంధ్రావాలా సినిమా నుంచి చక్రి కౌసల్య పాడిన ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో.
4: హలో,
3: నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు?
4: నమస్తే సార్, మాది బెల్లూరి.
3: మీ పేరు?
4: వర్ధన్ రెడ్డి.
3: వర్ధన్ రెడ్డి గారు, చెప్పండి, ఏ పాట వింటారు?
4: అబ్బాయి సినిమా నుంచి.
3: అబ్బాయి గారు తప్పకుండా వినిపిస్తాం. ఏం చేస్తుంటారు మీరు? ఇంతకు ముందు మరి ఏ పంటలు వేసిండ్రు? ఇప్పుడు ఏమన్నా పంటలు ఉన్నాయా? అంటే మీరు ఖరీఫ్ కు రెడీ అవుతున్నారు? దుక్కిగింత అయిందా మరి? మరి అంటే మీరు ఇప్పుడు ట్రాక్టర్ తో చేస్తున్నారు కదా, ఇంతకు ముందు నాగలతో చేసేది ఎడ్లు కట్టి, మీరు ఎట్లా చేసిండ్రు? అంతేనంటారా? మంచిదండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన అబ్బాయి గారు సినిమా నుంచి వెన్నెలకి ఏం తెలుసు అనే పాట విందామా మరి?
4: అవునండి, థ్యాంక్ యూ.
3: పాట వచ్చేసింది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటలను అడగచ్చు. ఫోన్ చేసిన ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మన ఈ కార్యక్రమానికి బోరజ్ నుంచి రమేష్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. రమేష్ గారు, ఎట్లున్నారు?
1: నమస్తే సార్.
0: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఏదైనా పాటనా? తప్పకుండా వేస్తాం. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తుంటారు.
0: వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు పంటలు ఏమైనా ఉన్నాయా?
1: ఇప్పుడు ఏం లేదు సార్.
0: ఇంతకు ముందు ఏం వేసిండ్రు?
1: ఇంతకుముందు
0: జొన్న. మరి మళ్ళీ ఏం వేస్తారు? జొన్న అయినా ఇంకేదైనా వేస్తారా?
1: పత్తి సోయా.
0: పత్తి సోయా. పోయిన సంవత్సరం పత్తి ఎట్లా ఉండే? మరి వర్షాలు బాగా పడ్డాయి కదా. సరే, మంచి అండి రమేష్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట విందామా మరి ఇప్పుడు? చెప్పండి. వీరందరి కోరికపై ఇప్పుడు సుందరకాండ సినిమా నుంచి నవ్వవే అనే పాట

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.

ఎఫ్ఎం మనస్ నిండా మీరింటున్నారు ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. తీవ్రమైన ఎండ నుంచి ఇంటికి రాగానే వెంటనే చల్లటి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారడంతో గుండెపై ఒత్తిడి పడి రక్తపోటులో మార్పులు వస్తాయి. దీనివల్ల కళ్ళు తిరగడం లేదా స్పృహ తప్పడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎండ నుంచి వచ్చాక కనీసం 20 నుంచి 30 నిమిషాలు విశ్రాంతి తీసుకొని శరీరం సాధారణ స్థితికి వచ్చాక గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. మరి ఇప్పుడు విందాం రాజా సినిమా నుంచి మనో చిత్ర పాడిన ఈ పాట.

ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు ఫోన్ గలనల్లో రేపొదుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, మళ్ళా న్యూస్ 8:09 అదైనాక స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, మళ్ళా పుస్తకంతో కార్యక్రమంలో 9:30 కలుద్దాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 9 గంటలు దాటి 30:12. పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలు వినిపించే కార్యక్రమం ఇయల్ల కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం.

పాముకు పారావెయ్యి, తూలే పాముకు తునుకాలయ్యి, బద్దా పేరు ఏమీ పేరు, బద్దా పేరు భద్రాచలం, మిట్టా పేరు ఏమీ పేరో, మిట్టా పేరు మిర్తివాడ, అత్తా పేరు ఆకు జులుక, కొడుకు పేరు కోమలింగం, కూతురు పేరు గుబ్బాలమ్మ. ఉసిరిక దొర్ర వంటి గుండెలో పసిరికల వంటి కోరికలు. తుమ్మిదల వలె ఆడే బంగారాన్ని చూచి ముచ్చట పడుతుండగానే బంగారాల బాలుడు కలిగేట, చిరునామాలన్నీ చెప్పి పారిపోతున్న ముద్దాయిని శిక్షించమనే కేకలు. భూమికి తగిన వ్యవసాయం, బుద్ధికి తగిన ఆనందం.

నల్ల మందు, తెలిసి తెలియని వయస్సు, తోటివాళ్ల ప్రోత్సాహం, పెంపకం ప్రభావం, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఈడు జోడ చూడని సంబంధాలు, వీటి గాథలు ఇటువంటివి కాక కొత్త కోడలకు భర్త ఆదరణ లోపించి అత్తమామ ఆరళ్ళు ఎక్కువై వేనం దాటిపోతూ ఉంటారు. ఈ అవ్యక్తంగా చాంచల్యాన్ని వ్యక్తపరిచే పాటలు, ఇంకా కొన్ని పాటలు విందాం. ఆ ఆ ఆ నైన బుడ్డి కాయ కాసిది, కాయలోన కన్య పెట్టె కరిగిపోయిది, కాగుండా నీళ్లతోడి కడుగుకుంటిని, పొరుసరుడ్డ ఆకుతోని తుడుచుకుంటిని, ఆడు ఆడు కన్య పిట్ట కడువు డువ్వు డువ్వు, అత్తమామ సంతకెడితి చెరలు టివ్వు టివ్వు, బొక్కెత్తెర కన్య పిట్ట బోనమిచ్చెనా, కాలిపోయిన బోనం కడుపు డివ్వు డివ్వు. కన్యపిట్ట తోకను ఎప్పుడూ ఆడిస్తుంది. అటువంటి చపల బుద్ధికి దొరికిన ఆటవిడుపుని గూర్చి మేళమాడడం ఈ పాట.

మగడు సరసుడు సోగ్గాడు అని చెప్పుకోవడం ఒక ముచ్చట, సవతివే అని తిట్టడం పొగరిక్కిన దానిని సాధించే తిట్టు, చింకులు బుంకులు సింగారించుకుని మగని జాడ వెళ్లే నెమలి అవిసారిక, దారిలో ఎదురైన జంతువులను ఏనుగు

ఎత్తుమోర, గుర్రం గుంటికాలు, డొక్కికి దొర్రకన్ను అని వంకలు పెడుతూ పోతుందట. వదినతో మరిది వరసలు, మరదలతో భావసరసం, అల్లుడికి అత్తమీద ఆశలు, తాతా మనుమరాలు, కూతురు కూతురు పరాచికాలు, ఎంత చిన్నదైనా మేనల్లుడికి కూతురును మాటల్లో కట్టిపెట్టడం, ఇవన్నీ గిరిజనుల నుండి జానపదులు నాగరికులకు ఇష్టమైన సరసాలే. ఈ అంతర్గతమైన కాంక్షలతో మానవజాతి ఇంకా పంకం వదలని పద్మమే. గిరిజన సమాజంలో కూడా ఆడవారిది రెండో స్థానమే కాబట్టి తమకు సందు దొరికినప్పుడు వారు పురుషుడికి రెండో స్థానం ఇస్తూ ఆట పట్టిస్తారు. సంకానున్నా చిట్టి చెడగలు గుబ్బట్లాగు దప్పి సెడగలా. ఓ కుర్రాడు సంకలో సెడగలంటే చిన్న కల్లుడిప్పలు వేసుకుని వస్తున్నాడు. ఏమిటివి సంకలో ఉన్నాయి? గుబ్బట్లాకు, నీ గర్ల్ ఫ్రెండ్స్కు దప్పి సెడగలా, వాళ్ళకేమన్నా దాహానికి తీసుకుపోతున్నావా అని అడుగుతున్నాడు. చిన్న కళ్ళు డిప్పలు, పడుచుదాన్ని దప్పి తీర్చడానికి సెడగలో కళ్ళు మోస్తున్నావా అని వెక్కిరిస్తున్నారు.

చూడాలా. చుక్కపడితే గాని చురుకు రాదు. కొండల్లో దిగినంతసేపు దారనీళ్ళు. బండిబాటలో నీళ్లు లేవు. ప్రాణం హుషారు లేదు. సారా పోయిస్తాడేమో అడుగుతున్నాడు కుల్లి.

అంతా అయిన వాళ్ళున్న ఆ ఊళ్ళలో తాగేసరికి నోటికి అడ్డు ఆపు ఉండదు. ఈ పండుగలో చేరిన వేరే ఊళ్ళ పడుసు వాళ్ళంతా మా బానిసలేనని ఈ ఆడవాళ్ల ప్రభలు.

వాడవా? పండుగల్లో ఇటువంటి పాటలు, పత్రికల్లో హాస్య చిత్ర వ్యాఖ్యల వంటివి. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన గిరిజన సమాజం వాటి నుండి గుణపాఠం నేర్చుకుంటుంది. వారితో పాటు తాను నవ్వుకుంటుంది. అడ్డా పువ్వు అందగాడు, అందరికి తగ్గవాడురా. కొండల మధ్య ఇరుకైన లోయల్లో, కాలువ పక్కన లంకల్లో మామిడి, వేగిస, బండారు, మద్ది, నేరేడు చెట్లు సూర్యకాంతి కోసం చాలా ఎత్తు పెరుగుతాయి. వాటిని అల్లుకున్న గిల్ల, అడ్డా, పిప్పిడి మొదలైన తీగలు కొమ్మలన్నింటినీ చుట్టుకుని మూడు నాలుగు చెట్లకు కలయబాకి బిగిసి వాటి సిగలను బంధిస్తాయి. ఇలా పాకే అడ్డతీగల ఆకులు జతలు జతలుగా పెద్దగా పచ్చగా ఒత్తుగా అల్లుకుంటాయి. ఈ పచ్చని ఆకుల మధ్యలో చిన్న చిన్న తెల్లని అడ్డపూలతో నక్షత్రాల కొగిల్లో ఒదిగే రజనీకాంత వలె అడవి ఉంటుంది. వీడు అడ్డపువ్వు వంటి అందగాడు. వయసుగత్తెలనెందరినైనా తన కౌగింట్లో ఇముడ్చుకోగలడు. లచ్చి పిల్ల, మంగీ పిల్ల, అచ్చమైన రామా చిలుకల, చింత కింద బొంత చేను, చిలుక పిట్టలు రాపమాడివా. కన్నా మరిది ఒత్తుడని కణత బొట్ట కాసి పెట్టి

వారు ఈ తాడేపల్లి అనే ఊర్లో మగవారు పదమెరుగని పండుపిల్లలు, వీళ్ళకి పాట రాదు, వీళ్ళకి ఆట రాదు, పండుపిల్లలు అంటువాళ్ళు. పండుపిల్లి కళ్ళు బాగా తాగుతుంది, కళ్ళు దొంగతనం చేస్తుంది, వీళ్ళు కళ్ళు తాగడానికి తప్ప ఆటకు పాటకు పనికిరారు అని వెక్కిరిస్తున్నారు. డిబ్బి డిబ్బి గగ్గలవారు, గగ్గ అంటే పొట్ట, గన గన గంటలవారు గంగీరెద్దు పోలికాలోయ. వీళ్ళంతా డూడు బస్వన్నలు, అన్నదానికి తలుపేవాళ్లే కానీ వీళ్ళకు పాట ఆట సరసం ఇవేం తెలియవు. వాళ్ళు ఈ పండుగ సమయంలో వీళ్ళందరూ కూడా మగవాళ్ళ మీద దాడి చేస్తున్నారు.

ఇలా పక్షుల్లో వేట గుంజి రాజు, బింగిరాజు బ్రాహ్మణుడు, తిత్రిక పిట్ట మంత్రగత్తె, ఏంట్రీత కొండరాజుల కోలగాడు, చుట్టూ ఉన్న అన్ని పిట్టలను ఏంట్రీత పిట్ట తరిమి వేస్తుంది. ఇలా అందరినీ తరిమే ఏంట్రీతను తరిమే అవకాశం ఇప్పుడు పడుసలకు చిక్కింది. ఊరి ఏంట్రీత అంటే గ్రామ నౌకరు అనమాట. ఈ గ్రామ నౌకరు మునసబు వెనకాల వస్తున్నాడు, గ్రామ పెద్ద వెనకాల వస్తున్నాడు. ఈ వీడిని కాస్త పట్టుకున్నారు. వీడు మునసబు దగ్గర ఏదన్నా చెప్పుకోవాలన్నా లేకపోతే మునసబు గారు పేరు పెట్టి వీడు దౌర్జన్యం చేస్తూ ఉంటాడు, అందరి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు దొరికాడు. దొరికేసరికి ఏంట్రీత ఎగిరిపోయే తుప్పాతూలిపోయే, వాడు మునసబు కాస్త పైకి వెళ్తున్నాడు, వీడు వెనకాల ఎవరికోసం వెతుకుతున్నాడు. వెతుకుతున్న ఈ నౌకర్ను వీళ్ళు పట్టుకున్నారు, పడుసులు పట్టుకున్నారు. అందరినీ తరిమిస్తూ ఉంటావు, అందరినీ దగ్గరికి చేరనివ్వు నువ్వు, అందుకని ఏంట్రీతను తరిమే అవకాశం ఇప్పుడు పడుసులకు చిక్కింది. ఊరు ఎంట్రీత, నీవు వెతుకుతున్న నీ స్నేహితురాలు ఎప్పుడో పారిపోయింది, ఆ తుప్ప పాడైపోయింది. ఇక్కడ నీ రాజును నీ మునసబును జనం గుంజీలు తీయిస్తున్నారు, వాణ్ణి త్వరగా తీసుకుపోయి పరువు దక్కించుకో అని హెచ్చరిస్తున్నారు. మరి

కాకుండా వేటకు వెళ్ళు. పీపిడి డొంకన పిల్లున్నాదో విల్లు తేవో పిల్లికి నేద్దాం. గుంటు బారు పెట్టావలే గుండు కింద పంది నేద్దాం. పిప్పిడి

జోడు వెలమల నడుమా పోయే ఏడ గడ్డి కొండాలోనా జాడా లేదు జౌబు లేదోయా. మామిద్దరు మామ అల్లుడు, తండ్రిద్దరు తండ్రి కొడుకు ఇద్దరు, తగరపు పట్టీల వెళ్ళు రవ్వల బారు తుపాకీ రవ్వలు. సావాసుగాళ్ళుగాక తండ్రి కొడుకు మామ అల్లుడు కలిసి ఇటువంటి వేటకుపోవడం ఒక చమత్కారం. విల్లు మీద పెట్టి చాలా చమత్కారాలు చాలా హాస్యాలు చేస్తూ ఉంటారు.

లాలికి లాలికి లాలిందాము, లక్కున కుదిరిందాము యా, జోలికి జోలికి జోలిందాము, జోలాట పొందిందాము యా, సందులు సందులు కుదిరిందాము, సంధికి దిమ్మలు.

0: సిగ్గు విడిచిన మనసుకు చీకటి కండ గుర్తొస్తుంది. గండి మీద వెన్నెల తేలే వేళ, పాప పొలిమేర దాటిపోవలసిన వేళ, పగవాడు మధ్యలోనే తన్నుకుపోవడానికి కాచుకునే వేళ కూడా అదే. ప్రీణి పగవానిగా భావించడం, పగవాడు దోచుకుపోతాడు. బెట్టుగా చిక్కు విల్లు, బెట్టు గట్టిగా ఉన్న చిన్న విల్లు, చిల్లల కోల, నారసకు ఇరువైపులా ఉండే మొనలు గల అమ్ము. చిల్లలమ్ము మాంసంలో నాటుకున్నప్పుడు ఈ మొనల వల్ల సూటిగా బాణం పైకిరాదు, చిక్కు పడిపోతుంది. జౌక విల్లు, బెట్టు వదులుగా ఉండే పొడుగైన విల్లు, దడ్డకోల, లావైన అమ్ము. ఇవన్నీ కూడా ఈ విల్లు అమ్ముల మీద పెట్టి కూడా వీళ్ళు రకరకాల జోకులు వేస్తూ మగవాళ్ళను సాధిస్తూ ఉంటారు.
1: ఇప్పటిదాకా మీరు కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగం విన్నారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇంతటితో ఇలాంటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఇదే భాగం రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. దీని తరువాయి భాగం రేపు రాత్రి 9:30 ప్రసారం అవుతుంది.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు విందాం గీతం కి బహార్. పాత హిందీ చిత్రాలలోని మాతృ గీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
3: నిర్దేశక్ గోవింద్ సరయ్యా నే కేవల 6 ఫీచర్ ఫిల్మే హీ నిర్దేశిత కీ. ఇన్మే 1968 కి సరస్వతి చంద్ర మధుర గీతో తథా నూతన్ కే సశక్త్ అభినయ కే కారణ బడీ హిట్ సాబిత్ హుయి. సరయ్యా 11 వర్ష తక్ భారత సర్కార్ కి ఫిల్మ్ డివిజన్ కే చీఫ్ రహే. ఉన్నోనే పహలీ బడీ కార్టూన్ ఫిల్మ్ తథా కయీ అచ్చీ డాక్యుమెంటరీ ఫిల్మే భీ బనాయీ. 1976 కి ఉన్కీ అప్నీ ఫిల్మ్ సజ్జో రాణి వేశ్యా జీవన్ పర్ ఆధారిత థీ జో బురీ తరహ పిట్ గయీ. ఉన్కీ 1978 కి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ప్రియా భీ మధుర సంగీత్ కే కారణ కే బావజూద్ జ్యాదా చల్ నీ పాయీ. అగలా మా గీత్ మేనే ఫిల్మ్ ప్రియా సే హీ చునా హై. ప్రియా ఫిల్మ్ మే సంజీవ్ కుమార్ తనుజా మాన్వేంద్ర చిట్నిస్ కీ ముఖ్య భూమికాయే థీ. సంజీవ్ కుమార్ కమజోర్ రోల్ కే కారణ జ్యాదా ప్రభావిత కర్ నీ పాయే. అభినేత్రి నూతన్ కి ఛోటీ బహన్ తనుజా అప్నే బిందాస్ తథా స్వాభావిక అభినయ కే లియే జానీ జాతీ రహీ, కింతు బడే స్తర కి అభినేత్రి కభీ నహీ మానీ గయీ. కుచ్ ఫిల్మో మే ఉన్హోనే సహాయక భూమికాయే భీ నిభాయీ థీ. బాల్ కళాకార్ కే రూప్ మే ఉన్హోనే 1950స్ మే హమారీ బేటీ ఫిల్మ్ సే అప్నా ఫిల్మీ కెరియర్ షురూ కియా థా. హాథీ మేరే సాథీ, దో చోర, అనుభవ్ తథా ఏక్ బార్ ముస్కురా దో ఉన్కీ ప్రముఖ ఫిల్మే హై. ఉన్కీ బేటీ కాజోల్ 1990స్ కి బడీ అభినేత్రి మానీ గయీ థీ. ఏక్ ఔర్ బడీ అభినేత్రి లీలా చిట్నిస్ 1950స్ మే కాఫీ యాక్టివ్ థీ. ఉన్కే పుత్ర మాన్వేంద్ర చిట్నిస్ నే ఆఖరీ ఖత్ ఫిల్మ్ సే అప్నా కెరియర్ షురూ కియా థా లేకిన్ వో చల్ నీ పాయే. కళ్యాణ్ జీ ఆనంద్ జీ నే ఇస్ ఫిల్మ్ కే సంగీత్ మే కుచ్ అనోఖే ప్రయోగ్ కియే హై. ఏక్ అంగ్రేజీ నుమా గీత్ కో ఫిల్మ్ కే టైటిల్ కే సాథ్ మ్యాచ్ కియా గయా తథా గైర్ ఫిల్మీ గాయకో సే భీ ఉన్హోనే ఉసే గవాయా. ఏక్ అన్య గీత్ నా సున్ సున్ సున్ బురా మే తీన్ బందరో కీ ఆవాజ్ ఉన్హోనే కమ్ సునే గాయకో సే నికల్వాయీ. యా గీత్ కాఫీ సార్థక్ తథా మధుర్ బన్ పడా హై. మా గీత్ కుచ్ బచ్చో పర్ లతా కీ ఆవాజ్ మే ఫిల్మాయా గయా హై. ఇందీవర్ నే కళ్యాణ్ జీ ఆనంద్ జీ కే లియే కయీ సాహిత్యిక్ సరల్ తథా భావపూర్ణ గీత్ లిఖే థే జో కాఫీ లోకప్రియ హుయే. యా గీత్ సున్నే మే కాఫీ మధుర్ లగ్తా హై. మే డైరెక్టర్ కేపీ ఆత్మా నే లో బజట్ కీ ఫిల్మ్ ఛోటా భాయి బనాయీ జో కీ ఏక్ ఫ్యామిలీ డ్రామా థీ. ఇస్మే మావ్ ఆర్ బచ్చో కే సంబంధో పర్ భీ జోర్ దియా గయా థా. ఉస్ సమయ ఫ్యామిలీ డ్రామా ఫిల్మే ఖూబ్ చల్తీ థీ. ఇస్ ఫిల్మ్ మే రోమాన్స్ లగ్భగ్ నగణ్య హీ థా. ఫిల్మ్ జ్యాదా చల్ నీ పాయీ. కేపీ ఆత్మా తెలుగు ఫిల్మో కే నామీ పత్రకార్ ఔర్ నిర్దేశక్ థే. ఉన్హోనే 1960స్ ఔర్ 70స్ మే కరీబ్ 30 తెలుగు ఔర్ హిందీ ఫిల్మే నిర్దేశిత కీ. 1961 మే తెలుగు ఫిల్మ్ భార్య భారతలు కే లియే ఉన్హే ప్రెసిడెంట్ కా సిల్వర్ మెడల్ భీ మిలా థా. ఛోటా భాయీ ఒలింపిక్ పిక్చర్స్ కే బ్యానర్ తలే ఉన్కీ పహలీ హిందీ ఫిల్మ్ థీ. 1950స్ ఔర్ 60స్ మే నూతన్ ఔర్

ఇప్పటిదాకా మీరు పాత హిందీ చిత్రాలలోని మాతృగీతాలతో రూపొందించిన కార్యక్రమం మూడవ భాగం విన్నరు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇంతటితో ఇలాంటి గీతోంకి బహార్ కార్యక్రమం సమాప్తం. గీతోంకి బహార్ ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:45 శామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు మొదటి భాగం ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10:28 సెకన్లు.

మన పురాణాలు జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంలా బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగే జంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిలువిలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ ఐదో భాగం ప్రసారమవుతుంది. అంజనీదేవి అంటే ఆంజనేయుని కన్నతల్లి మరో జన్మ. జగన్నాథపురి పట్టణంను పరిపాలించే రాజు వెంకటరెడ్డి మహారాజు, భార్య శ్యామలాదేవి. వీరికి ఐదుగురు కొడుకులు. ఈ ఒగ్గు కథల అప్పిరెడ్డికి లీలావతికి పెళ్లి జరగడం, సావిత్రిదేవికి సంతానం కలగడం, తల్లిదండ్రులు మరణించడం, అంజమ్మను లీలావతి కష్టపెట్టడం లాంటి అంశాలు గత నాలుగు భాగాలల్లా విన్నాం. మరి ఈ భాగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ ఐదో భాగం.

చెప్పబోయే కథ ఆడబిడ్డ అంజమ్మ కథ. ఆరు భాగాలు, నాలుగో భాగం ప్రారంభం. కథ చెప్పేవారు ప్రధాన కథకులు బొప్పరపల్లి రాజమల్లు, సహాయకులు.

చెప్పబోయే కథ ఆడబిడ్డ అన్యమ్మ కథ. ఆరు భాగాలు. ఐదో భాగం ప్రారంభము. కథ చెప్పేవారు ప్రధాన కథకులు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్ల బీరయ్య, డోలు తొడ్డి రాకేష్ గారు, తాళము సల్ల అనిల్ గారు, చిమ్మల శ్రీకాంత్ గారు, సహాయకులు బొప్పనపల్లి రాజన్న. మంచిర్యాల జిల్లా లక్షణపేట మండలము, గ్రామం వెంకట్రావు.

0: తీయని వంటింటి లోపల పని చేసుకుంటాంది. అయ్యో పొరడు రాణి వచ్చినట్టున్నాడుగా. ఏంది మరిది శుక్రరెడ్డి, నీకు ఇలా పాఠశాలకు పోయి చెప్పని వచ్చినావు, మరి ఎందుకంటే చూడు మధ్యాహ్నం వచ్చినావు, ఏం పని కలిగింది, ఎందుకొరకు వచ్చినావయ్యా?
1: వదినే లీలవతి, మా చెల్లె అంజమ్మను వదిలిపెట్టి చెల్లెను అట్టుకోక చెల్లెను ఎందుకంటే ఏడుతుంది, చెల్లె ఏళ్ళు వలిగిపోయినాయి, చెల్లె కలకల కందిరీస్తుంది, రక్తం మడలు వడి ఉన్నది, మదే నువ్వు చూస్తలేవా?
0: అయ్యో ఇది వారాగా చెల్లెను పట్టుకునే ఉన్నా, ఇప్పుడే చెల్లెను అక్కడ వేసినా నేను పని చేసుకుంటాన్నా, ఈ పిల్ల అరుగు ఉన్న పిల్ల అక్కడికి ఎప్పుడు పోయిందో, ఎప్పటి నీ చెల్లెంబడి ఉంటాయి, అన్నం కూడా దివరాన్ని తరువు పనులన్నీ ఎవరు చేస్తారు, నేను ఇంట్లో కూడా పని చేసుకుంటాను, పిల్ల ఇప్పుడు కానగాడు పోవచ్చు, అయితే మునిగిపోయిన దానికి ఏముంది, నేను తీసుకొచ్చుకోబోదునా, ఎత్తుకోబోదు, దానం పోసుకోబోదునా?
1: ఎప్పుడు
0: ఎప్పుడంటే నేను ఇంత పని చేసుకున్నా, పిల్లలు చూసుకున్నా, ఇవారా కానే ఉన్నా, తీసుకొచ్చుకుంటా అనుకున్నా నువ్వు వచ్చినావు.
1: మా చెల్లెని చూడు అది నేను చెదిరియాలు వలిగిపోయినాయి, ఎందుకంటే చూడు చెల్లె కలకల కందిరి ఇస్తాను, చెల్లెకు పాల డబ్బు పెట్టినవా?
0: పాల డబ్బు రోజు నువ్వు చెప్తానే పెడతానా? రోజు నేను పెడతలేనా?
1: పోనీ మరి అసలు పని ఉన్నప్పుడు చెల్లెను ఉయ్యాలేసి నువ్వు ఆ పని చూసుకోవాలి, వదిలిపెడితే అమ్మాడే పిల్లనే నాయే, అమ్మాలకుండా అమ్మాలకుండా బాధలకు వచ్చింది, చెల్లె కలకల కందిరి ఇస్తాంది, మరి నేను వాడదాను వేను అసలు.
0: మరిది ఇంత మాట నోటికి గంట మాట మాట్లాడుతున్నావు, అయినా నేను కన్నడా పెంచినా గౌరవించినా నీ చెల్లె చెల్లె చెల్లె అన్నాడు, కన్నిసార్లు చెల్లె అంటున్నావు, నేను చేసే బాధ కష్టపడే మీరు చూస్తానరా, నీ చెల్లెకు తానం పోసే చూస్తానరా, ఒకరోజైనా మరి మా తల్లి లెక్క వదిన అన్నం పెడుతుంది, అటువంటి మా చెల్లెకు తానం పోతుంది, పాలు పెడుతుంది, నరుచుకుంటారు అంటలేరు, అయినా నీ చెల్లె నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు నేను చేసేది మీరు గమనించినప్పుడు నేను చేసినా చేయని కింద అయిపోయింది కదా, నేను పెట్టినా పెట్టిన దాన్ని అయిపోయినా, పెట్టకున్నా పెట్టిన దాన్ని అయిపోయినా, ఓడాడవండి నీ చెల్లెను పట్టుకొని, నువ్వు ఏ గంగలు అన్నవాడు, ఏ గోదట్టనవాడు, నా ఇంట్లో మీరు ఉండద్దిగా, నేను పెట్టినా పెట్టిన దాన్ని అయిపోయినా కదా మీరు.

0: ఎత్తుకొని కలకల కన్నీరు తీసుకున్న ఊరి లోపల మూడుతవరకడికి ఎప్పుడు చేరవచ్చిండో. సాయంత్రం అంది అయితే ఏడవండినక పనికి వెళ్ళిపోయిన వాళ్ళు వాడబండి కనుక చూసిన చీనలో చిలకల పని చేసిన వాళ్ళు కూలినాలు చేసిన వాళ్ళు కూలి వాళ్ళు ఊళ్ళకి వస్తాను. ఆ ఏడిచి ఏడిచి అంజమ్మకు చూడు నోరు చూసినవా దప్పి దూపలు కోరి మరి మాట్లాడమంటే పిల్లి కొద్దిగా వాడి చెల్లెకు చూడు మరి అటువంటి గనక ఊపిన ఊగలేదు లేపిన లేదు. నా చెల్లె చచ్చిపోవచ్చు నా చెల్లె ప్రాణం వెళ్ళిపోవచ్చు మూడు తవ్వులు కడ చెల్లెసుకుని కలకల కన్నీరు చెప్పి అటు చుక్కరెడ్డి మరదు కళ్ళు చూడు కూలినాలు చేసేవాళ్ళు. అయ్యో మన రాజుల కొడుకు వెంకటరెడ్డి కొడుకు సావిత్రమ్మ కొడుకు ఈ పిల్లగాడు చిన్న పిల్లగాడు ఎందుకో మరి వాళ్ళ చెల్లెని పట్టుకుని ఎడతాడు. ఒక ఏమైంది బిడ్డ నీ చెల్లెసుకుని ఇక్కడ ఎడతాను అన్నారు. అమ్మా మా తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోయింది ఆ ముచ్చట మీకు అందరికి ఎరికే మా అన్నగాడు కొలువుకి వెళ్ళిపోయిండు మా వదిన చేతిలో మా చెల్లెని పెడితే మా చెల్లెలు మా వదిన గీ గది చేసింది. ఇదేంది వదిన అంటే మీ ఇళ్ళల్లో కొట్టింది మిడల వీణ కట్టేసింది అవ్వా నా చెల్లెని ఎత్తుకొని ఇక్కడికి వస్తే నా చెల్లెకు తాగుదామంటే పాలు లేక నా చెల్లె ప్రాణం వెళ్ళిపోయిందో అన్నాడు. అందులోపల కొంతమంది పిల్లతల్లు కన్ను చూసిండ్రు. అయ్యో కొడుక నీ చెల్లె ప్రాణం వెళ్ళిపోలేదు బిడ్డ ఆకలికి నీ చెల్లె అటువంటి కనుక ఏడిసి ఏడిసి సొమ్మసిల్లిపోయింది. పర్వాలేదు కొడుక నీ చెల్లె కాదు కన్న బిడ్డ లెక్క నేను నా చెల్లెకు ప్రాణిస్తా అన్నది. ఆ చాకలి పుల్లమ్మ చూడు ఆ బిడ్డను ఎత్తుకొని అటువంటి కనుక అంత దూరం వెళ్ళిపోయి కొంగు కప్పి ఆ బిడ్డకు పాలిస్తాను. ఆ పాలి కడుపు నిండా పాలి ఎక్కింది ఆడబిడ్డ అంజమ్మ. మరి కన్న తల్లే కావచ్చు అనుకుని అటువంటి కనుక ఆ తల్లి పుస్తలు పట్టుకుని ఆటాడుతుందట. మరి కడప నిండ పాలు ఈకిన కిలిక్కన్న అవుతుంది అన్నగాని ముఖం చూస్తుంది. చెల్లెలా నా చెల్లె నీ ప్రాణం వెళ్ళిపోయిందని నేను ఎంతో బాధపడ్డా చెల్లెలా నీ అటువంటి ఆఖరి నేను ఎరగనైతే చెల్లెలు నీ దూపలు నేను ఎరగనైతేనే చెల్లెలు. చెల్లెను చూసి సంబరపడ్డాడు అమ్మా ఈ పూట నువ్వు పాలిచ్చావు నా చెల్లెని ఎవరు దాదుకోవాలని కలకల కలకల పిల్లాడి కన్నీరు తీయంగా.
1: సాకలి పుల్లమ్మ కళ్ళ వచ్చింది కొడుక సుక్కరెడ్డి నువ్వు బాధపడవు కొడుక నీ చెల్లె పెరిగి పెద్దగా రాక నా ఇంటికన్నా ఉండరు అని చెప్పి ఏనాడు చెప్పిందో. అరే అల్లారు ముద్దుగా రవన్నారమా.

0: ఐదు ఆరు ఏడేళ్ల పొత్తు కడతా ఉన్నది. పన్నెండేళ్ల పిల్ల ఏనాడు పెరిగిందో అమ్మవారు అంజమ్మ.
1: సాగలి బుల్లమ్మ ఇంటి కూడా అంజమ్మ పెరిగిన అటువంటి సుక్కరెడ్డి మహారాజు ఒక్కరు ఉండని గాని ఎవరే పెద్ద ఆడు అటువంటి అప్పిరెడ్డి మహారాజు పన్నెండేళ్ళ కొలువ అయిపోయిందా? ఇల్లో ఇళ్ళ దారులు పట్టుకొని సరా సరా సరా సరా మెతుకు చీర నగరం నుంచి మరి అదే మరి అటువంటి జగన్నాథపురి పట్టణం దారి పట్టుకొని రాముండు ప్రైవోళ్ళు.

పన్నెండేళ్ళ కొలువు వేసుకుంటూ తనుండగా అటువంటి కనుక స్వగృహానికి ఏరవచ్చాడు. బామాలీలవతి అని చెప్పి పేరు పెట్టి ప్రేమతోడి వారే.

నాడు ఇంటి కడ లేకపోయాను, అంజమ్మ లేకపోయాను, సుక్కరెడ్డి లేకపోయానమ్మా. నా భర్త గారు వచ్చి అయ్యయ్యో బామ్మ మన సెల్లేది మా తమ్ముళ్ళు లేరనంటే మనం ఏమని చెప్పుదాము? అటువంటి నాడు నీ వల్ల బదులు నిలుపుకున్నది మంగళది బదులు.

0: అమ్మా లోయలకి వచ్చినా నేను స్నానం చేసి అన్న తింటా గాని నా చెల్లేది నా తమ్ముళ్ళు లేరి
1: అయ్యో
0: నా చిన్నారి చెల్లె
1: అయ్యో
0: మరి ఎందుకంటే ఇప్పుడు 6 నెలల పిల్లని చేతి లోపల పెట్టిపోయిన ఎక్కడా నా చెల్లె ఎక్కడా
1: నా చెల్లె ఎక్కడా చెల్లె ఎక్కడ చెల్లె ఎక్కడ అంటాను గాని బామ గిన్నె రోజుల నేను వెళ్ళిపోయి నువ్వు మంచుకున్నావా నీ పానం మంచుకుందా ఆరోగ్యం మంచుకుందా అని అంటానవా ఉండకొడుకు పదాగం చూడు సెల్లె మంచుకుందా సెల్లె మంచుకుందా ఉన్నది మంచిగా ఉన్నది ఏమైంది సెల్లెకు
0: ఏది
1: దనదిన వండుకో మీ సెల్లె మా అత్తది కానీ
0: పాఠశాలకి వెళ్ళిపోయింది
1: అత్తది ఆగు
0: సరేనమ్మా మరి ఎటువంటి కనుక రాజదూడు వేడి వేడి నీళ్ళతో స్నానం చేసిండు భార్య చేత అన్నం తిన్నాడు పోయిపోయి అచ్చివాడే అలసిపోయిన గారాజుడు ఎన్నంటుకుంటే కన్నంటుకున్నది సాయంత్రం వరకు నా చెల్లెలు నా తమ్ముళ్ళు అత్తరు మరి కుతారు నా చెల్లెతో నా తమ్ముళ్ళతో మాట్లాడతా రాజు అక్కడ వండుకొని ఉండను గాని
1: అమ్మవారు లీల వద్దమ్మ దాసలు నెంబడి పెట్టుకుని నా భర్త ఏరవా చిన్న నిన్నడు వండుకున్నాడు లేచినాక నా చెల్లెలు అంటే మళ్ళీ చెప్పుదామని చెప్పి గానంక చూడు దాసల్లో కందవు సేమంటా ఉన్నారు ఏమిటమ్మా లీలవాదిని భర్తని మాట వినంటే అవో భర్త నే మందులు ఉన్నాయని మరొక మందులు పెట్టి మలుపుకోవాలి నీ భర్తనైనా మందులలో వాళ్ళకెళ్ళిపోయి మరో మందులు తీసుకువచ్చి నీళ్ళలో కలుపుతున్నదా

0: నాదని తలకే వద్దు నీ చెయ్యొద్దని చెప్పి ఆ తల యుడమ్మవారు లీలవాదమ్మా మరువు మందు చేతుకు రాసుకొని ఆ తలయుడు మరి భర్త నెత్తికైనా భర్తకు తలకేకు మరువు మందు పెడుతున్నది అమ్మవారు కదా
1: మరి అమ్మవారు లీలవాది భర్తకు వడ వండి కనుక తలకు రాసి మరుగు మందు చేతకు రాసి తలొత్తినప్పుడు అరగంట సేపు నిద్రపోయిండు అటువంటి అప్పిరెడ్డి మహారాజు. అరగంట లోపల అటువంటి కనుక అమ్మవారు చూడు మరుగు మందు తీసుకొచ్చి అటువంటి భర్త తలకు పెట్టింది కదా. అరగంట లోపల అటువంటి కనుక మరుగు మందులు చూడు రోమ రోమన రోమ రోమన అటువంటి కనుక మరుగు మందులు ఇడవారిపోతూ ఉన్నాయి. పండుకున్న అప్పిరెడ్డి మహారాజుకు చిల్లవీడ ప్రేమ మరిచిపోయిండు, అన్నామల వీడాది మరిచిండు. ఆహా, నా భార్య నేను ఐకంత మందిరం లోపల కలవక 12 సంవత్సరాల పొద్దు అవుతాంది. నా భార్య రూపురేఖ సౌందర్యం చక్కదనం ఎంత ముద్దుకున్నది. నా భార్య లీలవతి లీలవతనుకుంటా చెల్లెను మరిచిపోయిండు.

రాజహంస కమల రాజరాజులా చేతి కట్టారు.

భర్తలు చూడబడవని ప్రేమధీర పాటలు పాడతాను. మరి ఎప్పుడైతే భార్య భర్తలు వాడవని కనుక కలిసి మనసు కాపురం చేస్తూ ఉన్నారో ఏకాంత మందిరం లోపల భర్తను దగ్గర పిలుచుకుని ఏమంటుంది అమ్మవారు సావిత్రమ్మ అటువంటి కనుక లీలవాత ఏమంటుంది ఓ నాదా నేను అటువంటి కనుక నువ్వు లేని టైం లోపల అటువంటి చూస్తావా నేను నీ తమ్ముడు నాకు తోడబుట్టిన తమ్ముడు లెక్క గర్భన పుట్ట కొడుకులు లెక్క అని చెప్పి నీ తమ్ముళ్ళను నీ చిరణ్ణి అరుచుకున్నా పొరుగుకంట నువ్వు వెళ్ళిపోయిన నాదా పొరుగుకంట నువ్వు వెళ్ళిపోయినాక నీ చిన్న తమ్ముడు చుక్కరెడ్డి మహారాజు అటువంటి కనుక మరి మీ పెద్ద తమ్ముడు అటువంటి బడశాలకు వెళ్ళిపోయినాక చెల్లె చెల్లె చెల్లె చెల్లె అని చెప్పి చెల్లెమీన వంకతో నాకు ఏర వచ్చింది పదినే అన్నగాడు కొలువుకి వెళ్ళిపోయిండు పన్నెండేళ్ళ కొలువు నువ్వు ఉప్పుకారం తింటున్నావు ఒంటరి ఆడారు ఇంట్లుంటున్నావు ఎట్లా ఉంటున్నావు అమ్మా అన్నగాడు లేకపోతే నేను లేడని చెప్పి కోరి కొంగు పట్టిండు అటువంటి కనుక అన్న పాపగారి నీ మా తమ్ముడు నా మీద కన్ను వేసిండు నాదో కోరి కొంగు పట్టి ఇక్కడ

0: ఈ పిల్లగాడు ఇట్లా చేస్తాడని చెప్పి అయ్యా అన్నగాడు వచ్చినాక నా ఇంటికి రాకు అని చెప్పి నేను మెడలు పట్టి బయటికి వెళ్ళ కొట్టిన, నా శివాన్ని కూడా మెడలు పట్టి అద్దుకోడక అని చెప్పి బయటికి వెళ్ళ కొట్టిండు. ఇక నువ్వు వచ్చినావు కదా నీ జాడబెట్టుకుని నీ తమ్ముడు అత్తడు, నీ తమ్ముడు గురించి నువ్వు ఎందుకు వెళ్ళిపోవడం, నువ్వు అన్న దీనికి కచేరికి వెళ్ళిపో అని చెప్పింది. రాజుడు ఎప్పుడాడు అన్నది కచేరికి వెళ్ళిపోతా ఉన్నాడు. కథ ఇక్కడ ఉన్నదా? ఆ ఆడబిడ్డ అంజాం ఏమంటుంది, అన్నా నువ్వు మనమేమో రాజుల పుట్టివాడు అంటున్నావు, మరి అటువంటి చాకలి వాడికి మనం ఉన్నాం. అన్నా నా తోడ పుట్టిన అన్నవారు నువ్వు ఒక్కనే ఉన్నావా? మరి మన తల్లి ఎక్కడ? మన తండ్రి ఎక్కడ? మన తోడ పుట్టిన వాళ్ళు ఇంకా అన్నదమ్ములు లేరా, అక్క చెల్లెళ్ళు లేరా? మన తల్లి అటువంటి కనుక అటువంటి చూసినవా? సావిత్రమ్మ నెల రోజులు పిల్లనాడు తల్లి ప్రాణం వెళ్ళిపోయింది, తండ్రి ప్రాణం వెళ్ళిపోయింది. మరి అన్నగారి కొలువతే అన్నగాడు వదిన చేతిలో పెట్టి వెళ్ళిపోతే దుర్మార్గురాలు, మరి పంచన్న పాపగారి వదిన మన నష్ట కష్టాలు పెట్టింది, ఇళ్ళ కొట్టింది. చెల్లే నేను తీసుకొచ్చి సాగులు ఇంటికి దాదుకుంటాన్నా. మన అన్నగాడు ఏర వచ్చి 12 నెలల కొలువైపోయింది, అన్నగారికి వెళ్ళిపోదాం అన్నారు.
1: అటువంటి అన్న ఎల్లల యుడులోకి ఏరవచ్చినారు అమ్మవారు యుడు, ఎల్లరాజ్యం ఏరవచ్చినగా రాజు రాజ్యం వెలువెంట లోకిలో ఏరవచ్చిన సెల్ల ముఖం చూసిండు, తమ్ముడి ముఖం చూసిండు. ఏ మంది లేక రాజు ఎలా మరి నా తమ్ముడే కదా అని చెప్పి నమ్ముకుని ఆ రాజు ఆ రాత్రి వండుకున్నాడు. లీలవతి కళ్ళ చూసింది నాదా, అవి ఇవాళ ఈ రోజు లేపల చూడు, మీ చెల్లె అన్యముదులు అక్కడికి రావాలి, పెళ్లికి చాలా పెరిగింది కన్యలకి, నీ చెల్లె కావాల్సి ఉన్నది.
2: ఇప్పటిదాకా మీరు మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 5వ భాగం విన్నారు.

ఇంతటితో ఇరటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. మన పురాణాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలు దాటి 30:35. మధురమైన హాయైన పాటని వినిపించే కార్యక్రమం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వీరనారి రాణి రుద్రమదేవి. ఈమె జీవిత చరిత్ర ఆధారంగా రుద్రమదేవి సినిమాను గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిండ్రు. రుద్రమ ఎదుర్కొన్న కుట్రలు, చేసిన యుద్ధాలు పరిపాలనా నేపథ్యంలో కథ సాగుతుంది. రుద్రమదేవిగా అనుష్క శెట్టి అద్భుతమైన నటనను ప్రదర్శించిండ్రు. ఈ సినిమాలోని అవునా నీవేనా అనే పాట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద చిత్రించిండ్రు. హరిహరన్ సాధన సర్గం పాడిన ఈ పాటను ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటున్నారు మధురిమలో హాయైన పాటలను. ఓ మేఘమాల, ఎక్కడికెక్కడికో తిరుగుతావు, నా బావ గురించిన వివరాలు తెలుపవా, గట్లనే తన ఊరిలోని తన ప్రేయసి గురించిన వివరాలు తెలుపవా అని ఆ మేఘమాలను పాట రూపంలో అడిగే సన్నివేశం మల్లీశ్వరి సినిమాలో మనం గమనించవచ్చు. ఇప్పుడు విందాం మల్లీశ్వరి సినిమా నుంచి భానుమతి ఘంటసాల పాడిన ఈ పాట.

మధురిములో ఇప్పుడు విందాం ధర్మచక్రం సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట. సంగీతం ఎంఎం శ్రీలేఖ, సాహిత్యం చంద్రబోస్.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, అలాగే అనవసరమైన ఆందోళన భవిష్యత్తును మార్చలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరికీ కీడు చేయకుండా ముందుకు వెళ్ళిపోవడమే మన జీవితం. మరిప్పుడు విందాం పంతులమ్మ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మధురిమ. గొడుగు వర్షాన్ని ఆపకపోవచ్చు, కానీ మనల్ని తడవకుండా ముందుకు నడిపిస్తుంది. ప్రతి ప్రయత్నము వెంటనే విజయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ గెలిచేందుకు అవసరమైన ధైర్యాన్ని మార్గాన్ని చూపిస్తుంది. పడే శ్రమలో అలసడ ఉండకూడదు. మన ప్రయత్నమే రేపటి విజయానికి పునాది అని గుర్తుంచుకోవాలా? అధైర్యపడద్దు. మధురిమలో చివరిగా విందాం కలిసి ఉంటే కలదు సుఖం సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడిన ఈ పాట.

இன்றைத்தோ இரட்டி மதுரிமா காரியக்கிரமம் சமாப்தம். ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10 గంటలు దాటి 59:41. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 29% ఉంది. గాలి వేగం గంటకు 8 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొదుగల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు ఇంకా బొడగం మధుబాబు సంభాషణలు 4వ భాగంలో, టెన్సెస్ గురించి 2వ సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన ఆట వెలుదులతో ఆడుకుంటున్న గణిత ఉపాధ్యాయుడు సునాలకు చెందిన ఉపాధ్యాయుడు పద్యకవి గొల్లపల్లి రమేష్ బాబుతో ముచ్చట ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 7:00 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత, వాడే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన ఖరీఫ్ ముందు వ్యవసాయ పనుల గురించి బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన ఖ్యాతం అనిల్ రెడ్డితో ముచ్చట ప్రసారం అవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 20వ భాగం ప్రసారమవుతుంది. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:45. ఇంతటితో ఇరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొదుగల 5:55 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.